శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెర్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 21వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 42 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 6:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి.

భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ భక్తి గీతాలు విందాం. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు.

0: ఆకాశవాణి మార్కపురం 101.5 FM. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆదర్శ రాజ్యపాలన గురించి డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారి వ్యాఖ్యానం.
1: హిందీ సాహిత్య శిఖరాగ్రం మనదగిన గోస్వామి తులసీదాస్ శ్రీరాముని ద్వారా భరతునికి ఒక గొప్ప సందేశం ఇప్పిస్తారు. ముఖియాముఖసు చాహియే ఖాను పానుకో ఏక్ పాలైపోసై సకల అంగ తులసీ సహిత వివేక. ఒక రాజైన వాడు ఏ విధంగా ఉండాలో ఇందులో తెలియచేస్తారు. ఇక్కడ రాజంటే కేవలం రాచరికానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, దేశానికి అధ్యక్షుడు కావచ్చు, ఒక ఆఫీసులో ఆఫీసరు కావచ్చు, ఒక చిన్న ప్రజానాయకుడు కూడా కావచ్చు. ఎవరైనా సరే ఒక అధికారం కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉండాలో తెలియచేస్తుంది ఈ చిన్ని దోహ. దోహ అంటే రెండు వాక్యాలు కలిగిన పద్యం అనుకోండి. ఈ నాయకుడు లేదా ప్రభువు మన నోటిలాగా ఉండాలిట. నోరేంచేస్తుంది? తన దగ్గరకు వచ్చిన పదార్థాన్ని చక్కగా నమిలి మింగి జీర్ణింపచేసుకుని ఏ ఏ శరీర భాగానికి ఎంతెంత వెళ్లాలో ఆయా శరీర భాగాలకు అంతంత పంపించి తన ధర్మాన్ని తాను నిర్వహిస్తుంది. ఇక్కడ రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి, నోరు తన దగ్గరికి వచ్చిన పదార్థం తనకు మాత్రమే చెందింది, ఇతరులకు అది నేను ఎందుకు ఇవ్వాలి, ఇది నాది కదా అనే భావనతో తన దగ్గరే ఉంచేసిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ నోటి దగ్గర మాత్రమే ఉండిన పదార్థం దుర్వాసన కొట్టుకుపోయి కుళ్ళిపోయి పురుగులు పట్టి చివరికి ఆ నోరు కూడా నాశనమైపోయేటట్లుగా చేసేస్తుంది. అంటే ప్రభువు తన దగ్గరికి వచ్చిన పదార్థం అంటే వివిధ పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం కానివ్వండి, లేదా మరో రూపంలో కేంద్ర ప్రభుత్వం నుండి మరొక చోట నుండి వచ్చిన ధనరాశి కానివ్వండి, ఈ డబ్బంతటినీ చూసి ఇది నాది మాత్రమే అనే భావంతో ఉండకూడదు. అలా ఉంటే దానివల్ల అతనే నాశనమవుతాడు. అంతేకాదు, నోరు తన దగ్గరికి వచ్చిన వస్తువు తనదే అనుకొని ఇతర శరీర భాగాలకు అందించకపోతే దానివలన మిగిలిన భాగాలన్నీ కూడా సరైన పోషణ లభించక నీరసించిపోయి నాశనమైపోతాయి. అవన్నీ పాడైపోయినప్పుడు నోరు ఒకటి మాత్రమే ఏ విధంగా ఉండగలుగుతుంది? వాటితో పాటు ఇది కూడా నశించిపోతుంది. అంటే ఒక స్వార్థపరుడైన ప్రభువు కానివ్వండి, మంత్రి కానివ్వండి, ఆఫీసర్ కానివ్వండి, తన పని తాను సక్రమంగా చేయకుండా కేవలం స్వార్థభావనతో అన్నీ నావే అనుకుంటే దానివలన మొత్తం రాజ్యమే నాశనమైపోతుంది. తద్వారా అతను కూడా నశించిపోతాడు. కనుక అందరికీ సరైన రీతిలో ధనాన్ని వినియోగింపచేయటం ఒక అధికారి యొక్క మంచి లక్షణమవుతుంది. ఇక రెండవ సమస్య ఏంటో చూద్దాం. నోటికి శరీరంలో ఒక ముక్కంటేనో, లేదా కళ్ళంటేనో, లేదా చెయ్యంటేనో ఎక్కువ ప్రేమనుకుందాం. ఆ అభిమానంతో తన దగ్గరికి వచ్చిన పదార్థాన్ని అన్ని శరీర భాగాలకు ఏ ఏ నిష్పత్తిలో పంచాలో అలా పంచకుండా కేవలం తనకు ఇష్టమైన భాగాలకు మాత్రమే ఎక్కువగా పంపిణీ చేయటం ప్రారంభిస్తే ఏమవుతుందో ఆలోచించండి. ఉదాహరణకి ముక్కు ఎక్కువ ఆహారాన్ని పొంది బాగా అభివృద్ధి చెందింది అనుకుందాం. అప్పుడు అది ఎంత వికారంగా తయారవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ముక్కు ఎంత ఉండాలో అంత ఉంటేనే బాగుంటుంది, లేకపోతే వికృతంగా తయారై చూడాలంటేనే అసహ్యం పుట్టేటట్లుగా తయారవుతుంది. అలానే కాలుకు ఎక్కువ భాగం రావాల్సింది అనుకుందాం, కానీ దానికి ఇవ్వాల్సినంత ఇవ్వకపోతే ఏమవుతుంది? అది చచ్చుబడిపోతుంది. దానితో మొత్తం మన జీవితమే ఆగిపోతుంది. అంటే ఒక మంత్రి లేదా ప్రభువు లేదా అధికారి పక్షపాత బుద్ధితో కేవలం తనకు ఇష్టమైన వారికి మాత్రమే ఎక్కువగా సహాయం చేద్దామనుకుంటే దానివలన ఆ రాజ్య పరిపాలనంతా కూడా అస్తవ్యస్తమై వికారమై ఎవరి అభిమానాన్ని పొందకుండా తయారవుతుంది.
0: ఆదర్శ రాజ్యపాలన గురించి

రామచంద్రన్ రమేష్ కృష్ణ గారి వ్యాఖ్యానం విన్నారు. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరింతవరకు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు విందాం రైతుకు సందేశం.

0: రైతుకు సందేశం మీ శ్రేయస్సే మా ధ్యేయం.
1: ఇవాళ కార్యక్రమంలో పెసర సాగు వివరాలు వింటారు. ముఖ్యంగా పెసర సాగు విషయానికి వచ్చినట్లయితే రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రాలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో వేసవిలో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను కూడా పండిస్తారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించుకోవచ్చు. ప్రత్తిలో అంతర పంటగా కూడా పెసర సాగును పండించుకోవచ్చు. ఈ యొక్క పెసర సాగుకు విత్తే సమయం చూసినట్లయితే ఖరీఫ్ కాలంలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ మరియు తక్కువ వర్షపాత మండలాల్లో జూన్ నెలలోనూ, కృష్ణా గోదావరి దక్షిణ మండలం మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలైలోనూ విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చినట్లయితే పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. కానీ చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పెసర సాగుకు పనికిరావు. ఇక విత్తన విషయానికి వచ్చినట్లయితే ఎకరాకు 6 నుంచి 7 కిలోలు తొలకరిలో, మాగాణిలో వరి కోసిన తర్వాత రబీలో మరియు వేసవిలో వరి మాగాణుల్లో 10 నుండి 12 కిలోలు, వేసవిలో మెట్ట ప్రాంతాల్లో అయితే 6 నుంచి 7 కిలోలు అవసరం పడతాయి. ఇక విత్తటం విషయానికి వచ్చినట్లయితే సాళ్లల్లో గొర్రుతో వెదబెట్టుకోవచ్చు. మాగాణిలో వరి కోయడానికి 2-3 రోజుల ముందు భూమి తేమ పరిస్థితిని బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లుకోవాలి. విత్తే దూరము వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఇక పెసర సాగులో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే పెసర వర్షాధారపు పంట, కానీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. వరి మాగాణుల్లో నీటి తడి అవసరం లేదు. రబీ వరి తర్వాత వేసవిలో పండించే పెసరకు 25-30 రోజుల దశలో ఒకసారి, 45-50 రోజుల దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కలుపు నివారణ అంతర కృషి విషయానికి వచ్చినట్లయితే పెండిమెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర్కృషి చేయాల్సి ఉంటుంది. మాగాణి పెసరలో ఊద నిర్మూలనకు ఫెనక్సాఫ్రాఫిథైల్ 9% ఎకరాకు 250 మిల్లీలీటర్ల చొప్పున విత్తిన 20-25 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచిది. ఇక పెసరలో సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పురుగుల గురించి తెలుసుకున్నట్లయితే ఇందులో చిత్తపురుగులు, ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి రంధ్రాలు వేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నివారించకపోతే 80% మొక్కలు ఈ దశలోనే చనిపోతాయి. నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైర్ఫాస్ లేక ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే రెండవదిగా చెప్పుకునేది తామర పురుగులు. ఈ పురుగులు తొలిదశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి వ్యాపిస్తుంది. పంటకు 15-20% నష్టం కలుగుతుంది. నివారణకు మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ఫ్రిఫోనిల్ 1.0 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాతిదిగా చెప్పుకునేది తెల్లదోమ. ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మొజాయిక్ అనే

0: వైరస్ వ్యాధిని అంటే పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా ట్రైజోఫాస్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ సస్యరక్షణలో పురుగుల విషయంలో పొగాకు లద్దె పురుగు కూడా ఉంది. ఈ పురుగులు ఆకులోని పచ్చని పదార్థాన్ని గీరి తినడం వలన ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు వేసి ఆకులను పూర్తిగాను పువ్వులను పిందులను కూడా తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదలలోని భూమి నెరలలో చేరతాయి. నివారణకు ఇప్పుడు చెప్పబోయేటువంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచిది. అవేంటంటే, గ్రుడ్ల సముదాయాలను ఏరివేయాలి, జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి, అలాగే ఎకరాకు 30,000 ట్రైకోగ్రామ బదిలికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి, అలాగే ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలములో విషపు ఎర్ర ముద్దల్ని వెదజల్లాలి, లేదా క్లోరిఫైర్ఫాస్ 500 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 50% 500 గ్రాములు 5 కిలోల తౌడు 1/2 కిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయం సమయంలో వెదజల్లాల్సి ఉంటుంది. ఇక ఈ పెసర పంటలో తెగుళ్ళ నివారణకు వచ్చినట్లయితే ముఖ్యంగా బూడిద తెగులు. ఈ తెగులు విత్తిన 30 నుంచి 35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి అవి క్రమేణా పెద్దవి అయి ఆకులపైన క్రింది భాగాలకు మరియు కొమ్మలు కాయలకు వ్యాపిస్తుంది. ఈ యొక్క బూడిద తెగులు నివారణకు గాను 1 లీటరు నీటికి 1 గ్రాము కార్బిడిజం లేదా 1 గ్రాము థయోఫానేట్ మిథైల్ 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. నిర్దేశించిన కాలంలో విత్తుకోవాల్సి ఉంటుంది. మొక్కల సాంద్రత సరిపడా ఉండాలి. తెగులును తట్టుకునే రకాలను విత్తుకోవాలి. ఇక రెండవదిగా ఆకుముడత తెగులు. ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగుల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలోని ఈనెలు రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. నివారణకు 1 లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేక 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేక 1.5 మిల్లీలీటర్లు ఫ్రిఫ్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ

0: మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిట్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిట్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఏదైతే 261,000 టిట్కో ఇళ్ళు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వచ్చే మార్చి 31కి ఈ 261,000 పూర్తి అయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా. అదేవిధంగా ఇల్లు కట్టడమే కాదు, అక్కడ ఉండడానికి ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదేవిధంగా అకాడమిక్ గ్రోత్, అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్హెచ్ఏఐ చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2వ విడతలో భాగంగా 147,000 చేపపిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30,00,000 చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు 1,00,00,000 చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30,00,000 దాకా వచ్చాయి కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతోంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి

0: ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 2028 చివరి నాటికి రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందటం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూలు జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారం

7 గంటలకు ఆహారం ఆరోగ్యం వివరాలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ కిరణాలు కార్యక్రమంలో కంటి శుక్లాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం. అనంతరం దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం గురించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. 7 గంటల 45 నిమిషాలకు హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8 గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి ప్రసారమవుతాయి. 8 గంటల 30 నిమిషాలకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్నశేషవ

వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తొమ్మిది గంటల 9:05 మనసు పలికే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఈ సాయంత్రం 4:50 పాటల పరవళ్ళు సినీ గీతాలు వింటారు. అలాగే అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం గురించిన విశేషాలు, ఇంకా అబ్బూరి ఛాయాదేవి గారి జయంతి వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వింటారు. ఇక ఈ సాయంత్రం 6:00, 11:00 హిందీలోను, 6:05, 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి. సాయంత్రం 6:30 ప్రసార విశేషాలు. 6:35 స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటారు. రాత్రి 7:00 ఆహారం ఆరోగ్యం వివరాలు వింటారు.

7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్ల వినియోగం, వెస్ట్ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశ్వలు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ రాత్రి 8 గంటలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా హంసవాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 8 గంటల 40 నిమిషాలకు చిత్రమంజరి కార్యక్రమంలో కందికొండ జయంతి సందర్భంగా సినీ గీతాలు వింటారు. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ నుంచి. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు హరికథ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

అలాగే సూక్ష్మ పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. అలాగే పీచు పదార్థాలు, ఫైబర్ జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఇవి ఎంతో అవసరం. ఇవి ఆకుకూరలు, కాయకూరలు అలాగే తృణధాన్యాల్లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి తగినన్ని నీరు లేదా ద్రవ పదార్థాలు తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే రోజువారీ ఆహారంలో తృణధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, బ్రౌన్ రైస్ లేదా క్వినోవా ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, కాలానుగుణంగా లభించే పండ్లు కూరగాయలు తప్పకుండా వాడాలి. పప్పుధాన్యాలు, మొలకలు, పెరుగు, పాలు, చేపలు, మాంసం ఇవన్నీ కూడా ప్రోటీన్లకు ఎంతో అవసరం కాబట్టి ఇవి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం వాడుతూ ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి దూరంగా ఉంచవలసిన కొన్ని ఆహారాలు మనం తెలుసుకున్నట్లయితే, ప్రాసెస్ చేసిన ఆహారాలు, నిల్వ ఉంచిన తినుబండారాలు, అలాగే ప్యాకేజ్డ్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడం మంచిది. అలాగే అధిక ఉప్పు, అధిక చక్కెర ఈ రెండు కూడా చాలా ప్రమాదం కాబట్టి వాటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, అలాగే డాల్డా, అనారోగ్యమైన కొవ్వులు ఇవన్నీ కూడా కాబట్టి వేయించిన పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.

ఆకాశవాణి మార్కపురం 101.5 FM. ఆహారం ఆరోగ్యం. మంచి ఆహారమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా. మనం తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉండాలి. అందులో ముఖ్యంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి. శక్తి కోసం కార్బోహైడ్రేట్లు, కండరాల నిర్మాణానికి మాంసకృత్తులు, శరీర పనితీరుకు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇవన్నీ కూడా స్థూల పోషకాలు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. వార్తలు వివరంగా. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగపై నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దుల దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల

0: ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో ఆర్థిక సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్యదేశాలని ఒకే తాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్న భారతదేశం స్థిరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు, వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని, 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్లలోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 22 years. Up to 2047. Let's put the two numbers side by side and then realize there's no country in the world which will probably double their GDP.
0: దేశ భవిష్యత్తుపై, యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసముందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్, స్పితి, గిరిజన జిల్లాలో ఖిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్ర

మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరర్లకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 5,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచలు విరిగిపడడంతో బుద్ధి గండకి నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వి శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ఉదయకిరణాలు. ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా విందాం కంటి శుక్లాలు నివారణ చర్యలు. ఈ అంశం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం.
1: సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అంటే అన్నిట్లో కల్లా కళ్ళు చాలా ప్రధానమైన అర్థం. ప్రపంచాన్ని చూపించేది, వెలుగునిచ్చేది కళ్ళు మాత్రమే. మరి అలాంటి కళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి కంటి చూపు ఎందుకు తగ్గిపోతుంది? అలాగే శుక్లం అంటే ఏంది? దానివల్ల వచ్చే సమస్యలు ఏంది? ఈ విషయాల్ని మన శ్రోతలకు వివరించేందుకు ఈరోజు మన స్టూడియోకు మార్కాపూర్ పట్టణంలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్ ఫణీంద్రారెడ్డి గారు వచ్చేశారు. వారి ద్వారా ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి, శ్రోతలకు అందరికీ నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా ఏదైనా మనం బుక్ తీసుకున్నప్పుడు సన్నక్షరాలు కనపడకపోవటం అదొక సమస్య, కొంతమందికి దూరంగా ఉండే వస్తువులు కనరాకపోవటం, ఇలా ఈ కంటి చూపు తగ్గేందుకు గల కారణాలు ఏమంటారు?
2: కంటి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ప్రధానంగా వచ్చేసి మొట్టమొదటి దృష్టి లోపము, దీన్ని రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటారు. అంటే మనం సాధారణ భాషలో చెప్పాలంటే సైట్ రావడం అంటారు. అంటే మన కంటిలో అన్నది పవర్ అనేది ఎగ్జాక్ట్గా మనకు తగినంత అవసరమైనంత పవర్ ఉండదు, దానివల్ల దృష్టి లోపం ఉంటుంది. దీనికి అద్దాలు పెట్టుకుంటే మనకు బాగానే కనిపిస్తుంది. రెండోది వచ్చేసి చత్వారం, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి చిన్న చిన్న అక్షరాలు దగ్గర చూపు అనేది కొంచెం మసగా ఉంటుంది. ప్రధానంగా ఈ రెండు కారణాలు మనకు ఉంటాయి. వీటితో పాటు ఇంకో ప్రధాన కారణం ఏంటంటే శుక్లం. శుక్లం మీరు చాలా సాధారణంగా వింటూ ఉంటారు, 50-60 ఏళ్ళు దాటిన వారు పెద్దవాళ్లకు శుక్లం వచ్చి చూపు తగ్గిపోయింది అని చెప్తూ ఉంటారు. ఈ మెయిన్గా ప్రధాన కారణాలు. వీటితో పాటు ఇంకా కొంచెం సాధారణంగా వచ్చే కారణాలు ఏంటంటే నీటి శుక్లము, గ్లోకమా అంటారు, అట్లాగే కంటి పొరలు టెరిజియం అంటారు, తర్వాత మధుమేహం ఉన్న వాళ్ళు అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంటి నరాలన్నీ దెబ్బతింటా ఉంటాయి. అట్లాగే షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళకి అంటే రక్తపోటు ఉన్న వాళ్ళకి కూడా కంటి నరాలు దెబ్బతింటా ఉంటాయి. ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా అరుదుగా వస్తాయి కొంతమందికి, పుట్టుకతోనే జెంటికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత ఏదైనా దెబ్బతొలడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, అలర్జీలు రావడం వల్ల కానీ, ఇటువంటి కారణాల వల్ల కూడా చూపు తగ్గడానికి అవకాశం ఉంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు ఒక ప్రధానమైన ఇష్యూ చెప్పారు, శుక్లమని. ఎందుకంటే చాలామంది ఇప్పుడు టౌన్లో కానీ తర్వాత పల్లెటూరులో కానీ కంటి తగ్గిపోతే వాళ్ళు ఏమంటారంటే, ఏదో శుక్లం వచ్చినట్టు దెబ్బ అంటారు. అంటే ఏంది, కంటిలో ఏమొస్తుంది, శుక్లం వస్తుందంటే మనకు కనిపించదా ఏమి కూడా?
2: మొట్టమొదటి విషయం ఏంటంటే మనం మామూలుగా కంటిని కెమెరాతో పోలుస్తారు. అంటే మనకు బయట ఉన్న కాంతి వెలుతురు మొత్తం మన కంటి లోపల నరం మీద ఫోకస్ కావాలి. నరం మీద ఫోకస్ కావడానికి కంటి అందు కంటి పాప వెనకాల ఒక చిన్న లెన్స్ ఉంటుంది, కటకం అంటారు దాన్ని, దాన్ని ఇంగ్లీష్లో లెన్స్ అంటారు. ఈ లెన్స్ అన్నది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే అది మనకు చాలా గ్లాస్ కంటే చాలా క్లియర్గా ఉంటుంది. అంత క్లియర్గా ఉండడం వల్ల మన బయట కాంతి మొత్తం లోపల కంటి నరం మీద ప్రసరించి దాని నుంచి మనకు చూపు అనేది వస్తుంది. కొంతమందికి ఏంటంటే కొంతకాలం తర్వాత వివిధ కారణాల వలన ఈ లెన్స్ అనేది క్లియర్గా ఉండాల్సిన లెన్స్ వలన తెల్లగా పారదర్శకత్వం కోల్పోతుంది. దీనివల్ల మనకు చూపు అనేది బయట కాంతి అన్నది కంటి లోపలనే సరిగా పడదు. దీనివల్ల చూపు అనేది తగ్గుతుంది. ప్రధానంగా దీన్నే శుక్లము అంటారు.
1: ఓకే డాక్టర్ గారు, ఎలాంటి లక్షణాలు, అంటే ఒక వ్యక్తికి శుక్లం వచ్చిందని తెలుసుకునేందుకు లక్షణాలు ఎలా ఉంటాయి?

0: వచ్చినందుకు ప్రధానంగా మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే చూపు అన్నది తగ్గుతుంది. కాకపోతే ఏమంటే చూపు అన్నది ఒక్కసారిగా సడన్గా తగ్గదు, మెల్లగా తగ్గుతూ వస్తుంది. అంటే కొంతమందికి 3 నుంచి 6 నెలలు టైంలో పడుతుంది, కొంతమందికి 3 సంవత్సరాలు పడవచ్చు, 4 సంవత్సరాలు పడవచ్చు. అట్లాగా మీ అది తప్పించి వేరే సమస్యలు ఏమీ ఉండవు, వేరే ఎటువంటి సింప్టమ్స్ కానీ ఏమీ ఉండవు. కానీ చూపు అన్నది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు గుర్తించడానికి కూడా కొంచెం టైం పడుతుంది.
1: ఓకే, ఇప్పుడు ఎలాంటి వయసు వారికి శుక్లం వచ్చే ప్రమాదం ఉందంటారు?
0: శుక్లం అనేది ఏ వయసులో వారికైనా రావచ్చు, కానీ సాధారణంగా ఎక్కువగా పెద్ద వయసు వారికి అంటే 50 నుంచి 60 సంవత్సరాల పైకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకు శుక్లం అనేది వస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ఇంకా మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చిన్న వయసులోనే శుక్లం రావడానికి అవకాశం ఉంది. ఇవి కాకుండా కొంతమందికి చిన్న వయసులో అంటే పుట్టుకతోనే శుక్లం రావడానికి అవకాశం ఉంది, కొంతమందికి పెరిగే వయసులో శుక్లం రావడానికి, ఇవన్నీ కొంచెం అరుదుగా జరుగుతూ ఉంటాయి.
1: అంటే
0: జన్యుపరంగా కూడా రావడానికి అవకాశం ఉంది. కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల కానీ పుట్టుకతోనే శుక్లం రావడానికి అవకాశం ఉంది.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ శుక్లం అని చెప్పుకున్నాం కదా, మెల్లకన్ను కూడా ఇందులో భాగమే అంటారా, అది వేరంటారా?
0: మెల్లకన్ను సపరేట్ అండి. కాకపోతే ఏమంటే ఒక్కొక్కసారి చిన్నలకు పిల్లలకు పుట్టుకతోనే శుక్లం వచ్చిన వాళ్ళకు అదే సమయంలో మెల్లకన్ను కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మెల్లకన్ను అనేది సపరేట్ అండి, శుక్లం అనేది సపరేట్ అండి, దానికి సంబంధం లేదు.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి శుక్లం వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత చికిత్స ఎలా స్టార్ట్ చేయాలి?
0: శుక్లం అనేది చికిత్స అనేది మనకు దీంట్లో సమస్య ఏమిటంటే మన కంటి వెనకాల లెన్స్ అనేది కొంచెం పూర్తిగా క్లియర్గా ఉండాల్సిన లెన్స్ మనకు వైట్ తెల్లగా మారిపోయింది. మనకు దీనికి శుక్లం చికిత్స ఏమంటే ప్రారంభ దశలో కొన్ని రకాల గ్లాసెస్ వాడడం వలన కొంతవరకు చూపు అన్నది రికవర్ అవుతుంది. కానీ కొంచెం లేట్ స్టేజ్ వచ్చేసరికి మనకు అద్దాలు అనేవి ఉపయోగపడవు. అటువంటి స్టేజ్లో మాత్రము మనము ఆపరేషన్ చేసి ఆ శుక్లం ఏదైతే పారదర్శకం లేని శుక్లం ఏదైతే ఉందో దాన్ని తీసివేసి దాని ప్లేస్లో మనము మంచి ప్లాస్టిక్ లెన్స్ కానీ లేకపోతే అక్రిలిక్ లెన్స్ అని కొత్తగా వచ్చే అక్రిలిక్ లెన్స్ కానీ అవి వేయడం వలన కాంతి అన్నది మళ్ళీ లోపల ప్రసరిస్తుంది, ప్రసరించి చూపు అన్నది మళ్ళీ తిరిగి వస్తుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఇందాక శస్త్రచికిత్స అంటే సర్జరీ అనుకున్నాం కదా, అది ఆ శస్త్రచికిత్స ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎంతసేపు పడుతుంది?
0: ఓకే, దీని గురించి చెప్పాలంటే ఇప్పుడు చాలామందికి అపోహలు ఉన్నాయి. కంటికి ఆపరేషన్ అంటే నెలల తరబడి రెస్ట్ ఉండాలి, తర్వాత వచ్చేసి బాగా నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది. ఇట్లా గత కాలంలో కొంతకాలం క్రితం అంటే 30-40 ఏళ్ళ క్రితం టెక్నాలజీ ఎక్కువ లేని సమయంలో మనకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనకు కంటికి నల్లగుడ్డి మీద చిన్న కోత పెడతాం. ఎంత కోత అంటే 3 మిల్లీమీటర్ల కంటే తక్కువ కోత,
1: అతి తక్కువ
0: కోత. అంటే మన పెన్ను ఉంటుంది, పెన్ను టిప్ మీద చిన్న రంధ్రం పెడతాము. ఆ రంధ్రంలో నుంచి ఒక మిషన్ ఉంటుంది, చిన్న పెన్ను లాగానే ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ అన్నది కంటి లోపల పెట్టేసి కొంచెం ఈ ఎనర్జీ వలన, అల్ట్రాసౌండ్ ఎనర్జీ వలన లోపల శుక్లాన్ని కరిగించేస్తాము. శుక్లాన్ని కరిగించిన తర్వాత అదే ప్లేస్లో అదే రంధ్రంలోంచి మనకు ఒక రోలబుల్ లెన్స్ అంటే ప్లాస్టిక్ లెన్స్ వస్తుంది. ప్లాస్టిక్ లెన్స్ మడిచేసి లోపల పెట్టేస్తాము, లోపల పెట్టిన తర్వాత లోపల స్ప్రెడ్ చేస్తాము. ఇది చాలా చిన్న ఆపరేషన్, అంటే మనం భయపడతాం కానీ అంటే కంటి అన్నది చాలా ముఖ్యమైన అవయవం కాబట్టి చాలా భయపడడం సాధారణమే.
1: చాలా మంది అపోహ ఉంది,
0: అపోహ ఉంటుంది, కానీ చాలా చిన్న ఆపరేషన్, రికవరీ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. మనము 2 వారాల టైంలోనే మనం కోలుకోవచ్చు, మళ్ళీ పనులన్నీ యథా ప్రకారంగా చేసుకోవచ్చు. గతంలో అయితే 30-40 సంవత్సరాల క్రితము మనకు కంటికి అంటే గుడ్డు మొత్తం కోసేవాళ్ళు, గుడ్డు మొత్తం కోసేసి దాంట్లో నుంచి శుక్లం తీసి ఆ రోజుల్లో అద్దాలు కూడా సరిగా లేవు, లోపల లెన్స్ పెట్టడానికి కూడా సరిగా అవకాశాలు లేవు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే అది పూర్తిగా రికవరీగా వెయిట్ చేయడానికి మనకు దాదాపుగా 2 నుంచి 3 నెలలు టైం పట్టేది ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మాత్రం 2 వారాల్లో మాక్సిమం 3 వారాల్లోనే మనము రికవరీ అవుతుంది. అదిగాక ఆపరేషన్ రోజు సేమ్ రోజు ఇంటికి పంపించేస్తాము, అంటే మన హాస్పిటల్లో అడ్మిషన్ కూడా అవసరం లేదు.
1: ఇంకొక డౌట్ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కంటికి సర్జరీ చేసే సమయంలో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
0: చాలా తక్కువ అండి, ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మనం కంప్యూటరైజ్డ్ మెషిన్ తో ఆపరేషన్ చేస్తాము. తర్వాత చాలా చిన్న రంధ్రం చేస్తాం మనము, అంటే మనం 2-3 మిల్లీమీటర్స్ మీద రంధ్రం చేస్తాము. దాంట్లో నుంచే చాలా కాంప్లికేటెడ్ అంటే ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. అది కంప్యూటరైడ్తో చేయడం వల్ల మనకు చాలా అక్యురేట్గా ఉంటుంది. అలా కాకుండా డాక్టర్లు కూడా ఏంటంటే దీనికి తగిన అనుభవం ఉన్న డాక్టర్సే చేస్తున్నారు ఇప్పుడు. దానివల్ల ఏమంటే కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ. అంటే మనం 1,000 మందికి ఆపరేషన్ చేస్తే ఎవరికో ఒకరికో ఇద్దరికి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అదర్వైజ్

0: పెద్దగా కాంప్లికేషన్ గురించి అయితే ఏమీ ఉండవండి.
1: ఇప్పుడు ఒక వ్యక్తి సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ అంటే మామూలుగా చూడటానికి ఎన్ని రోజులు పట్టచ్చు?
0: అంటే 90% రికవర్ అయితే ఒక 2 వారాల్లో రికవర్ అయిపోతుందండి. 10 రోజుల నుంచి 2 వారాల్లో రికవర్ అయిపోతుంది. కొంతమందికి మాత్రం ఒక 1 మంత్ దాకా పడుతుంది. అంటే వాళ్ళ శుక్లం ముదిరే దాన్ని బట్టి, మనం ఆపరేషన్ చేసినప్పుడు ఆ ప్రొసీజర్ని బట్టి ఒక్కొక్కసారి కొంతమందికి ఎక్కువ టైం పట్టిన వాళ్ళకి కొంచెం డిలే ఉంటుంది. కానీ చాలా వరకు చాలా మందికి 2 వారాల లోపలనే రికవర్ అయిపోతుంది అండి. 2 వారాల తర్వాత పనులు చేసుకోవచ్చు.
1: ఓకే, ఒక నాకు సందేహం డాక్టర్ గారు, చాలా మందికి ఆపరేషన్ చేసిన తర్వాత నల్ల కళ్ళ దాలిస్తారు, ఎందుకని అంటారు?
0: ఓకే, మనం ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే కంటిలో కొంచెం వాపు వస్తుంది. మనం ఎంత కంప్యూటర్ ఆపరేషన్ చేసినా ఏం చేసినా కూడా కొంచెం కంటిలో వాపు వస్తుంది. ఈ వాపు వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకు బయట లైటింగ్ ఎండ పడినప్పుడు కొంచెం ఆ వాపు ఎక్కువ రావడానికి, నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు బయట దుమ్ము అట్లా వస్తూ ఉంటాయి, తర్వాత వాటర్ పడుతూ ఉంటుంది. ఇవన్నీ రాకుండా ఏంటంటే మనం నల్లద్దాలు పెట్టుకుంటాము, బ్లాక్ గాగుల్స్ పెట్టుకుంటాము. ఒక 2 వీక్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ఒకవేళ సర్జరీ చేసుకున్న తర్వాత ఇంకొక అంటే డౌట్ డాక్టర్ గారు, చాలా మందిలో ఉన్న సందేహము, తలస్నానం చేయొచ్చా లేదా అంటారు?
0: ఫస్ట్ 2 వారాల వరకు చేయకూడదండి. ఎందుకంటే మనము ఎంతదైనా చిన్న కట్ చేస్తాం కాబట్టి ఆ కట్ చేసిన కోత అన్నది మానిపోవడానికి 1 నుంచి 2 వారాల టైం పడుతుంది. కాబట్టి మనం ఏంటంటే 2 వారాల వరకు తలస్నానం చేయొద్దని చెప్తాము. ఎందుకంటే ఏదన్నా మళ్ళీ ఆ నీరు అన్నది ఆ కోతలో పడి కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడానికి కానీ, లేకపోతే ఏదన్నా వీళ్ళు స్నానం చేసేటప్పుడు కొంచెం కన్నును రబ్ చేయడం అట్లా చేస్తూ ఉంటారు. అట్లా రబ్ చేసినప్పుడు కంటి మీద ప్రెజర్ పడినప్పుడు మళ్ళీ లోపల అద్దం కదలడం కానీ అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 2 వారాల వరకు తలస్నానం చేయొద్దు అని చెప్తాము. 2 వారాల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోవచ్చు. తలస్నానం
1: డాక్టర్ గారు ఇప్పుడు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఒకవేళ అంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఇంకా మారుమూల గ్రామాల్లో కంటి శుక్లం చేయించుకుంటే ఒకవేళ సక్సెస్ కాదేమో అని భయపడే వాళ్లకు, ఒకవేళ చేయించుకోకపోతే ఏం జరుగుతుంది అంటారు వాళ్ళకు శుక్లం వచ్చి?
0: ఓకే, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు శుక్లం అన్నది బాగా ముదిరింది అంటే మనకు లోపల శుక్లం అనేది గట్టిపడుతూ ఉంటుంది. శుక్లం గట్టిపడినప్పుడు ఏదో ఒక స్టైల్ ఏంటంటే ఒక్కొక్కసారి కంటి లోపల ప్రెషర్ పెరుగుతుంది, చూపు ఒకటి తగ్గుతుంది. రెండోది కంటి లోపల ప్రెజర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కంటి లోపల ఎరుపు రావడము, కన్ను నొప్పి రావడము, వాపు రావడము, ఇటువంటి సమస్యలు వస్తాయి. ఒక్కొక్కరికి శుక్లం పగిలిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. చుట్టలను చిట్లడం అంటారు. శుక్లం చిట్లినప్పుడు ఏంటంటే సడన్గా రాత్రి ఇంకా బాగా భరించలేనంత నొప్పి వస్తుంది. ఇంకా అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో ఏమంటే ఆపరేషన్ చేసినా కూడా చూపు అన్నది రికవరీ రావడానికి తక్కువ ఛాన్సెస్. రెండోది వచ్చేసి ఈ సమస్య పక్కన పెడితే మనకు మెయిన్ వచ్చేసి శుక్లం అన్నది పెద్ద వయసు వాళ్ళకి వస్తుంది. అంటే 60-70 సంవత్సరాల పైబడిన వయసు వాళ్ళకి వస్తుంది. ఇటువంటి వాళ్ళకి ఏమంటే మనము ఆల్రెడీ వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండరు వాళ్ళు, అంటే కూర్చోవాలన్నా లేవాలన్నా అందరికీ అవకాశం. ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చేసి శుక్లం కన్ను కూడా కనిపించలేదంటే వాళ్ళు బాత్రూమ్ పోవాలన్నా, కనీసం వాళ్ళు తిండి తినాలన్నా, ఏదైనా బట్టలు మార్చుకోవాలన్నా, చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా కూడా ఒకరి మీద ఆధారపడి ఉంటారు,
1: ఇబ్బంది పడుతూ ఉంటారు.
0: అదే అటువంటి వాళ్ళకు కొంచెం ధైర్యం చేసుకుని ఆపరేషన్ చేయించుకుంటే చూపు బాగా వస్తుంది. వాళ్ళు తన పనులు చాలా వరకు వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు,
1: ఒకరి మీద ఆధారపడకుండా. డాక్టర్ గారు, మారుతున్న జీవన శైలిలో కంటి చూపు మెరుగుపడటానికి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుంది అంటారు?
0: ఓకే, ఇప్పుడు ప్రధానంగా జీవనశైలి వచ్చేసి మనము రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటూ ఉన్నాము. ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ తినడం చాలా తగ్గిపోయింది, ఆయిల్ ఫుడ్స్ పెరుగుతూ ఉన్నాయి. రెండోది వచ్చేసి మన జీవనశైలి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు అంటే పొద్దున్న 5 గంటలకు లేచి రాత్రి 6 గంటలకే పండుకునేవాళ్ళు, అంటే నిద్ర అనేది తగ్గిపోయింది. ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు మేల్కొని పొద్దున్న 5 గంటల వరకే మళ్ళీ 6-7 గంటలకే లేచి వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటి వచ్చేసి ఆహార శైలి మారింది. ఆహార శైలి మారి మన శరీరంలో ఆకుకూరలు కాయగూరలు తినడం అనేది తగ్గిపోయింది, అంటే విటమిన్స్ రావడం కానీ తగ్గిపోయింది, తర్వాత శారీరక శ్రమ తగ్గిపోయింది. సో మనకేంటంటే మెయిన్గా ఈ కొంచెం స్వీట్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తగ్గించి వాటి ప్లేస్లో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ, వీలైతే పచ్చి తింటే మేలు కొన్ని కొన్ని కూరగాయలు, లేదంటే ఉడకబెట్టిన కానీ కొంచెం ఆయిల్స్ తక్కువ వేసుకొని కానీ తినడం వలన మనకు సరిగా విటమిన్స్ కానీ తర్వాత ఈ ప్రోటీన్స్ కానీ అందుతూ ఉంటాయి. తర్వాత వచ్చి ఫాస్ట్ ఫుడ్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటే మేలు. అంటే మిగిలిన అన్నిటితో పాటు కంటికి కూడా సమస్యలు వస్తాయి. ఈ మసాలాలు ఎక్కువ తిన్న వాళ్ళకు, తర్వాత ఈ ఆయిల్ ఫుడ్స్ సరిగ్గా తిన్న వాళ్ళకు, కొంచెం ఈ టెన్షన్స్ ఉన్న వాళ్ళకు గ్యాస్ ట్రబుల్ కానీ అట్లా

0: వస్తూ ఉంటాయి. అట్లాగే ఎక్కువసేపు మేలుకోవడం వలన కళ్ళు కొంచెం డ్రైగా అవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం సరైన జీవనశైలితో సరి చేసుకోవచ్చు.
1: ఓకే డాక్టర్ గారు, మరి ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు కంటి చూపు తగ్గేందుకు గల కారణాలు, అలాగే శుక్లం అంటే ఏమిటి, దానివల్ల వచ్చే నష్టాలు, నివారణ చర్యలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ధన్యవాదాలు అండి, ఈ రేడియో స్టేషన్ వరకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి.
2: మీరు ఇంతవరకు కంటి శుక్లాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి నేత్ర వైద్యులు డాక్టర్ ఫణీంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బలా
4: సై బాల్,
3: నడుగుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: सुनती हो, कमाल ही हो गया.
7: क्या हो गया ऐसा?
6: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
7: ये कमाल कैसे हो गया?
6: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
7: ये तो बहुत बढ़िया पोर्टल है.
6: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान CP ग्राम्स की समाधान दीदी.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం గురించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.

0: నమస్కారం స్వామి.
1: నమస్కారం అమ్మా.
0: మూడవ రోజు అన్నపూర్ణాదేవిని ఏ విధంగా మనం ధ్యానం చేస్తాము?
1: అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిత్యర్థం భిక్షాందేహీచ పార్వతి. అన్నపూర్ణాదేవి అనే నామానికి అర్థం ఏంటంటే, అన్నపూర్ణ అనే పదం రెండు భాగాలతో ఏర్పడింది. అన్న అంటే అన్నము, ఆహారము, ధాన్యము, జీవుల శరీరాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన పోషణ. పూర్ణ అంటే నిండుగా ఉండడము, సంపూర్ణత. అందువల్ల అన్నపూర్ణ అంటే అన్నంతో నింపే, ఆహారాన్ని ప్రసాదించే, జీవుల ఆకలి తీర్చే తల్లిగా అర్థం చేసుకోవాలి. మనం ఇంట్లో వండిన అన్నం తినేటప్పుడు కూడా దాని వెనక ఉన్న కష్టాన్ని గుర్తించాలి. రైతు పొలంలో కష్టపడతాడు, వర్షం పడాలి, భూమి సారవంతంగా ఉండాలి, విత్తనాలు మొలకెత్తాలి, పంట పండాలి, ధాన్యాన్ని కోసి మార్పిడి చేసి మన ఇళ్లకు చేర్చాలి. ఆ తర్వాతే మనకు అన్నం లభిస్తుంది. ఆ ప్రక్రియలో ప్రకృతి, రైతులు, కూలీలు, రవాణా కార్మికులు, వ్యాపారులు, వంట చేసేవారు ఎంతో కృషి చేస్తుంటారు. అంటే మనం ఇంత 10 నిమిషాలు తినే అన్నానికి ఇంత వ్యవస్థ ఉంటుంది. అందుకే అన్నపూర్ణాదేవిని ఆరాధించడం అనేది, అన్నాన్ని గౌరవించడం అనేది, రైతును గౌరవించడం అనేది, పాకలతో ఉన్న వారికి అన్నం ఆహారం అందించడం కూడా ఆమెకు ముఖ్యం. ఈ యొక్క అన్నపూర్ణాదేవి గురించి మనం మాట్లాడుకుంటే వ్యవస్థ అంతా వచ్చింది.
0: ఈ అన్నపూర్ణాదేవి యొక్క పురాణ నేపథ్యం ఏమిటంటారు?
1: అన్నపూర్ణాదేవి గురించి ప్రసిద్ధమైన కథనం ఏంటంటే, కాశీక్షేత్ర సాంప్రదాయంలో కనిపించే ఈ కథకు వివిధ పురాణ గాథలున్నాయి. స్థానిక సాంప్రదాయంలో కొంత విభిన్నమైనటువంటి రూపాలున్నాయి. ఒకప్పుడు పరమశివుడు పార్వతీదేవి మధ్య జగత్తు స్వరూపం గురించి చర్చలు జరిగినట్టుగా కథ చెప్తాను. అంటే జగత్తు యొక్క రూపం గురించి మనం ఎలా ఉంటుంది, ఈ జగత్ అంతా ఎలా ఉంటుంది అనేది చర్చలు జరిగినాయి. అంటే శివుడు పార్వతి కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఈ జగత్ ఎలా ఉంటుంది అనేది కథలుగా చెప్పుకున్నారు. పరమశివుడు ఈ ప్రపంచం అంతా మాయతో కూడినటువంటి మాయా జలమైనటువంటిది. ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవడం ముఖ్యమైన

0: అనేటువంటిది వివరించినట్టు సాంప్రదాయ కథనం చెప్తుందమ్మా మనకు. అప్పుడు పార్వతి ప్రపంచంలో కనిపించే ప్రకృతి ఆహారం, జీవం నిలబడాలంటే జీవులు ప్రయాణించాలంటే ముందు ఆహారం కావాలి
1: ఆహారం
0: కదా,
1: అలవా.
0: ప్రకృతి యొక్క వ్యవహారం, ప్రకృతి గురించి, ఆహారం గురించి, జీవుల యొక్క పోషణ, పోషణ అంటే జీవనం గడపాలనేట్టు తెలియజేస్తుంది, సంకల్పించింది అనమాట. తమ ఆమెలో తన పోషణ శక్తిని ఉపశమించుకున్నట్టు కథనం వెళ్ళిపోతుంది. అంటే ఈ పోషించడం అనేది అమ్మవారు ఉపసంహరణ చేసుకుంది, అంటే ఆపేసింది, అందులో ఆపేసింది. దాని ప్రభావంతో ప్రపంచంలో ఆహార కొరత ఏర్పడింది. పంటల పండక, జీవులు ఆకలితో చనిపోవడం, జీవం మొత్తం మరణించడం ఆ బాధ్యత అనమాట, అమ్మవారి ప్రకృతి బాధ్యత. కుండ దీంతో అనుసంధానం అయిందంటే, మీకు విశ్వంలో ఉన్నటువంటి శక్తి మొత్తం, కనిపించని శక్తి పరమశివుడైతే కనిపించే శక్తి అమ్మవారు.
1: అమ్మవారు
0: ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలు సంగమించిన తర్వాత ఒక శక్తి విడుదలవుతుంది, ఆ శక్తిని తన గర్భంలో వేయడం వల్ల శరీరంలో అవయవాలు తయారు చేస్తుంది అమ్మవారు. ఒక స్త్రీ తన తింటూ తన బిడ్డకు ఆహారం అందిస్తుంది, కడుపులో ఉన్న సృష్టికి ఆహారాన్ని అందించడం, శరీర అవయవాలు తయారు చేయడం, జీవనశక్తి పంచభూతాలతో కూడినటువంటి శక్తిని ఇవ్వడం జరుగుతుంది. మరి పంచభూతాలతో ఇచ్చేటువంటి శక్తిని తయారు చేసి ఒక జీవాన్ని బయటికి తీసేంత శక్తి అమ్మవారికి మాత్రమే ఈ ప్రకృతిలో. కనుక ప్రకృతితో పోలి స్త్రీకి, అదే చెప్పాను, స్త్రీని ప్రకృతితో పోలుస్తారు చాలా మంది, కవులు కానీ, ఋషులు కానీ, యోగులు కానీ, మునులు కానీ, దేవుళ్ళు కూడా ప్రకృతి, ప్రకృతి అయిన మహా లక్ష్మీ అష్టోత్తరం ఫస్ట్ వచ్చేది ప్రకృతి అయినమా, ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారు నువ్వే తల్లి అని ప్రకృతి స్వరూపంగా ఆరాధించడం జరుగుతుంది. ప్రకృతిలో మార్పులు అయితే వస్తుంటాయో, స్త్రీలో కూడా మార్పులు అలా వస్తాయి. ఒక స్త్రీ మాత్రమే అమ్మ భరించగలదు, స్త్రీ మాత్రమే సృష్టిని సృష్టించగలదు, ఏదైనా చేయగల శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. కనుక అమ్మవారు పోషణ శక్తి ఉంది. పోషించడం అంటే ఆమెగా తడుపు కళ్ళు, ఇప్పుడు తల్లి కడుపులో ఉంది, పోషించడం ఆమె బాధ్యతే కదా, పోషిస్తుంది కదా. అలాగనే విశ్వాన్ని మొత్తం పోషించాలి. ఇప్పుడు ఆ విశ్వాన్ని పోషించేటువంటి మార్గంలో అన్నపూర్ణాదేవి వస్తుంది. ఈ అన్నపూర్ణాదేవి అంటే ఎలా పోషిస్తుంది అనే విషయాన్ని కొంచెం డైవర్ట్ చేసి వివరంగా చెప్పడం జరిగింది. అయితే ఉపసంహరణ చేసుకుంది అనమాట, ఈ పోషణ అనేది ఆపేసింది. అయితే అప్పుడు ఆహారం లేక శరీరం బలహీనము, ధర్మకార్యాలు చేయలేరు, కష్టసాధ్యమైతుంది. యజ్ఞాగార క్రతువులు కానీ, విద్యాభ్యాసం కానీ, సేవా కార్యక్రమాలు, శరీరం అవసరం, పోషణ మొత్తం పాడైపోతుంది. అసలు వ్యవస్థ ఉండదు, ఇంకా కొన్ని రోజులకు ఏమవుతుంది, వ్యవస్థ అనేది క్షీణించిపోతుంది. ఈ పోషణ వ్యవస్థ లేకపోతే సమస్తమైన జీవరాశులు మరణిస్తాయి. కనుకనే ఆహార యొక్క ప్రాముఖ్యతను జగత్తు తెలియజేయడం కోసం పార్వతీదేవి కాశీ నగరంలో అన్నపూర్ణాదేవి రూపంలో ప్రత్యక్షమైనట్టు ప్రసిద్ధ కథనం. ఆమె యొక్క దివ్యమైనటువంటి ఆ శక్తికి ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతరించింది. అప్పుడే జీవన పోషణ చెయ్యి అని ఆదిశంకరాచార్యుల వాళ్ళ ఘట్టంలో చెప్పబడింది. శంకరాచార్యులు కూడా ధ్యానించాడు అన్నపూర్ణాదేవి. అమ్మవారు ఇంట్లో నుంచి వస్తున్నట్టుగా గరిటె పట్టుకొని, అన్నం పట్టుకొని, శంకరుడు భిక్షాపాత్రలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఫోటోలు. అంటే ఆదిశంకరాచార్యులు ఏంటంటే, ఈ సృష్టి మొత్తం ఉన్నది కదా, ఈ పోషణలో భాగమైన నేను, నాకు కూడా పోషించమ్మా, నువ్వు అందరికీ దేవతవే, నాకు కూడా దేవతవే, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని చెప్పడం జరిగింది. ఆమె దివ్యమైనటువంటి అన్నం పాత్ర గరిటె పట్టుకొని ఉంటుంది అమ్మవారు. అన్నపూర్ణాదేవి అంటే ఇది ఈ విషయం. ఈ విధంగా కాశీక్షేత్రంలో అన్నపూర్ణ యొక్క విశిద్ధమైన అంటే, అన్నపూర్ణాదేవికి ప్రసిద్ధమైన క్షేత్రం ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉన్న కాశీ. కాశీరంగంలో పరమశివుడి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. కనుక అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అంత బియ్యం తీసుకెళ్ళి అక్కడ బియ్యం అమ్మవారి దగ్గర పోసిన తర్వాత అక్కడ ఉండే అర్చకులు దాని దగ్గర ఉన్నట్టు ఒక పిరికెట్ బియ్యం తీసి చెంగులో వేస్తారు. ఆడవాళ్ళకైతే చెంగులో, మగవాళ్ళకైతే దోశల్లోనే మాత్రం వేస్తారు. పైగా అన్నపూర్ణ దేవి దగ్గర ప్రతి నిత్యము భక్తులు ప్రతి ప్రసాదం వండుకొని స్వయంగా తీసుకొచ్చి పెడతారు. ఇప్పటికీ కూడా కాశీలో అనాదిగా వస్తున్నటువంటి పద్ధతి ఇప్పటి నుంచి కాదు, కాశీ క్షేత్రం అంటే అన్నపూర్ణాదేవి అట్లనమాట.

0: అన్నపూర్ణాదేవి యొక్క రూపము, ఆవిడ యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉంటుందంటారు?
1: అమ్మ అన్నపూర్ణాదేవి యొక్క సాధారణంగా కరుణామయులైనటువంటి తల్లి ఆమె భక్తులకు అన్నప్రసాదించే దివ్యమైన స్వరూపంగా చిత్రీకరిస్తాం. అమ్మవారి ముఖంలో చిరునవ్వు, కరుణ, చేతులతో అన్నపాత్ర గరిటె ఆమె రూపానికి ప్రత్యేకమైనది ఇస్తాం. సాంప్రదాయాన్ని బట్టి అన్నపూర్ణాదేవికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ పట్టు వస్త్రాలతో కడతాం. అయితే ఇక్కడ ప్రకృతి స్వరూపంగా అన్నపూర్ణాదేవికి ఎక్కువ పచ్చ వస్త్రాలు, ఆకుపచ్చ వస్త్రాలు ప్రకృతి స్వరూపంగా, ప్రకృతి స్వరూపానికి ఎక్కువగా మనం ఆకుపచ్చను ఉపయోగిస్తాం అన్నపూర్ణాదేవికి. ఆమెకు ఎక్కువ ఎరుపు రంగు శక్తి మంగళానికి ప్రతీక, పసుపు రంగు పవిత్రకు శుభత్వానికి, ఆకుపచ్చ రంగు ఎక్కువగా అమ్మవారి ప్రకృతికి సమృద్ధి కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఆమెకు మనం అలంకరణ చేసుకుని పూజించుకుంటాము.
0: ఎటువంటి నైవేద్యం పెట్టాలంటారు?
1: అమ్మవారికి ఎక్కువగా దద్దోజనము, పులిహోర, కట్టుపొంగలి, పప్పుంగలి, నెయ్యితో కూడినటువంటి అన్నం ఎక్కువగా ఇష్టం. అన్నంతో కూడినటువంటి ఏదైనా పదార్థం అయితే దాంట్లో పొంగల్లో ఘాటు ఉంటుంది సార్, ఘాటుగా ఉండాలి, పులిహోర పులుపుగా ఉండేది, తర్వాత తీపిగా ఉండే అన్ని పదార్థాలు పెట్టచ్చు. అన్నపూర్ణాదేవి అన్ని పెడుతుంది కాబట్టి అన్ని పదార్థాలు పెట్టుకోవచ్చు.
0: అన్నపూర్ణాదేవి ఎలాంటి ఆసనం మీద కూర్చుంటుంది అంటారు?
1: ప్రత్యేకమైనటువంటి ఆసనం కానీ వాహనం అనేటువంటిది ఏమీ ఉండదు. ఆమెకు ఎక్కడైతే అన్నం ఎక్కడ నిర్ణయం చేసుకుంటుందో అక్కడ కూర్చోగలుగుతాము.
0: మామూలుగా మన ఇళ్లలో చూసినట్లయితే అమ్మవారిని ఒక బియ్యపు పాత్రలో విగ్రహాన్ని కూర్చోబెడుతూ ఉంటారు.
1: అవును అవునమ్మా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బియ్యపు పాత్రలో కూర్చోబెట్టుకుంటున్నాం అంటే అన్నపూర్ణాదేవి కదమ్మా, అన్నం పెట్టేది ఆమె కాబట్టి మనం ఏవైతే గింజలతో తయారు చేసుకుంటున్నాం కదా, ఆ గింజలు పోసుకుని ఆమెను అక్కడ కూర్చోబెట్టుకుంటున్నాం మనం. ఎందుకని అన్నముకు లోటు లేకుండా ఉండడం కోసం. అన్నపూర్ణాదేవి అంటే ఆమెకు లోటు ఉండదు కదా, ఆమె పెడితే ఉంటుంది కదా మనం, ఆ ధాన్యం కొరత లేకుండా ఉంటుంది. కనుకనే అమ్మవారిని మనం ప్రతిక ఇష్టంగా ఆధ్యాత్మికంగా కావాల్సిన పోషణ ఆమె ఇవ్వడం కోసమే మనం ఆ యొక్క ధాన్యంలో పెట్టుకుంటాం మనం. మీకు రూపాలు చూస్తే ఒక్కో చోట కూర్చొని ఉంటుంది, మామూలుగా ఒక్కో చోట నిలబడినట్టుగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి వాహనం అనేటువంటిది ఏమి, అన్నపూర్ణాదేవి ప్రతి ఇంట్లో ఉండాలి. ఎందుకంటే అన్నం

0: తింటూ ఉండాలి మనం, ఇతరులకు పెడుతూనే ఉండాలి. కర్మం తీసేసేదామే, కర్మం తీసుకొచ్చేదామే.
1: అన్నపూర్ణాదేవిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు ఏముంటాయంటారు స్వామి?
0: మీ జగత్తంతా కూడా పోషణ ఆహారం ద్వారా బతుకు జీవాలు. జీవనం లేకపోతే మనుషులంతా జీవాలంతా లేవు. మరి అంత పెద్ద పాత్ర అయినటువంటిది అన్నపూర్ణాదేవి యొక్క పురాణ గాథల్లో చెప్పుకోవడం జరుగుతుంది. చాలా విశేషమైనది. చూడటానికి మనం చాలా సింపుల్గా తీసుకుంటాం ఆ పాత్రని. అంటే ఆ యొక్క అన్నపూర్ణాదేవి అంటే ఊరికి అన్నం పెట్టేది అనుకుంటాం, కానీ వెనక ఆలోచిస్తే అద్భుతమైనటువంటి ఈ జగత్తు పోషణ చేస్తుందని అర్థం. ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
1: ఇప్పుడు అన్నపూర్ణాదేవి గురించి మనం మాట్లాడుతున్నాం కదా స్వామి.
0: అవునమ్మా,
1: అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అని అంటారు. మనము ఏది ఇచ్చినా చాలు అని ఎవరు అనరు. ఒక డబ్బులు ఇచ్చినా బంగారం ఇచ్చినా ఏది ఇచ్చినా ఎవరు చాలు అని అనరు. కానీ అన్నదానం చేస్తే, అంటే అన్నం పెడితే మాత్రం మనం చాలు అన్న ఒక పదాన్ని మనం వింటాం. మరి అన్నదానం యొక్క గొప్పతనం ఏమంటారు?
0: విద్యాదానం అంటే విద్య నేర్పిస్తే జీవితాంతం సంపాదించుకొని బతుకుతాడు అంటారు. కన్యాదానం చేస్తే ఒక కుటుంబం ఏర్పడుతుంది, దాంట్లో మోక్షం వస్తుంది అంటారు. ఈ విద్యాదానం చేయాలన్నా కన్యాదానం చేయాలి, ఏ దానం చేయాలంటే మనిషి పోషణ ముందు నిలబడాలి,
1: శక్తి ఉండాలి,
0: ఆరోగ్యంగా ఉండాలి. అందుకే అన్నదానం గొప్పది. అన్ని దానంలో తృప్తి ఉండదు, కనుక ఒక తృప్తి ఉండేది ఏంటి అంటే అన్నదానం మాత్రమే.
1: అమ్మవారి నవరాత్రుల గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు స్వామి.
0: కృతజ్ఞతలు అమ్మ, కృతజ్ఞతలు. నాకు కూడా ఈ యొక్క నవరాత్రుల విశేషం చెప్పడం కూడా అదృష్టం.
2: మీరు ఇంతవరకు దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం గురించి సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం నిన్నే పెళ్లాడతా చిత్రం కోసం రాజేష్ ఆలపించిన సిరివెన్నెల గీతం, స్వరకల్పన సందీప్ చౌతా.

శ్రోతలకు గమనిక. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కాబట్టి శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 833-295-0507. ఫోన్ నెంబర్ మరోసారి 833-295-0537. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయవలసి ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్ మరొకసారి 833-295-0537. మీరు వింటున్నారు మీ అభిమాన ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. కార్యక్రమం హిట్ మీద హిట్. ఇందులో ఇప్పుడు విందాం సర్కార్ వారి పాట. చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన పాట విందాం. సాహిత్యం అనంత శ్రీరామ్, స్వరకల్పన ఎస్ తమన్.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చూడాలని ఉంది చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ స్వర్ణలత ఆలపించిన వేటూరి గీతం. స్వరకల్పన మణిశర్మ.

0: వినే కొద్ది వినాలపించే మీ ఇష్టమైన రేడియో
1: ఇప్పుడు సరికొత్త రూపంలో మీ గుండె చప్పుడే వస్తోంది.
0: అవును, నిన్నటి వరకు మీతో ముచ్చటించిన హలో ఎఫ్ఎం
1: ఇకపై మీ భావాలకు అద్దం పట్టే మనసు పలికే కార్యక్రమంగా మీ ముందుకు రాబోతుంది. ప్రతిరోజు ఉదయం 8:30
0: పేరు మారింది కానీ ఆత్మీయత మారలేదు.
1: రూపం మారింది కానీ మీపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.
0: మీ సంతోషాలైనా మీ జ్ఞాపకాలైనా
1: మీ మనసు లోతుల్లోని మాటలను పంచుకోవడానికి
0: ఇకపై మీతో తోడుగా
1: మీ మనసు పలికే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 FM.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్
1: 08596 22 33 93.
2: మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపురం 101.5 FM. హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటున్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, స్వరకల్పన కోటి.

ఈ ఉదయం 8:35 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్నశేష వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. మరి ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం కారణంగా ఈ ఉదయం 9:05 మనస్సు పలికే శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. మనస్సు పలికే కార్యక్రమం ఈ ఉదయం 9:05 ప్రసారమవుతుంది. హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటున్నారు కదా, కార్యక్రమంలో చివరిగా విందాం. ఆర్యా చిత్రం కోసం సాగర్ ఆలపించిన సిరివెన్నెల గీతం, స్వరకల్పన దేవిశ్రీ ప్రసాద్.

హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ విన్నారు కదా. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి.

0: The law had increased the overall reservation for SC, STs and other backward classes from 50 to 56%. In badminton, PV Sindhu and the men's doubles duo of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will lead India's campaign at the Denmark Open 2026, which begins today. Sindhu faces a formidable opening round challenge against Olympic champion and world number one Aung San Young of Korea in women's singles. She will be joined in the women's singles draw by compatriots Tanvi Sharma, Ashmita Chaleha, Devika Sehag and Unnati Hooda. And now for a look at today's newspapers. It's over to Shagun Chopra.
1: Thank you, Sarabjeet. The news that hogs the limelight today is that of the country's most iconic site for dissent. The Hindustan Times leads with, after 33 years, cops bar all protests at Jantar Mantar. Jantar Mantar no longer a protest site, says the Asian Age. Under the caption, course correction, rupee jumps 96 paise against dollar as measures take effect. Banks seek RBI relief, more time on strict forex curbs, writes the Financial Express. On the firecracker-induced air pollution, the Statesman writes, SC backs balanced approach to firecrackers ahead of Diwali. And finally, the Hindu notes global warming is turning sex reversal in frogs into extinction risk. And with that, it's back to you, Sarabjeet.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. President Draupadi Murmu appoints six governors. Rajendra Vishwanath Arlekar moved to Tamil Nadu and O.P. Mathur to Kerala. India to host first ever BIMSTEC Home Ministers meeting in New Delhi today. Election Commission launches nationwide outreach drive to ensure no eligible voters left out of electoral rolls. Four Lashkar-e-Taiba terrorists killed in landmine blast at LOC in Poonch district of Jammu and Kashmir. India's internet subscriber base crosses 111 crores. And in badminton, Denmark Open 2026 to begin today in Odense. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచారాలకు వింటారు.
3: ఎన్టీఆర్ జిల్లాలో స్పేస్ ఆన్ వీల్ అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శన, రైతు బజార్లలో ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అందించే కార్యక్రమం, పద్మభూషణ్ కవిసామ్రాట్ గురంజాష్వా 131 జయంతి వేడుకలు వంటి అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. పాఠశాల కళాశాల విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇస్రో ఎస్డిఎస్సీ షార్ ఆధ్వర్యంలో స్పేస్ ఆన్ వీల్ అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శనను విజయవాడ సింగ్నగర్ మాకినేని బసవపన్నయ్య మల్టీపర్పస్ స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థులకు భారత అంతరిక్ష పరిశోధన, రాకెట్ సాంకేతికత, ఉపగ్రహాలు, అంతరిక్ష ప్రయోగాలు తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ విప్ బొండ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇస్రో తన అంతరిక్ష పరిశోధన, రాకెట్ సాంకేతికత, ఉపగ్రహాలు, వివిధ అంతరిక్ష ప్రయోజనాలను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు చేరువ చేయడానికి ఇలాంటి స్పేస్ ఆన్ వీల్ అనే పేరుతో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. రాష్ట్రంలోని రైతు బజారులలో ఉల్లిపాయలను కిలో 35 రూపాయలకు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని ఏఐసీసీ కాలనీ రైతు బజార్లో ఉల్లిపాయల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒక్కో రేషన్ కార్డుదారునికి 2 కిలోల చొప్పున ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలతో ధరలు పెరుగుతున్నాయని వివరించారు. బియ్యం, ఉల్లి, పప్పులు రాయితీపై అందించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కవి గుర్రంజాష్వా ఆశయ సాధనకు కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో పద్మభూషణ్ కవిసామ్రాట్ గుర్రంజాష్వా 131వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు షేక్ కరీముల్లా, డాక్టర్ జాలాది విజయకుమారి, విల్సన్ రావు, గడ్డం ఈశ్వరమ్మలకు నవయుగ కవి చక్రవర్తి గుర్రంజాష్వా సాహితీ పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, తన కవితలతో ప్రజల్లో జాష్వా చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి స్వచ్ఛాంధ్ర అవార్డు

0: 2026 దక్కింది. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పురస్కారానికి దేవస్థానాన్ని ఎంపిక చేసింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్స్లో భాగంగా స్వచ్ఛ ఆలయాలు, ఆధ్యాత్మిక సంస్థల విభాగంలో ఈ పురస్కారాన్ని ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఈవో వికే సీనానాయక్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై పారిశుద్ధ్య నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు అందిస్తున్న మార్గదర్శకత్వంతో పాటు దేవస్థాన పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది నిరంతరం చేస్తున్న కృషికి లభించిన గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తున్నామని తెలిపారు. భారతీయ భక్తి విశ్వాసాలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ వైపు విజయవాడ నుంచి భక్తుల ప్రత్యేక రైలు 4వ తారీఖున బయలుదేరింది. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేసింది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 1060 మంది భక్తులతో ప్రత్యేక ఎఫ్టీఆర్ రైలు సోమనాథ్కు బయలుదేరి వెళ్లింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ, భాష సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రను ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. 1951లో ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దసరా బ్రహ్మోత్సవములలో ఈనాడు చిన్నశేష వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున 7 పడగలు కలిగినటువంటి పెద్ద శేష వాహనంలో కొలువు తీరి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులందరికీ కూడా కలియుగ వైకుంఠాన్ని చూపించినటువంటి ఆ స్వామివారు ఈనాడు మరల శేషుని మీద ఉన్నటువంటి మక్కువతోటి, శేషుని మీద ఉన్నటువంటి ఆదరంతో మరలా శేషవాహనాన్ని, చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి స్వామివారు గోచరిస్తూ ఉన్నారు. అయితే పెద్ద శేషవాహనంలో ఉభయదేవేరులతో కూడి ఉండేటటువంటి స్వామి చిన్నశేషవాహనంలో మరి ఆ దేవేరులను తన హృదయంలోనే ఉంచుకుని తానొక్కడే మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశలను చేస్తూ ఉంటే ఈ తిరుమాడ వీధులలో అధికారులు, అనధికారులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది భక్తగణము అందరూ కూడా మరి వారి వారి యొక్క కళలను ప్రదర్శింపజేస్తూ అలాగే స్వామివారి యందు స్వామివారికి సేవలను అందిస్తూ తరిస్తూ ఉన్నారు. మరి శేషే శయనశీలస్య శేషాచల నివాసినః ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా మరి శేషుని మీద శయనించి ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో స్వామి. అటువంటి స్వామి శేషాయి.

0: కలియుగ వైకుంఠంలో ఈ భూమండలంలో శేషాచలం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. మరి శేషుని మీద శయనిస్తూ ఉండేవాడు వైకుంఠంలో, ఈ భూలోకంలో శేషాచలంలో నివాసం ఉండేటటువంటి స్వామి, మరి తనకు అత్యంత ప్రియకరుడైనటువంటి ఆ శేషుని మీద భూయ మరలా ఇంకొకసారి అధిష్ఠించాలి అనుకున్నాడు. అందుకనే మరి రెండవసారి, మొదటిసారి పెద్ద శేషవాహనం అనే పేరుతోటి, రెండవసారి చిన్న శేషవాహనం అనే పేరుతోటి శేషవాహనంలో దర్శనమిస్తూ ఉన్నాడు. మరి ఐదు పడగలు కలిగినటువంటి శేషుని నీడలో స్వామివారు చక్కగా గోచరిస్తూ ఉన్నారు. అంతేకాదు, మరి శేషుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి అత్యంతము సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా స్వామిని సేవించేటటువంటి వాడు. మరి అటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఇదిగోండి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివరకు అనంతాళ్వారు తోట వద్దకు వేంచేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి తెల్లనైనటువంటి వెల్ల గొడుగులు, ఆ గొడుగుల కింద ఐదు పడగలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని కింద గజమాలల నడుమ స్వామివారు రాజఠీవితో గోచరిస్తూ అందులోనూ చాలా గొప్పగా నాట్యం చేస్తున్నటువంటి భంగిమలోను స్వామివారు మరి గోచరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందాలు, అంటే ఆ స్వామి యొక్క దర్శనాన్ని చూచినటువంటి భక్తుల యొక్క ఆనందాలకు అవధులు లేవు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నీ కూడా తొలగించి మనలో సాత్వికమైనటువంటి బుద్ధిని పెంపొందించడానికే స్వామివారు అదిగోండి ఆ విధంగా చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించి దక్షిణ మాడవీధి చివరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషములను మధుర వాక్కుల ప్రశాంత శర్మ గారి యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృతజ్ఞతలు రామానుజాచార్యుల వారు. అదిగో అందమైనటువంటి ప్రభాత వేళ, శ్రేష్టమైనటువంటి నవాహ్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆకాశవాణి భక్తుల హృదయాలలోనికి శ్రేష్టమైనటువంటి ఆ వెంకట నాయకుడు ఆనంద నర్తన తాండవ కృష్ణుడుగా ఈనాడు రా వస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద ఆరంభించబడినటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పరాభవనామ సంవత్సర దక్షిణాయన ఆశ్వయుజమాసంలో అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్రరీత్యా చెప్పేటట్టుగా మూడు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అధిక మాసంలో ఇదిగో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉండగా రెండవ దినన్నాడు అద్భుతమైనటువంటి జయవారం అనేటువంటి మంగళవారం నాటి ప్రభాత వేళ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ త్రిభంగి నటన రూపంలో మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, చక్కగా పాదాల దగ్గర మరొక వంపుతో ఆ భగవానుడు సాక్షాత్ ఆనంద తాండవ కృష్ణుడుగా ఇక్కడ ప్రత్యక్షమై తమ యొక్క వాహన మండపం దగ్గర నుంచి కూడా కదిలి తనను ఎంతగానో ఆరాధించి తన యొక్క స్వరూపాన్ని భక్తుల కనుల ముందుకు తెచ్చేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఆ శేషస్వరూపానికి గొప్పగా అవకాశమిచ్చి శేషుని యొక్క ఫణా మండలం మీద తాను అందమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. చిన్నశేష వాహనం మీద ఇంతవరకు మనం అనుకున్నట్లుగా అందమైన ఆచార్యుల మాటలలో నుంచి జాలువారినటువంటి స్వామివారి యొక్క స్వరూపం ఐదు పడగలతో కూడినటువంటి అందమైనటువంటి శేషుని పడగల కింద అద్భుతమైన ఆనంద తాండవ కృష్ణుడుగా వస్తూ ఉన్నాడు స్వామివారు. ఇప్పటికిప్పుడు చక్కగా జియంగార్లు తమ యొక్క పరివారంతో కలిసి స్వామివారిని ప్రబంధ పారాయణాది విశేషాలతో చక్కగా ఆరాధించగా ఉగ్రాణ స్థానం అనబడేటువంటి దక్షిణ మాడవీధి నుంచి తిరిగి చక్కగా పడమర మాడవీధి యొక్క మలుపు తిరుగుతూ తనను ఎంతగానో ఆరాధించినటువంటి ఆనందాళ్వాన్ తోట దగ్గరగా శ్రేష్టమైనటువంటి పడమర దిక్కులో వసంత మండపం యొక్క చివరలో ఆనందాన్ని భక్తులకు అందిస్తున్నటువంటి వారే

0: వెళ్ళగొడుగుల కింద తెల్లని కన్నులతో ప్రశాంతమైనటువంటి చూపులతో ఉన్నటువంటి నల్లని దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ఎలాగైతే శాస్త్ర మర్యాదను చెల్లిస్తున్నాడో శేషుడు దానిని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. నివాసన శయ్యాసన పాదు కంసుకోపధాన వర్షాతపవరణాదిభి శరీర భేదైస్తవ శేషతంగతై యథోచితం శేషయితీర్యతే జనై. ఏమంటే అందరు కూడా అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మానవులు అంటున్నారు, పామరులు అంటున్నారు, పండితులు అంటున్నారు, చూసేటువంటి ప్రతివాడు అంటున్నాడు. ఏమని, అదిగో ఎవరి మీద నుంచి వస్తున్నాడో స్వామి ఆ శేషుడు, ఆదిశేషుడు శ్రీనివాసుని అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయనకు సేవ చేస్తాడని మాట. శాస్త్రం చెప్పినట్లుగా తానే ఆయనకు నివాస స్థానం. ప్రతి ఒక్క ఈ సంఘటనకు కూడా పురాణం, ప్రతి ఒక్క కథను, అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, శేషుని యొక్క శేషభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. అన్ని విధాలుగా కూడా తానే స్వయంగా శ్రీనివాసునికి నివాస స్థానంగా, ఆయన పడుకుంటే చాలు చక్కగా ఆయన శేషసేనుడుగా కావడానికి శయ్యగా, అలాగే కూర్చుంటే ఆసనంగా, అలాగే బయలుదేరితే నడవడానికి ఆ పాదాలకు అందమైన పాదుకలుగా, అద్భుతమైనటువంటి ఉత్తరీయంగా, తలగడగా ఎండవానలని చేక్షించేటువంటి ఛత్రంగా కూడా, ఎవరైతే పదపీఠం చివరికి దాసానుదాసుడుగా వైష్ణవ సంప్రదాయాన్ని ప్రకారం అడియేం దాసన్నంటూ ఆ వైనాన్ని చూపిస్తూ తానే స్వయంగా పాదపీఠంగా మారి కనబడతాడు స్వామి శేషుడు. అలాగే సేవకుడు ఏ విధంగా సేవ చేయాలి తమన్న నాయకుడికి, అలా యజమానిని ఏ విధంగా తాను సేవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని తాను చక్కగా చూపిస్తాడు. అందుకనే ఆదిశేషుణ్ణి చక్కగా పూజిస్తూ అంటారు, శ్రీమద్ విష్ణు పదంభోజ పీఠాయుత పణాతలం శేషత్వైక స్వరూపం తం ఆదిశేషముపాస్మహే. ఉపాసనలోకి వచ్చినప్పుడు ఉపాసనాభావంతో ఆ నాయకుడైనటువంటి భగవాను పట్టుకోవడానికి ఎవడైతే సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ విష్ణు ఉన్నాడో, అటువంటి విష్ణువు యొక్క పాదానికి అందంగా అమరినటువంటి పాదపీఠంగా తన యొక్క అందమైన ఐదు పడగలను ఇప్పుడు చక్కగా అందించాడో, అటువంటిది దేవదేవుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని తాను స్వయంగా ధరించి శివస్వరూపం, శివుడు అంటే భవ్యమైనటువంటి శుభాన్ని, ఆనందాన్ని కలిగించేవాడు, అటువంటి శివస్వరూపుడైనటువంటి, ఆనందరూపుడైనటువంటి, ఆనంద నిలయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు సుమా, సమస్తమైన భక్తులు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలుగా కేవలం తమ చెవులను రిక్కించి వింటూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తమ హృదయాలలోనికి తీసుకునేదానికి చక్కగా భగవానుడు ఇక్కడ ఆదిశేషుని పడగల మీద చక్కగా వస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, మీ యొక్క అనంతమైన అద్భుతమైనటువంటి సేవా విశేషాలు అందించేటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు నమోవాకాలంటూ ఆ భగవంతుడికి తాను శేషుడు అందిస్తున్నటువంటి సేవా విశేషాలను అదిగో భక్తులందరూ కూడా దర్శిస్తుండగా ఆచార్యుల వారి యొక్క అందమైన వాణిలో అందుకుందాం ఇంకా అనేక విశేషాలను. అందుకోండి స్వామి, ఏడుకొండలవాడ గోవింద.
1: అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిహి. మరి ఆదిశేషుడు అయినా, పెద్ద శేషుడు, చిన్న శేషుడు అయినా ఎవరైనా సరే పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చెబుతారు. మరి అలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా, అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా అవతరించి స్వామివారిని ఎల్లప్పుడూ సేవిస్తున్నటువంటి ఆ శేషుని యొక్క వాహనంలో మరొకసారి స్వామివారి చిన్న శేష వాహనంలో అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు మరి ఆ శేషావతారమూర్తి అయినటువంటి ఆయన అంటారు, సీతాదేవి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరితే ఆ సందర్భంలో లక్ష్మణస్వామిని

0: వద్దు అని అంటే మరి అప్పుడు సీతాదేవితో అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా సీతాదేవి, నీవు రామచంద్రమూర్తిని సేవించాలి అనుకుంటున్నావు, నీ ఒక్కదానివే కాదు, నీవు ఆ కుడి పాదాన్ని సేవించుకో, నేను ఎడమ పాదాన్ని సేవించుకుంటూ రాముడితో ఉంటాను. పైగా రాముణ్ణి విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి రాముడు ఉండలేడు. ఎందుకు అంటే బహిప్రాణ ఇవాపరహ లక్ష్మణో లక్ష్మీ సంపన్న బహిప్రాణ ఇవాపరహ అని చెప్పి అంటూ రాముడికి ఆ పరమాత్మకు బహిప్రాణంలాగా ఉండేటటువంటి వాడు మరి లక్ష్మణుడు. మరి ప్రాణం దూరంగా వెళితే ఎవరు ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మణుడు లేకుండా శేషాంశ లేకుండా పరమాత్మ కూడా ఉండలేడు. అందుకనే లక్ష్మణుడు రామచంద్రమూర్తితోటి వచ్చి నిద్రాహారాలు మాని రాముణ్ణి సేవించి తాను తరించాడు. ఇంకా కృష్ణావతారంలో బలరాముడిగా ఉన్నటువంటిది ఒక విశేషము అయితే, మరొక విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే మరి ఆ కారాగారము నుండి నందవ్రజానికి తీసుకువెళ్లే సందర్భంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉన్నది. వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి గర్జిస్తూ మరి వర్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యమునా నది ఉప్పొంగుతూ ఆ స్వామివారిని పాదాలు తాకాలని చెప్పి వస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మన చిన్ని కృష్ణుని తీసుకువెళుతూ ఉంటే ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడుతూ ఆదిశేషుడు తన పడగలతోటి గొడుగుగా బట్టి ఆ పరమాత్మను నందవ్రజానికి ఆ చిన్ని కృష్ణుణ్ణి నందవ్రజానికి చేర్చాడు. ఈ విధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పటి నుండి వెంట ఉండి స్వామిని సేవించినటువంటి వాడు ఆ శేషుడు. అందుకనే కదా అన్నగారిగా గౌరవించి మరి శేషుని యొక్క మాటలను వింటూ శేషునికి తమ్ముడుగా కూడా ఉన్నాడు చిన్ని కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మ. మరి అటువంటి శేషుడు ఈనాడు చిన్న శేషునిగా స్వామివారిని వహిస్తే మరి స్వామివారు శేషుని మీద విహరిస్తూ చిన్న శేష వాహనం మీద విహరిస్తూ పశ్చిమ మాడవీధిలో వడివడిగా ముందుకు అడుగులు వేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అసలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. స్వామివారు ధరించినటువంటి వస్త్రం శేష వస్త్రం, స్వామివారు ధరించినటువంటి మాల శేషమాల. స్వామి యొక్క భక్తుణ్ణి శేషుడు అని అంటారు, స్వామిని శేషి అని అంటారు. ఈ విధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకు అంటే శేషుడు అంటే దాసుడు, శేషుడు అంటే కైంకర్యపరుడు, శేషుడు అంటే స్వామివారికి అత్యంతము ఆప్తుడు. అందుకనే శేషశబ్దంతో చెబుతూ శేషభూతాస్తస్వ స్వతస్సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమిపి తే దాస ఇతి మత్వా నమామ్యహం అని అంటూ దాసభూతాః తత స్వతస్సర్వే అని కూడా అంటారు. అంటే స్వామి అందరూ కూడా నీకు శేషులే, అందరూ కూడా నీకు దాసులే, కావున వారందరిలో నన్ను కూడా చేర్చుకుని నీ దాసుడిగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా శేషాద్రీష అని చెప్పి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనము కూడా ఆ శేషుని యొక్క దాసభావనతోటి స్వామివారిని ఆశ్రయించి స్వామివారి ఎందే మనస్సు నిలిపి స్వామివారిని సేవించి తరించాలి. మరి అటువంటి స్వామివారి యొక్క మరిన్ని ఆ వాహన విశేషములను మాడవీధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషమును మధుర వాక్కుల ద్వారా మనం తెలుసుకుందాము. అయ్యా అందుకోండి ప్రశాంత్ శర్మ గారు.
1: ఓం నమో భగవతే వెంకటేశాయ శేషవాహనారూఢాయ నమో నమః. అందమైన మాడవీధులలో చక్కని ఋగ్వేద యజుర్వేద సామవేత అథర్వములనేటువంటి వేద భాగాలలో చక్కగా నాలుగు మాడవీధులకు నాలుగు వేదముల పేర్లను పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక వేద భాగానికి చిహ్నంగా ఉన్నటువంటి పడమర మాడవీధిలో స్వామి చక్కగా ఇప్పుడు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలిది. స్వయంగా వెంగమామ వారు అంటారు తమ యొక్క బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ, అలగు శేషవాహనోత్సవంబును మరునాడు ఉదయంబును లఘు శేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని నిన్నటి రోజు సాయంత్రం జరిగినది, అలాగే ఈరోజు ఉదయం జరుగుతున్నటువంటి ఈ శేషవాహన విశేషాన్ని చరిత్రలో ఆమె చక్క

ఆమె తమ కావ్యంలో తెలియజేస్తారు. అట్లాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా 1830 సంవత్సరంలో ఒకనొక ఆంగ్లేయ అధికారి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనం అనేటువంటి పేరుతో చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనం యొక్క విశేషం బాలవాహన బాలశేషవాహనం అని ఆనాడు జరిగిన విశేషాన్ని అంటాడు ఆయన. దీన్ని ఏషియాటిక్ జనరల్లో 1831లో భారతదేశంలో కలకత్తా నుంచి వాళ్ళు ఇచ్చున్నారు. ఇలా చరిత్రలో చూసినప్పుడు మనకు వాహన సేవలలో శేషవాహన విశేషం ఇలా మనకు ఒక అద్భుతమైన ధోరణిలో కనబడుతుంది. అలాగే శాస్త్ర మర్యాదను చూసినప్పుడు శేషశేషి భావం అనేటువంటి భావంతో ఏ విధంగా శరణాగతి తత్వంతో ఆ పరమాత్మను చేరాలనేటువంటి దానికి అద్భుతమైన సంకేతంగా ఇక్కడ శేషుడే కనబడతాడు. అందులో ముఖ్యంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటాడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు వేడుక కరుడునితో పెన్నుద్దైన శేషుడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటూ ఎవరైతే 1000 పడగలతో సమస్త విశ్వాన్ని అలవోకగా తన యొక్క పరాక్రమంతో భగవాను యొక్క సంకల్పాన్ని అనుసరించి భరిస్తున్నాడో, అలాగే అనేక ప్రాణుల యొక్క సుఖదుఖాలకు కారణభూతమైన శరీరాదులకు తాను ఎలా కారణమవుతున్నాడో ఆ విశేషాలను తెలియజేస్తాడు. అలాగే అంటూ అంటాడు కదా ఆయన, 1000 పడగళ్ళతోడా వెలసిన శేషుడు, ఛాయమేని తళ్ళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణిక్యాల శేషుడు, ఏ ఎడహరికి ఈడై ఏగేటి శేషుడు. ఎందుకంటే శేషుని యొక్క చెహరా, శేషుని యొక్క చేష్టలు, శేషుని యొక్క వైభవం, శేషుని యొక్క స్వభావం, ఎలాగైతే పరమాత్మను నమ్మినటువంటి వాడు సేవకుడు ఏ విధంగానైతే తాను వ్యవహరిస్తున్నాడో లోకంలో ఆ భావాన్ని శేషభావంలో చక్కగా చూపిస్తాడు. ఆయన పరాక్రమంతో 1000 పడగలతో ఉన్నటువంటి శేషుడు అద్భుతమైన పురాణ గాథలను గుర్తు చేస్తూ అనేక 1000 పడగల మీద వెలిగేటువంటి రత్నాలు వజ్రాల కాంతులతో వెలిగేటువంటి ఆయన యొక్క పడగల వైభవాన్ని తెలియజేస్తాడు. అంతేకాదండి, మా శేషుడు అద్భుతమైనటువంటి రూపంతో ఆయనకు చక్కగా ఏ విధంగా సేవ చేస్తున్నాడో అది కూడా చెప్తున్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టు చుట్టుకొనిన మినుచులా శేషుడు, పట్టుకొన్న 2000 నాలుకల్లా శేషుడు, ఎట్టిన నెట్టిన వారిని పొగడ నిరుపరి శేషుడు. ఆయనలో ఉన్నటువంటి నేరుపత్వం, ఎందుకంటే తానే స్వయంగా లక్ష్మణస్వామిగా తాను మారి అద్భుతంగా శ్రీరామచంద్రుని తాను సేవించాడు. అలాగే మాటలతో మేళమాడి రామచంద్రుడి ద్వారా తాను స్వయంగా ఆయనకు అన్నగారుగా బలరాముడుగా మారినటువంటి వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అంతేకాదు, శేషుడుగా ఒక సర్పరూపంతో ఉన్నప్పుడు 2000 నాలుకలతో తాను ఎలా ప్రవర్తించాడో ఆ నాలుకల వైభవాన్ని పతంజలి మహర్షి లాంటి చాలా గొప్పవారైనటువంటి వ్యాకరణ పండితుడుగా, వ్యాకరణ మహర్షిగా తాను అద్భుతంగా ఇక్కడ ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. స్వయంగా మహర్షి పతంజలి ఆ శేషుని యొక్క అవతారం అని చెప్పి పెద్దల యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన ఏ పని అంటే ఆ పని చేయగలడయ్యా, పరమాత్మ యొక్క భావాన్ని, పరమాత్మ యొక్క సంకల్పాన్ని తాను చక్కగా ఇక్కడ తెలియజేస్తూ అంటాడు. కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అని శ్రీ వెంకటపతి కల మేలు మంగకును, వదరక ఏ పొద్దు పాను పైన శేషుడు. ఇంత గొప్ప పరాక్రమంతో, ప్రభావంతో, వైభవంతో ఉన్నటువంటి శేషుడు ఎప్పుడూ కూడా తాను ఏమాత్రం వెనక ముందు జంకకుండా అలమేలు మంగతో కూడినటువంటి ఆ స్వామికి, వెంకటగిరి నాయకునికి, ఎవరినైతే నిరంతరం భజేహం శ్రీనివాసం అని గొప్పదైనటువంటి భావంతో ఆ వెంకట నాయకుణ్ణి భక్తులు ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో, భావిస్తారో, సంభావిస్తారో, అనుభవిస్తారో, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవడు నన్న ఎట్లా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే, వలచి వస్తే, గోపి

0: ైనా సరే కుబ్జనైనా సరే అద్భుత సుందరాంగిగా మార్చగల సామర్థ్యం నా సొత్తని నిరూపించినటువంటి వెంకటనాయకుడు. అదిగో అద్భుతమైనటువంటి తన ప్రభావంతో ఉత్తర మాడవీధిలోకి తిరుగుతున్న శుభ సందర్భంలో స్వామి ఆచార్యులు రామానుజాచార్యుల వారి యొక్క అందమైన పలుకులలో అందుకుందాం అయ్యవారి యొక్క వైభవాన్ని. గోవింద
1: దాసోహం స్వామి. దాస్యభావనకు ప్రతీక అయినటువంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉంటే తనను ఆశ్రయించినటువంటి దాసులందరికీ కూడా తానెప్పుడూ అందుబాటులో ఉంటాను, వారితోటే ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించాడు స్వామివారు. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ, అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణములను, పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషడ్వర్గములు మనలో ఉండి ఎప్పుడూ కూడా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులన్నింటినీ తొలగించి మనను సరైనటువంటి

ఉన్నటువంటి గుణములను, పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషడ్ వర్గములు మనలో ఉండి ఎప్పుడూ కూడా మనలను పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. అటువంటి శత్రువులన్నింటినీ తొలగించి మనను సరైనటువంటి మార్గంలో, భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో, చైతన్య మార్గంలో నడిపించడానికే తానెప్పుడూ కూడా మనతో ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. అంతేకాదు మనలో ఉండే ఆ కుండలిని శక్తి కూడా ఒక శేషుని యొక్క అవతారంలో ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అటువంటి శేషుణ్ణి స్వామి అధిష్ఠించాడు అంటే మనలో ఎప్పుడూ స్వామివారు కొలువు తీరి ఉండి మనలను సరైనటువంటి చైతన్య మార్గంలో నడిపిస్తాడు. అయితే ఎప్పుడు స్వామివారిని మనం భక్తితో ఆశ్రయించినప్పుడు అని. మరి అలా ఈ తిరుమాడ వీధులలో కూడా చిన్న శేషవాహనం మీద స్వామివారు కొలువు తీరి మునుముందుకు వస్తూ ఉంటే ఆ వాహనము ముందు భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు వారి వారి సంప్రదాయానుగుణము వారి వారి నృత్యములతోటి ఆ వేషధారణలతోటి స్వామివారిని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటే, మరి ఒక పక్క గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి రాజ లాంఛనములని కూడా ముందుకు నడుస్తూ ఉన్నాయి. గజరాజులు తమ చెవులతోటే వింజామరలు వీస్తూ ముందుకు వెళుతూ ఉంటే, మరి ఆ వృషభములు స్వామివారి యొక్క టీవీకి రాజమర్యాదకు ప్రతీకలుగా ఉంటూ ఉంటే, మరి ఆ అశ్వములు స్వామివారి యొక్క కరుణ ఎంత వేగంగా భక్తులను చేరుకుంటుంది అని చెప్పడానికి ప్రతీకగా మరి ఆ తిరుమాడ వీధులలో వస్తూ ఉంటే, మరి స్వామివారి యొక్క పురాణ గాథలను అదేవిధంగా పౌరాణిక నేపథ్యములను కూడా గుర్తు చేసేటటువంటి అనేకమైనటువంటి రూపములతోటి, అనేకమైన వేషధారణలతోటి మరి సమస్తమైనటువంటి లోకములను కూడా, అంటే వైకుంఠమును, బ్రహ్మలోకమును, కైలాసమును, అలాగే స్వర్గమును కూడా ఈ కలియుగ వైకుంఠంలోనే ఈ తిరుమాడ వీధులలోనే చూపిస్తూ అనేక మంది దేవతామూర్తులు ఈ తిరుమాడ వీధులలో స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొన్నారా అన్నట్లుగా మరి ఆ దేవతామూర్తుల యొక్క వేషధారణలతోటి భక్తులు గోచరిస్తున్నారు. అదిగోండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ రూపంలో మునుముందుకు సాగుతూ ఉంటే దేవతలందరూ కూడా సేవిస్తున్నట్లుగా ఒక పక్క కనిపిస్తూ ఉంటే, మరి ఒక పక్క మరి ఆటవికమైనటువంటి ఆ నృత్యములు అదేవిధంగా, అంటే ఇక్కడ స్వామిని సేవించడంలో ఎవరు కూడా ఎటువంటి భేదము లేదు, జాతి లింగ వయోభేదములనేవి లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి నృత్యములు, అందులోనూ కూడా పెద్ద పెద్దవారు, వయోవృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క శేషవాహన సేవలో రాజలాంఛనములు, అదేవిధంగా భక్తుల యొక్క సందోహముతోటి ఆ శేషవాహన సేవ మునుముందుకు సాగుతూ ఉన్నది. మరి ఒక విశేషం ఏమిటి అంటే, భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ శేషుడు వాసుకి అనంతుడు ఎవరైనా సరే పరమాత్మే అని చెబుతున్నారు. కేవలం అక్కడ చెప్పటమే కాదు, భవిష్య పురాణంలో కూడా చెబుతున్నారు. ఏమని అంటే, శ్రీవైకుంఠంలో పరమాత్మను స్వామివారిని సేవించిన తరువాత మహర్షులు, దేవతలు అందరూ కూడా మరి ఆ పక్కనే ఉన్నటువంటి శేషుణ్ణి కూడా దర్శించుకుంటారట. అదేమిటండి, శేషుడు సర్పాకారంలో కనిపిస్తాడు కదా స్వామివారితో పాటే అని అంటే, కేవలం సర్పాకారంలో ఉండటమే కాదు, శేషునికి తనతో సమానమైనటువంటి రూపాన్ని స్వామివారు అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే స్వామివారు శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శేషుడు కూడా శంఖచక్రములను ధరించి స్వామివారి యొక్క అపరావతారంగా శ్రీవైకుంఠంలో కనిపిస్తారట. అందుకనే స్వామిని చూచినటువంటి వారు ఆ శేషుడిని కూడా చూచి అప్పుడు స్వామివారిని దర్శించినటువంటి పూర్తి ఆ ఫలితాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఈ విధంగా మరి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ శేషుణ్ణి స్వామివారు తాను అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ ఉంటే, ఈ కలియుగ వైకుంఠంలో ఉత్తర మాడవీధిలో స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషవాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం ఆనంద కర్పూర నీరాజనములతోటి దర్శించుకుంటూ

0: ఎందుకు అంటే స్వామివారిని దర్శించుకొని ఆనంద కర్పూర నిరాజనములను సమర్పించడానికి ఆయా ప్రదేశములు నిర్దేశించారు. అక్కడ అందరూ కూడా ఆ హారతి పళ్ళెములతోటి వేచి ఉండి స్వామివారికి హారతి సమర్పించి ఆ వాహనము కిందగా వెళుతూ ఉన్నారు. దాదాపు 40 మంది వాహన చోదకులు ఆ వాహనాన్ని మోస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనంద కర్పూర నిరాజనములను అందుకుంటూ స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషుని యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి చిన్న శేషవాహనాన్ని అశిష్టించినటువంటి ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ శ్రీ అకాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండవాడ వెంకట రమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఎ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం మనస్సు పలికే శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మనసు పలికే శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో.
5: హలో మేడం, నమస్కారం.
4: నమస్తే అండి, మీ పేరు?
5: అనంతపురం జిల్లా నుంచి సిద్ధయ్యని మాట్లాడుతాను మేడం.
4: ఓకే సిద్ధయ్య గారు, ఏం చేస్తూ ఉంటారు?
5: వ్యవసాయం చేస్తాను మేడం.
4: ఓకే చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: సంఘర్షణ మేడం, సినిమా పేరు. చిరంజీవి గారిది కట్టు జారిపోతా ఉంది పాట మేడం.
4: ఓకే పాట వచ్చేస్తుంది, విందామా మరి?
5: విన్నాం మేడం, ధన్యవాదాలు.
4: థ్యాంక్ యూ అండి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కాబట్టి శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయవలసి ఉంటుంది. మా వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. మనసు పలికే కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో.
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: మీ పేరు?
2: ఈశ్వరి అండి.
1: ఈశ్వరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?

0: పుల్లల చెరువు మేడం.
1: పుల్లల చెరువు. ఓకే ఈశ్వరి గారు, మరి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: సీతారాత్నం గారి మనవరాల నుంచి, సీతారామయ్య మనవరాల నుంచి ఏ పాట అయినా బాగుంటుంది మేడం, ఏదైనా ఇవ్వండి.
1: ఓకే, మరి మంచి పాట వచ్చేస్తుంది. పూసింది పూసింది పున్నగా పాట వచ్చేస్తుంది, విందామా?
0: ఓకే మేడం,
1: థ్యాంక్ యూ అండి,
0: వినండి.
1: థ్యాంక్ యూ.

0: கபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో.
2: హలో, శుభోదయం మేడం.
1: నమస్తే అండి. శుభోదయం. మీ పేరు?
2: మేడం, అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
1: ఓకే మధుసూదన్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు?
2: మేడం, మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు మేడం.
1: ఓకే అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. చెప్పండి, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: మేడం, యువరాజు మేడం.
1: యువరాజులో ఏ పాట అండి?
2: ఎవరో చెప్పారు చిన్నప్పుడైన సాంగ్ ఉంటుంది మేడం, ఆ సాంగ్ ప్లే చేయండి మేడం.
1: తప్పకుండా వచ్చేస్తుంది. మరి మీరు కోరిన పాట విందామా?
2: ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కుర్చేడు నుంచి నాగార్జున రెడ్డి మేడం.
0: కుర్చేడు నుంచి నాగార్జున రెడ్డి గారు. చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు నాగార్జున రెడ్డి గారు?
1: లారీ డ్రైవర్ నుంచి దసరా వచ్చిందమ్మా సర్దారు.
0: ఓకే, దసరా పండుగ వినాలనుకుంటున్నారా?
1: అవును మేడం.
0: ఓకే, హ్యాపీ దసరా అండి నాగార్జున రెడ్డి గారు.
1: సేమ్ టు మేడం.
0: వచ్చేస్తుంది పాట, విందామా మరి.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: सुनती हो, कमाल ही हो गया.
2: क्या हो गया ऐसा?
1: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया.
2: ये कमाल कैसे हो गया?
1: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोल कर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ.
2: ये तो बहुत बढ़िया पोर्टल है.
1: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया. सारी शिकायतों का समाधान CP ग्राम्स की समाधान दीदी.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ముందుగా రొమ్ము క్యాన్సర్ అవగాహన దినోత్సవం గురించిన వివరాలు వింటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన రొమ్ము క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పాటిస్తారు. ముఖ్యంగా దీని లక్షణాలు గమనించినట్లయితే రొమ్ములో గడ్డ లేదా వాపు ఏర్పడటం, ఆకారం లేదా పరిమాణంలో మార్పు రావటం ఇలాంటి అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి ప్రమాద స్థాయికి అనుగుణంగా వైద్యుల సలహాలతో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ముందుగా గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్కు సమర్థవంతమైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో గుర్తించడం చాలా అవసరం. ముందస్తు గుర్తింపు మెరుగైన చికిత్సకు మార్గమవుతుంది. అపోహలకు దూరంగా ఉంటూ అవగాహన పెంచుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర, శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం.
1: భక్తి అనగా ప్రేమ, విశ్వాసం, శ్రద్ధతో కూడిన స్మరణ. ఇది దైవానికి మనిషికి మధ్య గల గాఢమైన భావోద్వేగ సంబంధాన్ని తెలియజేస్తుంది. భక్తి అనే పదం భజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. భక్తి అనగా ప్రేమ, నివాళి, విశ్వాసం, కీర్తించడం, భజించడం. భక్తి ద్వారా

మనిషికి నిజమైన జ్ఞానం కలుగుతుంది. మంచి చెడ్ల విచక్షణ తెలుస్తుంది. తద్వారా మంచి జీవన విధానాన్ని అనుసరించు సరైన మార్గంలో పయనిస్తాడు. ప్రాచీన కాలం నుంచే మానవులో భక్తి భావన నెలకొంది. ఆనాటి నుంచే మనిషి ప్రకృతి శక్తులను ఆరాధించడం, సింధు ప్రజలు అమ్మతల్లిని పశుపతిని పూజించడం, తర్వాతి కాలంలో వచ్చిన ఆర్యులు త్రిమూర్తులను పూజించడం, ఇవన్నీ ప్రాచీన కాలం నాటి మానవుని భక్తి భావనను తెలియజేస్తున్నాయి. భక్తి అనేది కేవలం దైవానికి మనిషికి మధ్య ఉన్న భావన మాత్రమే కాదు, ఇది అనేక విధాలుగా ఉంటుంది. ఉదాహరణకి మాతృభక్తి, పిల్లవానికి తల్లి పట్ల ఉండే అపారమైన భక్తి వలన తను చూపే మంచి మార్గంలో పయనిస్తాడు. పితృభక్తి, పితృభక్తి ద్వారా పిల్లవాడు తన తండ్రిని అనుసరిస్తూ సరైన ప్రాపంచిక జ్ఞానాన్ని పొందుతాడు. గురుభక్తి, గురుభక్తి ద్వారా మనిషి గురువు నుంచి విలువలతో కూడిన జ్ఞానాన్ని విద్యను ఆర్జిస్తాడు. గురువు చూపిన మార్గంలో పయనిస్తూ సరైన గమ్యాన్ని చేరుకుంటాడు. దేశభక్తి, దేశభక్తి కలిగి ఉండటం వల్ల మనిషి సమాజం పట్ల దేశం పట్ల బాధ్యతను ప్రేమను కలిగి ఉండి దేశ శ్రేయస్సుకై పాటుపడతాడు. ఇలా భక్తిలోని వివిధ రూపాల ద్వారా మనిషి పరిపూర్ణతను సాధిస్తాడు. ఇది మనిషిని సాంప్రదాయకంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా కూడా మెరుగుపరుస్తుంది. జీవితానికి సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. భక్తి సాధన వల్ల మనిషిలో సహనం, సద్గుణాల ఆచరణ, ఆధ్యాత్మిక అభివృద్ధి, భావోద్వేగాలపై నియంత్రణ, నిస్వార్థం, విలువలతో కూడిన జ్ఞానం, సత్ప్రవర్తన కలిగి ఉండి ప్రశాంతమైన దృఢచిత్తంతో కూడిన మనసు కలిగి ఉండి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ మంచి జీవన విధానాన్ని అనుసరిస్తూ మంచి పౌరునిగా సమాజ శ్రేయస్సుకు, తద్వారా దేశ శ్రేయస్సుకై పాటుపడతాడు. ఇలా నవ సమాజ నిర్మాణంలో భక్తి ప్రముఖ పాత్రను పోషిస్తుంది. భక్తి ద్వారా మనిషికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అందులో కొన్ని: భావోద్వేగాలపై నియంత్రణ. భక్తి ద్వారా మనిషి భావోద్వేగాలపై నియంత్రణను కలిగి ఉంటూ మానసిక ప్రశాంతతను కలిగి ఉంటాడు. నిత్య సమస్యల గురించి ఆందోళన చెందకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తూ జీవితంలో వచ్చే సవాళ్ళని సునాయాసంగా ఎదుర్కొంటాడు. నైతిక విలువల అభివృద్ధి. భక్తి ద్వారా సత్యం, ధర్మం, శాంతి, అహింస, జాలి, కరుణ, దయ, క్షమ మొదలగు విలువలను కలిగి ఉండి సదాచారాలను పాటిస్తాడు. ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండటం వల్ల మనిషిలో సానుకూల భావాలు, జీవితం పట్ల అవగాహన కలిగి ఉంటాడు. ధ్యానం, జపం, ప్రార్థనల ద్వారా మానసిక ప్రక్షాళన చేసుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. మార్గదర్శకం. భక్తి మనిషి జీవన దిశను నిర్దేశం చేస్తుంది. మంచి పనులు చేయడానికి మార్గనిర్దేశం చేస్తూ మనిషిని సరైన మార్గంలో నడిచేలా చేస్తుంది. శారీరక మానసిక ఆరోగ్యం. భక్తి ద్వారా ఒత్తిడి, ఆందోళన, భయంనకు గురి కాకుండా మానసిక శారీరక సమతౌల్యాన్ని కలిగి ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరిస్తాడు. మెరుగైన సామాజిక సంబంధాలు. భక్తి వలన ఓర్పు, సహనం, సేవ, సహకారం, జాలి, కరుణ, దయ, సానుభూతి, క్షమ మొదలగు విలువలు కలిగి ఉండటం ద్వారా ఇతరులతో మంచి మానవ సంబంధాల్ని ఏర్పరచుకుంటాడు. క్రమశిక్షణ. భక్తి మనిషికి క్రమశిక్షణను అలవరుస్తుంది. భక్తితో సంబంధం ఉన్న ఆచారాలు, పద్ధతులు పాటించడం వల్ల ఒక క్రమబద్ధమైన, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తాడు. సానుకూల దృక్పథం. భక్తి వలన కోపం, ద్వేషం, అసూయ వంటి ప్రతికూల భావనలను తగ్గించుకొని సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ మానసిక శాంతిని, ఆత్మసంతృప్తిని పొందుతాడు. స్వయం పరిశీలన. భక్తి ద్వారా మనిషి స్వీయ అవగాహన కలిగి ఉంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటాడు. తద్వారా

తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతూ ఆదర్శవంతమైన జీవనశైలిని ఆచరిస్తాడు. మానసిక సంతృప్తి భక్తి వలన మనిషి మానసికంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఆత్మబలంతో ఎదుర్కొంటూ ముందుకు సాగుతాడు. పై విధంగా భక్తి మనిషికి దైవజ్ఞానం, ఆత్మజ్ఞానం, విలువలతో కూడిన జ్ఞానాన్ని అందిస్తూ శరీరానికి, మనసుకు ఒక సమతౌల్యాన్ని తీసుకువస్తుంది. మానసికంగా సమస్థితికి చేరుకోవడమే భక్తి. భక్తిని ప్రకటించడానికి పలు మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని: ప్రార్థన, భజన, జపం, ధ్యానం, యోగ, ఉత్సవాలు, సేవ, తీర్థయాత్రలు, పూజలు, ప్రవచనాలు, ఆధ్యాత్మిక కూడికలు, కీర్తనలు మొదలైనవి. భక్తి భావన గురించి ఎన్నో ఉద్యమాలు గతంలో వచ్చాయి. వాటిలో మధ్యగంలో వచ్చిన భక్తి సూఫీ ఉద్యమాలు ప్రముఖమైనవి. భక్తి ఉద్యమం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఉద్యమం. ఇది క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 17వ శతాబ్దం వరకు కొనసాగింది. ఇది ప్రజల్లో మత సామరస్యానికి, సాంఘిక సంస్కరణలకు, ఆధ్యాత్మిక భావాల అభివృద్ధికి తోడ్పడింది. ఈ ఉద్యమం ద్వారా ప్రజల్లో సామాజిక విలువలు, జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం, మూఢభక్తి తొలగింపు మొదలగు ఎన్నో మార్పులను సమాజంలో తీసుకువచ్చింది. ఎందరో గొప్ప వ్యక్తులు, ఉదాహరణకి ఆదిశంకరుడు, రామానుజాచార్యులు, చైతన్యుడు, రామానంద్, కబీరు, గురునానక్, నామదేవుడు, తుకారాం, సమర్థ రామదాసు, శ్రీరామదాసు, మీరాబాయ్, మొల్లా వంటి ఎందరో గొప్ప వ్యక్తులు తమ రచనలు, బోధన ద్వారా భక్తిభావాన్ని చాటుతూ ఆధ్యాత్మిక విలువల అభివృద్ధికి మరియు మత సామరస్యానికి ఎంతో కృషి చేశారు. భక్తి ఉద్యమం ద్వారా ఆనాటి సమాజంలో ఎన్నో సంస్కరణలు చోటు చేసుకున్నాయి. భగవంతుని చేరే మార్గాల్లో భక్తి అత్యంత ప్రాముఖ్యమైనది అని తెలుసుకున్నారు. భక్తి ఉద్యమకారులు స్థానిక భాషల్లో రచనలు చేయటం వలన సామాన్య ప్రజలకు కూడా భక్తి ప్రాముఖ్యం అర్థమయ్యేలా చేసింది. భక్తి ఉద్యమం వలన ఆనాటి సమాజంలో ఉన్న సతీ, బాల్య వివాహాలు వంటి మూఢాచారాలు నిర్మూలించబడ్డాయి. కవులు, సంతులు తమ రచనల ద్వారా ప్రజలకు మత సంబంధమైన విషయాల పట్ల అవగాహన కలిగించి భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అన్న విషయాన్ని ప్రజలు గ్రహించేలా చేశారు. కుల వ్యవస్థను రూపుమాపి మత సామరస్యానికి కృషి చేశారు. మీరాబాయ్, మొల్లా మొదలగు ఉద్యమకారుల ద్వారా ఆనాటి సమాజంలోని స్త్రీలలో కూడా చైతన్యం కలిగింది. ఇలా భక్తి ఉద్యమం ఆనాటి దారి తప్పి ఉన్న సమాజాన్ని, మనుషుల ప్రవర్తనను గాడిలో పెట్టడానికి ఎంతగానో తోడ్పడింది. భక్తి ఉద్యమకారులు సమాజాన్ని సంస్కరించే క్రమంలో తమ వంతుగా ఎంతో కృషి చేశారు. ఇలా ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు భక్తి సమాజంలో అంతర్లీనంగా ఉంటూ మనుషుల ప్రవర్తనలు, స్వభావాలను నియంత్రిస్తూ తనదైన పాత్రను పోషిస్తూ ఉంది. మనిషికి మానసిక దృఢత్వం భక్తి ద్వారానే సాధ్యమవుతుంది. నిరాశతో కొట్టుమిట్టాడుతున్న నేటి యువతను దేశానికి ఉపయోగపడే శక్తిగా తీర్చిదిద్దాలంటే వారికి ఆధ్యాత్మిక ధార్మిక విద్యను అలవర్చి భక్తి యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలి. తద్వారా ఇంద్ర నిగ్రహం కలిగి ఉండి కార్యరంగంలో తమ ప్రతిభను చాటుతారు. కావున పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రార్థన, యోగ, ధ్యానం, భక్తిపై అవగాహన మొదలైనవి విధిగా విద్యార్థులచే చేయించాలి. కనీస ఏకాగ్రతను సాధించడానికి కొద్దిపాటి ఆధ్యాత్మిక సాధన తప్పనిసరి చేయాలి. ప్రశాంతమైన మనసే జ్ఞాన సముపార్జనకు సోపానం. భక్తి ద్వారా మనిషికి నిజమైన జ్ఞానం కలుగుతుంది. జీవన విలువల పట్ల అవగాహన కలిగి ఉంటాడు. తద్వారా ఏదైనా సాధించగలుగుతాడు. విలువలతో కూడిన వ్యక్తిత్వ లోపం వలన నేటి యువత రకరకాల కారణాల వల్ల ఏకాగ్రతను, గ్రహణ శక్తిని కోల్పోతున్నారు. సాంకేతిక పురోభివృద్ధి, మితరహితమైన

0: చరవాణి, అంతర్జాల వాడకం, సామాజిక మాధ్యమాలు, నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళన, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంద్ర నిగ్రహం లేకపోవటం, తమోగుణం, సామాజిక సంబంధాలు కరువవడం, జీవితానికి సంబంధించిన స్పష్టత లేకపోవటం, ఇవన్నీ మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. వీటిని అధిగమించాలంటే విద్యార్థులకు ధార్మిక గ్రంథాలను పరిచయం చేసి సంస్కారవంతుడిగా, శీలవంతుడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులపై ఎంతైనా ఉంది. ఇందుకు జ్ఞానం, విలువలతో కూడిన విద్యను విద్యార్థులకి అందించాలి. అప్పుడే వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తేలికగా ఎదుర్కొని సరైన గమ్యాన్ని చేరుకుంటారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మాటని మీకు గుర్తు చేయదలిచాను. ఆధ్యాత్మిక అన్వేషణలో పూర్ణ వికాసం పొందిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశమే అని ఒక సందర్భంలో ఆయన అన్నారు. భక్తి సాధన వలన సమస్యలను సునాయాసంగా ఎదుర్కొంటూ మంచి ఆచారాలను, నడవడికను అలవర్చుకుంటూ ఆదర్శప్రాయంగా వ్యక్తి మారగలుగుతాడు. ఎన్నో రకాల శారీరక, మానసిక రుగ్మతలకు, ప్రాణాంతక వ్యాధుల నివారణకు భక్తి పరమ ఔషధంగా పనిచేస్తుంది. మనిషిని మంచి మార్గం వైపు నడిపించడానికి జ్ఞానంతో కూడిన భక్తి అవసరమే. అయితే అజ్ఞానంతో కూడిన మూఢభక్తిని కలిగి ఉండరాదు. ఇది మనిషికి, సమాజానికి చేటు కలిగిస్తూ చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివలన మనిషి తన సక్రమ విధి నిర్వహణలో విఫలం అవుతున్నాడు. తన పనిని తాను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నాడు. కాబట్టి మనిషి మంచి మార్గంలో నడవడానికి జ్ఞానం, విలువలతో కూడిన భక్తిని కలిగి ఉండటం అత్యంత ఆవశ్యకం. ఇలా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తి సమాజంలో అంతర్లీనంగా ఉంటూ మనుషుల ప్రవర్తనను, స్వభావాలను నియంత్రిస్తూ సమాజ స్థిరత్వానికి, అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది.
1: మీరు ఇంతవరకు చక్కని జీవన విధానంలో భక్తి పాత్ర శ్రీమతి కె సుజాత గారి ప్రసంగం విన్నారు.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇప్పుడు విందాం కొన్ని ఫిల్మ్ గీతాలు.

0: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరిప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో సంస్కరణల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం 4 నూతన లేబర్ కోడ్స్ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు, సంస్థలు, పరిశ్రమలు, యాజమాన్యాలు ఏ విధంగా ప్రభావితమవుతాయి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అన్న విషయాలను మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పరిశ్రమల హెచ్ఆర్ నిపుణులు. దాదాపు 40 సంవత్సరాలకి పైగా వివిధ ఇండస్ట్రీస్లో పనిచేసిన అనుభవంతో పాటు కార్మిక చట్టాలు, హెచ్ఆర్ పాలసీలు, పరిశ్రమల నిర్వహణ విధానాలపై నైపుణ్యం కలిగి ఉన్న నిపుణులలో ఒకరైన డాక్టర్ పిఎస్ ట్రాగూర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి కొత్త లేబర్ కోడ్స్ గురించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి.
2: సార్, కార్యక్రమంలో ముందుగా ఈ నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ యొక్క కీ స్టాటిస్టిక్స్ కి సంబంధించిన వివరాలు సార్.
3: దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే గనక సెంట్రల్ లాస్ 1923 నుంచి 2008 వరకు 29 వివిధ చట్టాలు ఉన్నాయండి. దాన్ని 4 యూనిఫైడ్ కోడ్స్ అంటే ఏకీకృతమైన కోడ్లని 2019-20 సంవత్సరాల మధ్యలో తీసుకురావడం జరిగింది. దీని వలన ఏంటంటే 80% కన్సాలిడేట్ అయింది, అంటే అన్ని కలిసి ఒక నూతన కోడ్ గా ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా. ఇదే భాగంగా తీసుకున్నట్టయితే స్టాట్యూటరీ రూల్స్ నిబంధనలు, ఈ నిబంధనలు తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 1436 నిబంధనలను 351 నిబంధనలుగా కుదించడం జరిగింది. ఇది కుదించడంతో ఏమైందంటే 75% ఇది కుదింపబడింది, అంటే 25% దాన్ని ఇప్పుడు అమలు చేసుకుని దాన్ని తీసుకురావటం వలన ఎంతో ఈజీగా ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా కలిగింది. తర్వాత రిజిస్ట్రేషన్స్, లైసెన్స్ విధానం, 8 సపరేట్ లైసెన్సెస్ తీసుకోవాల్సి వచ్చేది, దాన్ని ఇప్పుడు ఒకటే యూనిఫైడ్ లైసెన్స్ ఏకీకృత రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఏంటంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంప్లియన్స్, అంటే ఒక పాయింట్ లోనే జరుగుతోంది. ఇవి కాకుండా 250 మిలియన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉన్నారు. అయితే ఈ కొత్త విధానం అమలుకు వస్తే కనుక 600 మిలియన్ మంది వివిధ రంగాల నుంచి దీంట్లో కలిసి, దాంట్లో అన్ఆర్గనైజ్డ్ అంటే ఇప్పటి వరకు ఎవరైతే గనక ఉన్నారో వాళ్ళెవరు కూడా దీంట్లోకి రారు. నార్మల్ గా ఆర్గనైజ్డ్ అంటే రెగ్యులర్ గా మనకి ఏదైతే చట్టాలు వర్తిస్తాయో వాటిని, అన్ఆర్గనైజ్డ్ అంటే అప్పుడప్పుడు కార్మికులుగా ఉండి కొంతకాలం కార్మికులుగా లేకుండా ఉండే వాళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్ సెక్టార్ లో ఉంటారు. అలాగే వివిధ రంగాల్ని కొన్ని ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్, అవి లేని వాటికి ఇంతవరకు కూడా వాటికి ప్రాధాన్యత లేదు, వాటిని కూడా ఇప్పుడు ప్రాధాన్యత తీసుకొచ్చి వారందరూ కలిసి 600 మిలియన్ మంది పోరాటం జరుగుతుంది. అంటే 140% మంది ఈ కార్మిక చట్టాల్లో దీన్ని కవర్ అవుతున్నారు. ముఖ్యంగా వారందరికీ కూడా ఎన్నో సదుపాయాలు, ఎన్నో సంస్కరణలు వాళ్ళందరికీ వచ్చే దిశగా ముందుకు వెళ్తుంది. డిస్ప్యూట్ రిజల్యూషన్, డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఏ విధంగా వివాదాలు వచ్చినప్పుడు ఏ విధంగా తీసుకున్నప్పుడు కూడా ఏ విధంగా ఉండాలి. అంతకుముందు అంటే 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్నట్టయితే కనుక ఇండస్ట్రియల్ కోర్టులు వాళ్ళు చేయటం జరిగేది. అది చేసినప్పుడు ఏంటంటే వివాదం నెరవేర్చాలంటే 1 నుంచి 3 ఏళ్ళు పట్టేది మనకి అది చెయ్యాలన్నా కూడా. తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం దానికి ఒక నిబంధన విధించడం జరిగింది, 45 నుంచి 75 రోజుల్లోపు పరిష్కరించాలి, ఒకళ్ళు కాదు 2 మెంబర్లు ఉండే ట్రిబ్యునల్ ద్వారా చేయాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకురావచ్చింది. దీని మూలన ఏంటంటే 95% పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలుగా కాలానుగుణంగా ఎంతో మంది కార్మికులు వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఇది పరిష్కార దిశగా ముందుకెళ్తోందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రాట్యుటీ, ఒక పరిశ్రమలో గాని ఒక సంస్థలో గాని ఎవరైనా సరే కదా 5 సంవత్సరాలు అంతకు మించి పనిచేసిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా ఈ గ్రాట్యుటీ వర్తించేవారు. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ లో ఏంటంటే 1 సంవత్సరం పైన ఉన్న వారికి కూడా గ్రాట్యుటీ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరికి, ఫుల్ టైం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఒక కొత్త నూతన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సందర్భం ప్రకారం జరుగుతోంది. దాని వల్ల సంవత్సరంలో పనిచేసిన వారికి కూడా వారందరికీ కూడా ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతున్నాయి. అలాగే ఓవర్ టైం, అంతకుముందు 1.5% వరకు ఓవర్ టైమ్ అంటే 1.5 టైమ్స్ ఇచ్చేవారు, ఇప్పుడు 2 టైమ్స్ ఖచ్చితంగా అమలు

0: చేయవలసిన అవకాశం ఉంది. ఇప్పుడు దీనివల్ల 33% మందికి వాళ్ళ యొక్క జీత బత్యాల్లో మార్పులు వస్తాయి. అదే విధంగా ఫ్యాక్టరీని ఉంటే కనుక ఎవరిని కవర్ చేయాలి అనుకున్నట్టయితే కనుక 10 మంది వర్కర్లు ఉండి వాళ్ళు విద్యుత్తో నడిపినట్టయితే వాళ్ళందరూ కవర్ అయ్యి ఉండేవారు. కానీ ఇప్పుడు 20 మంది వర్కర్లు అంతకంటే ఎక్కువ ఉంటే కనుక కవర్ అవుతుంది. అంటే చిన్న యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని నుంచి కొంత విముక్తి పొందుతున్నారు. అలాగే మినిమం వేజెస్, మినిమం వేజెస్ అనేది చాలా రాష్ట్రాలు చాలా విధాలుగా మినిమం వేజెస్ ని రూపొందించేవారు. మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కనుక 56 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ ఉండి మిగిలిన 4 వివిధ ఎంప్లాయ్మెంట్లు కలిపి 60 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లు మనకు ఉండేవి. కానీ ఇప్పుడు ఏకీకృతమైన నేషనల్ వేజ్ అంటే జాతీయ వేతన విధానాన్ని తీసుకురావటం వలన ఇది యూనిఫామ్ ఫ్లోర్ ప్రొటెక్షన్ అంటే అందరికీ కూడా ఒకే విధానంలో వీళ్ళందరికీ కూడా ఉపయోగకరమైనది ఉంటుంది. దాని వలన మీకు ఒకటే ముందుకు వచ్చేది ఏంటంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వేతన విధానంలో తేడా ఉండటం, వేతన పేమెంట్ లో తేడా ఉండటం, వేతనాన్ని ఫిక్స్ చేయడంలో తేడా ఉండటం అనేది ఇక నుంచి జరగదు. దాని వలన కార్మికులందరికీ కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, పెద్ద రాష్ట్రం అయినప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ అవనప్పటికీ, ఇండస్ట్రియల్ సిటీ కానప్పటికీ కూడా వారందరూ కూడా అందరు కార్మికులకు ఏకీకృతమైన విధానంలో జాతీయ విధానం రూపొందించారో ఆ నేషనల్ ఫ్లోర్ వేజ్ అన్నది వారందరికీ అనువర్తిస్తుందని తెలియజేస్తున్నాను.
1: సరే, దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నూతన లేబర్ కోడ్స్ గురించి వివరంగా చెప్తూ, ఈ లేబర్ కోడ్స్ ప్రధానంగా ఎటువంటి లక్ష్యంతో తీసుకురావడం జరిగిందంటారు సార్? ఆ వివరాలు కూడా మా శ్రోతలకు ఒకసారి తెలియపరుస్తారా?
0: ముందుగా ఈ 4 కోడ్స్ ఏమిటి? 1 కోడ్ ఆన్ వేజెస్, 2 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 3 ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ OSH కోడ్, 4 కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. దీంట్లో తీసుకున్నట్టయితే కనుక ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 4 విధాలుగా తీసుకుంటుంది. 1 1436 నిబంధనలు వస్తున్నాయి, దీంట్లో దీన్ని రీప్లేస్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే దాంట్లో ఫెయిర్ వేజెస్, మినిమం పే, బోనస్, ఈక్వల్ రెమ్యూనరేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటుంది. అదే విధంగా ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 3 లాస్ తీసుకొచ్చి ఒకే కోడ్ కింద వచ్చి ట్రేడ్ యూనియన్స్, ఎంప్లాయ్మెంట్ టర్మ్స్, డిస్ప్యూట్ రెజల్యూషన్ ని కీ ఫోకస్ ఏరియా కింద తీసుకుంటోంది. అదే విధంగా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 తీసుకున్నట్టయితే 9 అనుబంధ లాల్ని ఒక ఏకీకృతం చేసి దాంట్లో యూనివర్సల్ కవరేజ్ ఫర్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ జిగ్ వర్కర్స్. ఎవరండి జిగ్ వర్కర్స్? అంటే మనం రోజు స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలందరి ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇంటికి తెప్పించుకుంటాం వస్తువులు, వాళ్ళందరూ కూడా తక్కువ సమయం మనకి పనిచేస్తారు. ఆ తక్కువ సమయం పనిచేసిన వారికి కూడా సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అన్నది దీంట్లో అనువర్తిస్తారని చెప్పి ఈ కొత్త నిబంధనలో తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ 2020 తీసుకున్నట్టయితే 13 లాస్ ని ఏకీకృతం చేసి వర్క్ ప్లేస్ సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ స్టాండర్డ్స్ ని తీసుకురావడం జరిగింది. వీటిల్లో ఎందుకు వీటిని మనం ఈ 4 కోడ్ల వలన వచ్చే మన యొక్క లక్ష్యం ఏంటి? ఈ లక్ష్యంలో ఏంటంటే 1 సింప్లిఫై చేయటం, 2 క్రమబద్ధీకరించడం అంటే స్ట్రీమ్ లైన్ చేయటం, కలపటం అంటే అమాల్గమేట్ చేయటం అని ఒక కొత్త చట్టంగా రూపొందించడం. ఈ రూపొందించే దాంట్లో టు రేషనలైజ్ అండ్ సింప్లిఫై అనేది ఒక బెనిఫిట్, అంటే హేతుబద్ధీకరించడం, సరళీకృతం చేయటం, వ్యాపారం కోసం సమ్మతిని సులభతరం చేయటం, టు ఫెసిలిటేట్ కంప్లైంట్స్ ఫర్ బిజినెస్, 3 అన్ని ఉద్యోగులకు మరియు కార్మికులకు సంస్థీకృత అసంఘటిత ఇతర రంగాలకు సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించడం, అంటే ఇట్ విల్ ఎక్స్టెండ్ సెక్యూరిటీ బెనిఫిట్ ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్. ఇది మన యొక్క ప్రయోజనాలను తీసుకున్నట్టయితే దీన్ని దేని గురించి మనం ప్రమోట్ చేస్తున్నాము? ఇదేంటంటే 1 టెక్నాలజీని పెంపొందించడానికి, టెక్నాలజీ ద్వారా ఈ కోర్స్ ను కూడా అమలు చేయడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ అంటే ప్రభావవంతంగా అమలు చేయడాన్ని, ఈ లాస్ అన్ని కూడా ప్రభావవంతంగా ఇప్పటిదాకా అమలు కలగలేదు. వీటిల్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే కనుక ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఎంతో మంది మల్టీనేషనల్స్, ఎన్నో విదేశీ సంస్థలు, ఎన్నో ఐటీ కంపెనీలు మన దగ్గర నుంచి పనిచేస్తున్నాయి. వీరందరికీ కూడా కొన్ని సౌలభ్యాలు తీసుకుని వచ్చినట్టయితే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరికి వస్తాయి. అంటే వీటన్నిటి వలన ఏంటంటే కొత్త సంస్థలు రావటానికి, వాళ్ళ దాని ద్వారా తద్వారా మనకి ఉద్యోగ ఉపాధి కల్పించడానికి ఈ కొత్త చట్టాలన్నీ కూడా మనకి ఉపయోగపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
1: సార్, మనం చూస్తే కనుక వేజ్ కోడ్ 2019లో వేతన నిర్వచనంలో జరిగిన ప్రధాన మార్పులు ఏంటంటారు సార్? అంటే దీనివల్ల ఉద్యోగులు, యాజమాన్యంపై ఎటువంటి ప్రభావం అనేది ఉంటుందంటారు?
0: ఈ కొత్త జాతీయ వేతన కోడ్ అది గణనీయమైన ప్రభావం చూపెడుతుందండి. ఎందుకంటే దాంట్లో బేసిక్ వేజ్, ప్రాథమిక వేతనం, CTC కాస్ట్ టు కంపెనీ మినిమం గా 50% ఉండాలి. ఇప్పటి దాకా చాలా కంపెనీలు 50% ఉంచకుండా జరగటం జరుగుతోంది. కానీ ఇక్కడ నుంచి అది మనకందరికీ కూడా కంపల్సరీ చేయడం జరిగింది. దాని వలన ఏమవుతుందంటే ఈ సాలరీ స్ట్రక్చర్

0: ఈ రోజు వరకు ఏదైతే పెట్టి ఉన్నారో కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అందరూ కూడా ఏంటంటే వాటిని రీస్ట్రక్చర్ చేయవలసిన అవకాశం ఉంది. అంటే మళ్ళీ తప్పనిసరిగా జీతం నిర్మాణంలో మార్పులు చేయాలి. అది చేయటం వలన తక్కువ నెట్ శాలరీ, అంటే మన యొక్క టేక్ హోమ్ పే తక్కువ వస్తుంది. అదే విధంగా మనకి దీని వలన ఏంటంటే బేసిక్ వేజ్ అన్నది పెరుగుతుంది. ఈ పెరుగుతున్న వలన మనకు వచ్చే లాభం ఏంటి, దాంట్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఇదే కాకుండా ఏంటంటే మనం ఏదైతే మనం తక్కువ సమయంలో మనం అప్పుడప్పుడు మనకు కావాలి పని అని చెప్పి మనం అనుకుంటున్నామో, అప్పుడు మన యొక్క కార్మికులను అంటే ఓవర్ టైం అని పెడతాము, ఎక్స్ట్రా పని దినాలు, ఎక్స్ట్రా పని గంటలు. ఆ పెట్టినప్పుడు వాళ్ళందరికీ కూడా డబుల్ ద వేజ్, అంటే 2x వేజెస్ వాళ్ళకి వస్తుంది. దానివల్ల వాళ్ళ చేతిలో ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంది. వీటిల్లో ఉద్యోగులపై ప్రభావం ఏంటుంది, వాళ్ళు ఈ రోజుకి తక్కువ జీతాన్ని చేతికి తీసుకోవడానికి అవకాశం ఉంది, కానీ వారి బేసిక్ బేస్ పెరగడం వలన వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బేసిక్ వేజ్ బట్టే మనకి ప్రావిడెంట్ ఫండ్, భవిష్య నిధి, అదే విధంగా గ్రాట్యుటీ, మనం 5 సంవత్సరాల పాటు పనిచేసిన కాలానుగుణంగా మనకి ఇచ్చే బెనిఫిట్ వైద కంపెనీ గానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి, మరియు మనకి బోనస్, సంవత్సరాంతంలో మనకి ఇచ్చే బోనస్ ఏదైతే ఉందో వాటికి, వీటన్నిటికీ కూడా ఏంటంటే ఈ బేస్ ఫేజ్ అన్నది ఇంక్రీజ్ అన్నది ఎప్పుడు కూడా మనకి ఉపయోగపడుతుంది. లెస్ టేక్ హోమ్ పే అన్నది కొద్ది సమయం మాత్రమే ఇది ఉంటుంది. ఈ కొద్ది సమయం తర్వాత మనకి రిటైర్ అయిన తర్వాత మన చేతిలో ఏముంది, మన దగ్గర ఎలా ఉంటాము అనే బాధలు మనకి ఇక్కడి నుంచి ఉండవు. కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా ఏకీకృతంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. దీంట్లో ఎన్హాన్స్డ్ రిటైర్మెంట్ సెక్యూరిటీ, రిటైర్మెంట్ అయిన తర్వాత నాకేముంటుంది, నా ఫ్యామిలీకి ఏముంటుంది, నేను దేంతో బతకాలి, ప్రైవేట్ ఉద్యోగిని, నాకు పెన్షన్ అంతగా లేదు, అటువంటి సందర్భాల్లో నాకేం కావాలి అనుకున్నట్టయితే కనుక ఈ PF, గ్రాడ్యుటీ, పదవి విరమణ కోసం చేసేవన్నీ కూడా స్ట్రాంగ్ కార్పస్ నిర్మిస్తాయి. స్ట్రాంగ్ కార్పస్ అంటే ఏదైతే టోటల్ అమౌంట్ మనం ఈ భవిష్య నిధి పుంజుకుంటామో ఆ నిధి అన్నది పెరుగుతుంది మనకి. అదే విధంగా మనకి మినిమం వేజెస్, స్టాండర్డైజ్డ్ మినిమం వేజెస్ అంత ముందు రోజుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు జాతీయ విధానం అమలు రావడంతో అందరికీ ఒకటే వస్తుంది, అందరి కార్మికులకి ఒకటే తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సేఫ్టీ, ఎవరైతే ఇప్పుడు ఉమెన్, మహిళలు ఎవరైతే రాత్రిపూట వర్క్ చేస్తున్నారో వారందరికీ అంటే లింగ సమానత్వము, అదే విధంగా సమాన వేతనం కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ కుటుంబ నిర్వచనం ప్రకారం వారి పిల్లలకు కూడా ఇటువంటి ప్రయోజనాలు అందడానికి చట్టాలు మనకు ఉపయోగపడతాయన్నది మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా యజమానులపై ప్రభావం ఏముంది, యజమానులకు ఏంటంటే మన యొక్క మ్యాన్ పవర్ కాస్ట్, హయ్యర్ మ్యాన్ పవర్ కాస్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బేస్ వేజ్ పెరుగుతోంది, దానివల్ల గ్రాట్యుటీ పేమెంట్, PF పేమెంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్, ఓవర్ టైం పేమెంట్, ఎక్స్ట్రా పని చేసిన పని గంటలకు ఇచ్చే ఖర్చులు 5 నుంచి 15% పెంచుతాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. దీని మూలాన శాలరీ స్ట్రక్చర్ అన్నది మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శాలరీ స్ట్రక్చర్ లో 50% ప్రాథమిక వేతనాన్ని ఫిక్స్ చేయాలి. అదే విధంగా జీతభత్యా నమూనాల్లో అంత ముందు రోజుల్లో ఏంటంటే ఎక్కువ ఎలవెన్సుల్లో ఉండి బేస్ వేస్ తక్కువ ఉండేది, వాటిని మళ్ళీ పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. దానికి HR ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సంస్కరణలో భాగంగా వాటన్నింటిని అమలు చేయవలసిన అవకాశం ఉంది. అదే విధంగా ఇందులో లేబర్ ఇంటెన్సివ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో MSME వారికి కూడా ఏంటంటే ఇంక్రీజ్డ్ కాంప్లయన్స్ బర్డెన్ అన్నది కొంత పెరుగుతుంది. వారు కూడా వారి యొక్క సంస్థలో ఉండే HR నిపుణుల్ని ట్రైన్ చేసి వారు కూడా వాటిని ఈ అమలు దిశగా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. అదే విధంగా సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేషన్, దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్లు కానీ తనిఖీలు కానీ ఏకీకృత సమ్మతి అంటే యూనిఫైడ్ కాంప్లయన్స్ కానీ లక్ష్యంగా పెట్టుకొని జరగడం జరిగింది. దీని మూలాన ఏంటంటే అధిక గ్రాట్యుటీ తర్వాత ఇంక్రీజ్డ్ బేసిక్ వేజ్, గ్రాట్యుటీ ఉండటం వలన ఈ కీలక వేతన డెఫినేషన్ తాలూకు మార్పు రావటం వలన ముందుగా కష్టం అనిపించవచ్చు, పాత కాలంలో ఉన్న డెఫినేషన్ కి కొత్త కాలంలో ఉన్న డెఫినేషన్ కి ఉన్న మార్పు ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అదే విధంగా ఇన్స్పెక్టర్ అనేవారం, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అనేవారం, ఇప్పుడు ఏంటి ఫెసిలిటేటర్ అంటున్నాం, అంటే మనల్ని ఫెసిలిటేట్ చేస్తారు. ఇన్స్పెక్షన్ రాసిపోయింది, ఇంకా మన దగ్గరికి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి మనకి నోటీసులు ఇవ్వటం కంటే మన యొక్క వ్యాపారాన్ని పెంపొందించడానికి ఏ విధంగా ఫెసిలిటేట్ చేస్తుంది ప్రభుత్వము, వారి యొక్క అనుబంధాల యొక్క కోడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయన్నది, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని మీకు తెలియజేస్తున్నాను.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక పరిశ్రమల సంబంధాల కోడ్, మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020లో ట్రేడ్ యూనియన్ల గుర్తింపు విధానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటారు సార్?
0: ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఎన్నో సందర్భాల్లో ఎన్నో యాజమాన్యాలు, ఎన్నో కార్మికులు, సంస్థలు దీన్ని చాలా ఇబ్బందికి గురి చేయబడ్డాయి. ఎందుకంటే వీటిలో ఏ యూనియన్ కి దానికి గుర్తింపు ఇవ్వాలి, ఏ యూనియన్ గుర్తింపు ఇవ్వకూడదు, వీటికి ఎలక్షన్లు చేయటము, ఆ ఎలక్షన్లు మళ్ళీ ఒక ఆఫీసర్ను పెట్టడము,

0: ఎలక్షన్ విధానం మీద కోర్టులకు వెళ్ళటము, ఇవన్నీ కూడా చాలా మార్పులు తీసుకురావడానికి ఇది ఈజీ అయిందండి. ఇది దీంట్లో ఏంటంటే నెగోషియేటింగ్ కౌన్సిల్ కింద తీసుకురావటము, దాంట్లో ఎలాగున్న వాటిని ఎలా తీసుకురావాలన్న దాని గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ కోడ్ 2020లో స్పష్టమైన చట్టపరమైన మార్గాన్ని సృష్టించడం ద్వారా యూనియన్ గుర్తింపు కోసం గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. దీంట్లో ఏంటంటే క్రియేటింగ్ ఏ క్లియర్ లీగల్ పాత్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై దిస్ గవర్నమెంట్. ఏంటి, 51% మంది లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యత్వం ఉన్న ఏదైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు ఎక్స్క్లూజివ్ బార్గైనింగ్ యూనియన్ కింద గుర్తింపు సాధిస్తుంది. అదే దానికి ప్రత్యేకమైన బేరసారాలను వాళ్ళు చేయవచ్చు యాజమాన్యంతో. అలాగా సింగిల్ నెగోషియేటింగ్ యూనియన్ కింద వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. అలా లేని సందర్భంలో ఏమిటి, ఇంతవరకు దానికి ఎటువంటి చట్టం లేదండి. ఇప్పుడు ప్రస్తుతం ఈ చట్టంలో వచ్చిన భావం ఏంటంటే 20% మంది ఎవరైతే గనక ఏ యూనియన్ ని కనుక వారు వాళ్ళ దగ్గర సభ్యత్వం ఉందో వాళ్ళందరూ కూడా నెగోషియేటింగ్ కౌన్సిల్లో ఒక భాగస్వామి అయ్యి వారు కూడా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది. అందువలన ఏంటంటే అంతకుముందు ఉన్న అంబిగ్యూటీ పోయి వీటిలో చాలా ఈ విధి విధానాలు యూనియన్స్ కూడా చాలా ఈజీగా ఎలా తెచ్చుకోవాలి మన రికగ్నిషన్ లేదా నెగోషియేటింగ్ కౌన్సిల్ ద్వారా ఏ విధంగా మనకు చేస్తే మనకు బాగుంటుంది అన్నది బాగా వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను.
1: సార్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థకు కొత్త చట్టాలలో ఇచ్చిన ప్రాధాన్యం ఏంటి సార్? అంటే ఈ సంస్థలకు ఉద్యోగులకు ఈ యొక్క ఇచ్చిన ప్రాధాన్యం ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
0: ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అన్నదండి, అంతకుముందు రోజుల్లో కూడా మనం కాంట్రాక్ట్స్ చేసుకునేవారం, అగ్రిమెంట్ అయిపోయినండి, కాంట్రాక్ట్ పూర్తి అయిపోయిన వెళ్ళిపోయేవారు. కానీ కాంట్రాక్ట్ కంటే చట్టబద్ధత ఒక ఎంప్లాయీ ఒక ఎంప్లాయర్ దాంట్లో ఏ విధమైన కాంట్రాక్ట్ లో కండిషన్స్ పెట్టారో ఆ కండిషన్స్ వరకే వర్తించేవి. కానీ ఇప్పుడు ఈ చట్టబద్ధత ఎలా తీసుకొచ్చారంటే కనుక ఒక పర్మనెంట్ ఎంప్లాయీ అంటే రెగ్యులర్ గా ఉండే ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఏంటంటే ఎటువంటి బెనిఫిట్స్ ప్రయోజనాలు, ఎటువంటి శాలరీ జీతభత్యాలు ఇస్తున్నామో అటువంటివే వీరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అందువలన ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నట్టయితే కనుక ఈ భాగంగా ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ టర్మ్ ఎంప్లాయీస్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త కార్మిక నియమావళి ప్రకారం స్థిరకాలిక ఉపాధి అంటే ఫుల్ టర్మ్ ఎంప్లాయీస్ ఉద్యోగ వేతనాలు బత్యాలు మరియు సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్. అంతకుముందు రోజులు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేవారండి లేకపోతే కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ లెటర్ అనేవారు, కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ అనేది తప్పనిసరి అయింది. అదే విధంగా గ్రాడ్యుయేటీ నీకు ఒక సంవత్సరంతో నీకు అవకాశం లేదని చెప్పేవారు, కానీ ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ప్రోరేటా మీద ఇవ్వటం జరుగుతుంది. అది కొత్త యొక్క కోడ్ ద్వారా. అదే విధంగా దీని వలన ఏమవుతుందంటే అండి, రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఏదైతే అవకాశం ఉందో అటువంటి బెనిఫిట్స్ కానీ ప్రయోజనాలు కానీ చితపత్యాలు కానీ ఇటువంటి కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా అనువర్తిస్తుంది కోడ్. దీంట్లో ఉద్యోగులకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయన్నది మీరు అడిగారు. దీంట్లో ఏమిటంటే సమానమైన పని దినాలు, సమానమైన పని గంటలు, సమాన వేతనాలు, సమాన ప్రయోజనాలు ఇవన్నీ వస్తాయి. అదే విధంగా ఎన్హాన్స్డ్ సోషల్ సెక్యూరిటీ అంటే ప్రావిడెంట్ ఫండ్ కానీ ఈఎస్ఐ ఆరోగ్య బీమా కానీ లేదా ఎలిజిబిలిటీని ఎలా ఉండాలి అనే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేసింది అండి ఇప్పుడు, అంటే క్రమబద్ధీకరించింది. అలాగే ప్రోరేటా గ్రాట్యుటీ సాంప్రదాయబద్ధంగా 5 సంవత్సరాలు ఉండాలి, 1 సంవత్సరంలో 240 పని దినాలు చేయాలన్న దాన్ని కూడా దాంట్లో ఏం చేశారంటే వీటిని కంపల్సరిగా 240 డేస్ ఉండొచ్చు, కానీ 1 ఇయర్ లో 240 డేస్ ఉంటే మీరు గ్రాట్యుటీ పే చేయాలనే నిబంధన తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒకటి జాబ్ సెక్యూరిటీ, 2 ట్రాన్స్పరెన్సీ అంటే ఉద్యోగ భద్రత పారదర్శకత నిబంధనలు దీంట్లో ప్రయోజనాలు అనువర్తిస్తున్నాయి. దీని ప్రకారం ఏంటంటే నియమలేఖ స్పష్టతనిస్తాయి, వాడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ఎంప్లాయర్ అనువర్తించాలి, వీటన్నిటికి నియమ నిబంధనలు అంత ముందుగా కాంట్రాక్ట్ లా కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీకి ఏవైతే అనువర్తిస్తాయో అవన్నీ కూడా వీరికి కూడా అనువర్తించడం వలన ఈ ఫార్మలైజింగ్ ఆఫ్ ద రిలేషన్షిప్ అంటే వాళ్ళ యొక్క సంబంధాలని మెరుగుపరచడానికి ఈ కోడ్ ఉపయోగపడుతుందండి.
1: సార్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితులు ఏదైతే మనకి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ OHS కోడ్లో వలస కార్మికుల కోసం ఎటువంటి కీలక మార్పులు చేశారంటారు సార్?
0: వలస కార్మికుల గురించి అందరికీ కూడా గుర్తుండే ఉంటుందండి, కోవిడ్ సందర్భంగా వలస కార్మికులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడ్డారు. అదే విధంగా ఒక చోటు నుంచి వాళ్ళని ఒక చోటుకి తీసుకువెళ్లాలంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా కష్టతరమైన పని ఏర్పడింది, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా కష్టం ఏర్పడింది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు, వీళ్ళకి ఏ ప్రయోజనాలు ఉన్నాయి, ఏ ప్రయోజనాలు లేవు, వీటన్నిటినీ కూడా అప్పటి నుంచి దాన్ని దృష్టి సారించడం ఏం చేశారు. అదే సందర్భంలో ఏమైందంటే ఈ కోడ్ లో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏం చెయ్యాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి వీటి గురించి ఒక యూనిఫామ్ లా తీసుకొస్తే గానీ వాళ్ళందరికీ కూడా ప్రయోజనాలు కలగవనే ఉద్దేశంతో ఏం చేశారంటే OHS కోడ్ లో అంటే వృత్తి భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్,

0: ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ వలస కార్మికుల నిర్వచనాన్ని అంటే డెఫినేషన్ ని వైడర్ అంటే విస్తృతం చేయడం ద్వారా స్వీయ చలన వర్తకులు అంటే ఏంటంటే అండి సెల్ఫ్ మొబిలిటీ వాడి కాంట్రాక్టర్ కాకుండా వాడంతర వాడు చేసే వారికి కాంట్రాక్టర్ ద్వారా వచ్చే వారికి వీళ్ళందరూ మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ కూడా శాశ్వత సిబ్బందికి ఏదైతే ప్రయోజనాలు ఉన్నాయో అటువంటి ప్రయోజనాలందరికీ కూడా వీళ్ళందరికీ కల్పించాలని చెప్పి ప్రయత్నించారండి. వీటిలో భాగంగా ఏంటంటే ఒకటి ప్రయాణ బత్యాలు. ఎలా అంటే సొంతంగా వెళ్లే కార్మికులు కాంట్రాక్ట్ ద్వారా వచ్చే వారికి కూడా రక్షణ వలకు తీసుకురావడం. వీళ్ళలో 5 అంతకంటే అంతర్రాష్ట్ర వలస కార్మికులు ఉన్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. మన దేశం అంటే స్వదేశం మరియు హోస్ట్ రాష్ట్రాలకు అంటే ఏ రాష్ట్రం అయితే దాన్ని ఎంప్లాయ్ చేసుకుంటుందో వాళ్ళు హోస్ట్ రాష్ట్రం అయితే వాళ్ళు కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ ని తప్పనిసరి చేయడం జరిగింది. వీళ్ళలో ఏమిటి, ప్రతి యజమానులు కూడా ఒకసారి ప్రతి 12 స్వస్థలానికి తిరిగి ప్రయాణం వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులు ఇవ్వాలి. అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఎలాగైతే టాయిలెట్స్ కానీ విశ్రాంతి కానీ నీరు కానీ విశ్రాంతి ప్రదేశాలు కానీ క్యాంటీన్లు కానీ ఎలాగైతే ఉన్నాయో వీళ్ళకు కూడా మెరుగైన ప్రదేశాలను వీళ్ళకు కూడా కల్పించవలసిన అవసరం ఉంది. మహిళలు ఎవరైతే రాత్రిపూట పనిచేస్తారో ఇలా వచ్చి పనిచేసే వారందరికీ కూడా వాళ్ళకి కూడా భద్రత, లైటింగ్ రవాణా, రాత్రి షిఫ్ట్ లో పనిచేసే వాళ్ళకి భద్రత ఇవ్వటం వలన మరిన్ని మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాయండి. అదే విధంగా స్థిరకాల ఒప్పందాలు కొంతమంది ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఇప్పుడే మాట్లాడుకున్నాము వాళ్ళకు కూడా ఏంటంటే గ్రాట్యుటీ ప్రోరేటాతో ఇవ్వడంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో పనిచేయడానికి ఈ విధంగా పనిచేయడానికి కూడా వలస కార్మికులుగా ఉపయోగపడుతుందండి. ఒకరుగా రావచ్చు, అదే విధంగా కార్మికులు కొంతమంది కలిసి ఒక కాంట్రాక్టర్ ద్వారా రావచ్చు. ఇది 2 ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను.
1: సార్, కార్యక్రమంలో చివరిగా ఏదైతే మనం ఇంతవరకు ఈ కార్మిక చట్టాల గురించి మాట్లాడుకున్నాము, సో ఇవి పూర్తిగా అమల్లోకి రావడంతో కార్మిక రంగంలో సాధికారత సాధిస్తుందని చెప్పవచ్చంటారా?
0: దీంట్లో మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటేనండి, కొత్త కోడ్లు ఏవైతే 4 ఉన్నాయో వేతనాలు, సామాజిక భద్రత, OSHIR ఇవి అమలు చేసింది. ఇది ఏకరూప చట్టం కింద తీసుకురాచారు. ఇలాగా 29 చట్టాన్ని ఏకీకృతం చేయడం జరిగింది. అది దీంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటి, దీని తాలూకు వ్యాపారాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ విధంగా ప్రయత్నిస్తున్నాయన్న దాంట్లో తీసుకున్నట్టయితే గనక, ఒకటి ప్రస్తుతం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏంటంటే ఎలా ఉపయోగపడుతుందంటే కన్సాలిడేషన్, ఈ చట్టాలన్నీ కూడా ఒకే చోట చిన్నవిగా రూపొందించడం వలన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే డిజిటల్ కాంప్లయన్స్, ఇన్నాళ్ళు ఏంటంటే పేపర్ రూపంగా చేయాలి, ఇప్పుడు డిజిటల్ కాంప్లయన్స్ చేయడంతో ఈజీ అవుతుంది. ఎన్హాన్స్డ్ రైట్స్, 300 కార్మికులండి, ఇది చాలా విశేషమైన ఉపయోగం. 300 కార్మికులు లోపు ఉన్నట్టయితే కనుక వారు ఒక ఉద్యోగిని తొలగించాలన్నా, ఒక ఉద్యోగస్తు లే ఆఫ్ చేయాలన్నా కూడా దానికి ఎటువంటి రాష్ట్రం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది, అవి వచ్చేవి కావు. ఇప్పుడు అవి రాకుండా ఉన్నప్పటికీ కూడా 300 లోపున్న వాళ్ళు వారంతర వాడుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని వలన ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి కార్మికులకి. ఏంటి అడ్వాంటేజ్? ఈ 300 లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతవరకు పర్మనెంట్ ఎంప్లాయీస్ పెట్టుకునేవారు కాదు, వారందరూ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి ఇప్పుడు అపాయింట్ చేసుకుంటారు. ఎందుకంటే 300 లోపల ఉన్న వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళ యొక్క పరిశ్రమని నడిపించడానికి వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏదైతే ఉందో ఆ ఫ్రీ హ్యాండ్ మూలాన చాలా మందికి ప్రయోజనాలు కలుగుతాయి కార్మికులకు కూడా. అదే విధంగా ఒకే లైసెన్స్, దాని మూలన కూడా చాలా ఇబ్బందులు తొలగిపోయాయి. అదేవిధంగా కార్మికుల ప్రయోజనాలు, యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ, ఎన్హాన్స్డ్ రోల్స్, తర్వాత జెండర్ న్యూట్రలైజేషన్, రాత్రి షిఫ్ట్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరికి ఉపయోగకరమైంది. అలాగే ఫార్మలైజేషన్, ఇవన్నీ కాకుండా చట్టాలు వీటి వలన మనకి ఏం జరుగుతుంది, కార్మిక మార్కెట్ పై చాలా ఉపయోగపడుతుందండి, మెరుగైన కార్మికుల భద్రత వస్తుందండి. ఎందుకు, జిగ్ వర్కర్స్ అందరికీ కూడా ఎస్ఏపీఎఫ్ వచ్చిందండి, నేషనల్ వేజ్ వచ్చిందండి, దాని మూలన అందరికీ కూడా క్లియర్ అండ్ బేసిక్ తెలుస్తుంది. అదేవిధంగా సేఫ్టీ, అలాగే ఇంక్రీజ్డ్ బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ, 300 వాళ్ళందరూ కూడా బిజినెస్ ఎవరైతే వ్యాపారిస్తున్నారో వారందరూ వారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా షిఫ్ట్ ఇన్ పే స్ట్రక్చర్ ని మార్చడం వలన ఎంప్లాయీస్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని చూసుకున్నట్టయితే కనుక మనం ఒకటే, ఇప్పటి వరకు రూల్స్ అనేది రూపొందించలేదండి. రూల్స్ రూపొందించిన తర్వాత ఈ చట్టం అమలు ఏ రోజు నుంచి ఎఫెక్టివ్ గా మన రాష్ట్రంలో జరుగుతున్నదని మనకు తెలుస్తుంది. బట్ కోర్ట్స్ అన్నది ఎఫెక్టివ్ గా 21 నవంబర్ 2025 నుంచి ఆల్రెడీ గజిట్ మనకి ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. దాని మూలాన కోడ్లు ఆల్రెడీ మనకి అమల్లోకి రావడం జరిగిందండి.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: మీ అందరికీ కూడా ధన్యవాదాలండి.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025 ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి పిఎస్

0: ఠాగూర్ పారిశ్రామిక నిపుణులు, పరిచయకర్త రావల సాయి గిరీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సినీ గీతం. చిత్రం ముకుంద, పాడినవారు శ్వేతా పండిట్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దార్శనిక్ భారత్ ఈ కార్యక్రమంలో ఈరోజు ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. దార్శనిక భారత్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భారత ప్రభుత్వము, ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు కూడా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయి, చాలామంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇందులో లోన్లు అనేటివి చాలా ముఖ్యమైనవి. అందులో ప్రధానమంత్రి ముద్రా యోజన అనే కార్యక్రమంలో లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్నే పిఎంఎంవై అని కూడా అంటూ ఉంటారు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఎవరెవరికి వర్తిస్తుంది, మరి ఎవరెవరు ఇందులో భాగస్వాములు కావచ్చు, వారికి ఎలాంటి అర్హతలు ఉండాలి, మరి వారు బ్యాంకుకి ఏమేమి సమర్పించాలన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ ఎం మారుతిరెడ్డి గారు. నమస్కారం సార్.
2: నమస్తే సార్.
1: మారుతిరెడ్డి గారు, ఈ పిఎంఎంఐ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ముద్రా లోన్ అంటే ఏమంటారు, ఎన్ని రకాలుగా ఉంటాయంటారు
2: సార్? ముద్రా లోన్ అంటే దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసి ముద్రా, ఎంయుడిఆర్ఏ, మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ సార్. మనం సింపుల్గా పిఎంఎంవై అంటారు, ప్రధానమంత్రి ముద్రా యోజన అంటారు. ఇది 2015 ఆగస్ట్ 8 మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది సార్. ఈ స్కీమ్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనం 57 crores అకౌంట్స్ ఓపెన్ చేసాం సార్. 40 lakh crores అమౌంట్ డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది మొత్తం ఆల్ బ్యాంక్స్ కలుపుకొని. ఇందులో మెజారిటీకి వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సార్ ఈ స్కీమ్లో వచ్చేసి. ఇందులో రకాలు వచ్చేసి, ఇది 4 రకాలు ఉంటాయి జనరల్గా వచ్చేసి, శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్. శిశువులో వచ్చేసి అప్ టు 50,000 వరకు ఇస్తాం సార్. కిషోర్లో వచ్చేసి 50,000 to 2 lakhs. తరుణ్ వచ్చేసి 5 lakhs to 10 lakhs ఇస్తాం. తరుణ్ ప్లస్లో వచ్చేసి 10 lakhs to 20 lakhs ఇస్తాం మనము. ఈ తరుణ్ ప్లస్లో వచ్చేసి ఎవరైతే రీపేమెంట్ బిలో 10 lakhs తీసుకొని లోన్ రీపేమెంట్ బాగా చేశారు వాళ్ళకి మాత్రం తరుణ్ ప్లస్లో ఇస్తాం సార్ మనం.
1: శిశు, కిషోర్, తరుణ్ ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకి తరుణ్ ప్లస్ అప్లికేబుల్ అవుతుంది.
2: ఎస్ సార్. డైరెక్ట్గా మనం తరుణ్ లోన్ తీసుకోవచ్చు, కిషోర్ లోన్ తీసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ వాళ్ళ యూనిట్ స్కేల్ బట్టి, సైజు బట్టి మన అమౌంట్ లోన్ డిసైడ్ చేయడం జరుగుతుంది.
1: సరే మారుతిరెడ్డి గారు, ఇప్పుడు ముద్రా లోన్కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటారు?
2: సార్, ముద్రా లోన్కి దరఖాస్తు చేసుకోవాలి 2 విధాలుగా చేసుకోవచ్చు సార్. ఒకటి వచ్చేసి డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేసుకోవచ్చు. మన సెంట్రల్ గవర్నమెంట్ జనసమర్థ పోర్టల్ లాంచ్ చేశారు కదా, ఆ జనసమర్థ పోర్టల్లోంచైనా అప్లై చేసుకోవచ్చు. దానికి ఎట్ ఏ టైం డైరెక్ట్గా డిజిటల్ అప్రూవల్ వచ్చేస్తుంది, లోన్ సో అండ్ సో అమౌంట్ ఇది శాంక్షన్ అని చెప్పి డిజిటల్ అప్రూవల్ వస్తుంది. ఆ అప్రూవల్ తీసుకొని బ్యాంక్ వెళ్తే కన్నా వాళ్ళు మనం ప్రీ శాంక్షన్ ఇన్స్పెక్షన్ చేసుకొని ఆ యూనిట్ ఉందా లేదా, యూనిట్ ఏంటి అని తెలుసుకొని డైరెక్ట్గా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. లేదా డైరెక్ట్గా కస్టమరు బ్యాంక్ వచ్చేసి ఇట్లా ముద్రా లోన్ స్కీమ్ కింద అప్లై చేసుకుంటున్నాం సార్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని ఇమీడియట్గా లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్కి ఎవరెవరు అర్హులు అంటారు?
2: సార్, దీనికి స్వయం ఉపాధిగా పొందేవాళ్ళు, చిన్న మరియు సూక్ష్మ రైతులు, అగ్రి అలైడ్ యాక్టివిటీస్, డైరీ ఫార్మ్స్ పెట్టుకునే వాళ్ళు కానీ, షిప్ రేరింగ్ కానీ, లైవ్ స్టాక్ మెయింటైన్ చేసేవాళ్ళని ఆల్ అగ్రి అలైడ్ యాక్టివిటీస్ కింద ఇస్తాం సార్ మనము. అదేవిధంగా ఎస్ఎంఈలో వచ్చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు, సర్వీస్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, మ్యానుఫ్యాక్చర్ ఉన్నవాళ్ళు, సర్వీస్లో ఉన్న వెహికల్స్ పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ వస్తారు స్కీమ్కి సార్ ఓవరాల్గా సార్. ఇది ముద్రా స్కీమ్ అనేది,
1: అంటే ముద్రా లోన్ అనేది ఇది మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకే కాదు అందరికీ వర్తిస్తుందంట?
2: ఎస్ సార్. ఆడ మగ దాని తేడా ఏం లేదు, మొత్తం అందరికీ సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉపయోగిస్తాం సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, లోన్స్ ఇవ్వాలంటే చాలా డాక్యుమెంట్లు అవసరమవుతాయి, ముద్రా లోన్ కొరకు మరి ఎటువంటి డాక్యుమెంట్స్ బ్యాంకుకి ఇవ్వాలంటారు?
2: సార్, ముద్రా లోన్ సంబంధించి మినిమం డాక్యుమెంటేషన్ తీసుకుంటాం సార్. అందులో భాగంగా ఫస్ట్ మనం పర్సనల్ డాక్యుమెంట్ తీసుకుంటాము, ఆధార్ కార్డు, పాన్ కార్డు. బిజినెస్ సంబంధించి ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకుంటాము. తర్వాత వచ్చేసి మనకు ఏ టైప్ ఆఫ్ లోన్ ఇవ్వాలా అన్నప్పుడు మనం

0: వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలా, టర్మ్ లోన్ ఇవ్వాలన్నప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అయితే కన మనం అప్ టు 2 లాక్స్ వరకు అయితే మనకు జిఎస్టీ ఏం ఐటీ ఏం అవసరం లేదు. అదే 5 లాక్స్ 10 లాక్స్ లోన్ తీసుకోవాలంటే అందులో 2 రకాలు ఉంటాయి. కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, లేకుంటే ఆల్రెడీ బిజినెస్ ఉందా. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే కన ఆ బిజినెస్ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ అవుతుంది, ఒకవేళ మిషనరీ పర్చేజ్ చేయడానిక లేకుంటే నా సామాన్లు ఏమైనా సరుకులు కొనడానిక అని ఎస్టిమేషన్ చేసుకోవడానికి, ఒకవేళ మిషనరీ పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి దానికి సంబంధించిన కొటేషను ఎవరితో ఆథరైజ్డ్ వెండర్తో తీసుకుంటున్నారా లేదా, ఆ ప్రాజెక్ట్ కాస్టు ఎస్టిమేషన్ చేసుకుంటాం. అదే మనం వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నప్పుడు ఆ స్టాక్ అయితే ఎంతైతే ఇస్తున్నామో ఆ స్టాక్ సేల్ చేసి మనకి ఎంత సేల్ వస్తుంది డైలీ కౌంటర్, దానివల్ల ఎంత మార్జిన్ బెనిఫిట్ వస్తుంది అనేది దీంట్లో మనం ఎన్ష్యూర్ చేసుకుంటాం సార్. అదే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ బిజినెస్ ఆల్రెడీ ఉంది మన దగ్గర సార్ నాకు లోన్ కావాలని వచ్చారు, అప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కడైతే ఆయన బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడో ఆ బ్యాంక్ నుంచి మనం 6 మంత్స్ స్టేట్మెంట్ తీసుకుంటాం. 6 మంత్స్ స్టేట్మెంట్ తీసుకొని ఒకవేళ ఐటీ కానీ జిఎస్టీ కానీ ఏమైనా ఫైల్ చేస్తున్నారంటే దాని ప్రకారం అసెస్మెంట్ చేసుకొని మనం లోన్ అప్ టు 25% వరకు మనం ముద్రా లోన్ స్కీమ్ కింద మనం ప్రాసెస్ చేస్తాం. ఒకవేళ నా కస్టమర్ వచ్చేసి నాకు ఎక్కడా లేదు సార్ బిజినెస్ స్టార్ట్ చేసాము ఎక్కడా లేదు, ఒకవేళ ఆపరేషన్స్ నా మధ్యలో స్టాప్ అయినాయి అనేది, దానిలో జెన్యున్ రీజన్స్ ఏమైనా ఉంటే కదా దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఫైనాన్స్ చేయడం జరుగుతుంది సార్ ఈ స్కీమ్ కింద. బిజినెస్ పరంగా వచ్చేసి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఎందుకంటే ఏ బిజినెస్ చేయాలన్నా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ అనే పోర్టల్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ ఫస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలా. దాని తర్వాత వచ్చేసి వాళ్ళు ఒకవేళ ఏమన్నా ప్రొఫెషనాలిటీ ఏమైనా ఉంటే, ఉదాహరణకు మెడికల్ షాప్ రన్ చేసుకోవాలా లేదంటే ఏదన్నా ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసుకో, అట్లా అంటే సపరేట్గా వాళ్ళకి ప్రొఫెషనల్ ఉన్న సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది సార్. దీనికి
1: ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటున్నారు కదా, ఇది ఏ విధంగా మరి ఎక్కడ చేసుకోవాలో ఒకసారి వివరించండి
0: సార్. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎక్కడైనా మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. ఉద్యమ రిజిస్ట్రేషన్ .gov.in పోర్టల్లోకి వెళ్తే కన్నా ఆటోమేటిక్గా దాని సైట్ వస్తుంది, దాంట్లో మనం ఆధార్ ఎనేబుల్ ద్వారా మనం ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్క వ్యాపారానికి ఒక NIC కోడ్ అని ఉంటుంది సార్, అది ఆ కోడ్ మనం సెలెక్ట్ చేసుకొని మన యూనిట్ వచ్చి ట్రేడింగ్ కింద వస్తుందా, సర్వీసింగ్ కింద వస్తుందా, మ్యానుఫ్యాక్చరింగ్ కింద వస్తుందా, దాంట్లో క్లాసిఫికేషన్ చేసుకొని మన యూనిట్ అడ్రస్ అని దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకు ఒక నెంబర్ వస్తుంది సార్, ఉద్యమ రిజిస్ట్రేషన్ నెంబర్ స్టేట్ బట్టి ఒక నెంబర్ డివైడ్ అవుతుంది, ఉద్యమ్ .ap.01 +7 డిజిట్స్ అందరికీ వేరే వేరే డిఫరెంట్ కోడ్స్ వస్తాయి సార్. అది ఆ నెంబర్ ఉంటే కన్నా బ్యాంకులో లోన్ పొందడమే కాకుండా ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా రావాలి అన్నా కూడా, ప్లస్ ఏమైనా సపరేట్ ట్రైనింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ ఆ ఉద్యమ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మనకి ఇస్తారు సార్.
1: అంటే ముందుగా ఎవరన్నా ఈ లోన్ కావాలనుకున్నప్పుడు ఉద్యమ రిజిస్ట్రేషన్లో రిజిస్టర్ చేసుకోవాలి?
0: ఎస్ సార్. జస్ట్ మ్యాక్సిమం 15 మినిట్స్ కన్నా టైం ఎక్కువ పట్టారు సార్. అది
1: చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాలంటారు?
0: ఎస్ సార్.
1: ఇప్పుడు చాలామంది ఈ నిరుద్యోగులు వీళ్ళంతా ఉంటారు కదా, వ్యాపారం చేసుకోవాలనుకునేవాళ్ళు, అంటే మనము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీరి గురించి మాట్లాడుకుంటున్నాం.
0: ఎస్ సార్.
1: అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమంటారు
0: సార్? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కంటే మామూలుగా బ్యాంక్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తాం సార్. జనరల్గాను ముద్రా లోన్ అప్లికేషన్ ఇస్తాము, ముద్రా లోన్ అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకి మనం ఫిల్ గైడ్ చేస్తాం, ఫిల్ చేయించేసి వాళ్ళకి ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఒకవేళ వీలైతే బ్రాంచ్లోనే ఫిల్ చేస్తాం టైం ఉంటే, లేదంటే సపరేట్గా గైడ్ చేసి వాళ్ళకి మనమే ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయిస్తాం సార్ సపరేట్.
1: అలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదండి?
0: ఇబ్బంది అయితే ఏముండదు సార్.
1: సరే, మారుతిరెడ్డి గారు, ఏదైతే ఈ ముద్రా లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకి బ్యాంకు సెక్యూరిటీ అంటే స్థిరాస్తి అవసరం ఉందంటారా?
0: సార్, దీనికి స్థిరాస్తి అది ఏమి ఉండదు సార్. దీనికి ప్రైవేట్ ఫైనాన్స్లో ఇక్కడ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కానీ చాలా ఉంటాయి, ఇక్కడ మన దగ్గర ఏమి ఉండవు. జస్ట్ మినిమం డాక్యుమెంటేషన్తోనే ఏ కొల్లాటరల్ కానీ ఏ సెక్యూరిటీ ఇవ్వకోకుండానే మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం సార్. దీంట్లో
1: అంటే ఎలాంటి ఫీజు అవసరం లేదంటారు?
0: ఫీజు ఎలాంటి ఫీజు అవసరం లేదు సార్. దీనికి
1: వీళ్ళు అప్లై చేసుకుంటే మీరు ఇచ్చేస్తారు?
0: ముద్రా లోన్ ఇస్తాం మనము.
1: సరేనండి, అంటే ఏమన్నా ఛార్జెస్ అప్లికేబుల్ అవుతూ ఉంటాయా?
0: ఛార్జెస్ అంటే 2 రకాల ఛార్జెస్ ఉంటాయి సార్. యాక్చువల్గా CGFMU అండ్ CGTMSE అంటారు. CGFMU అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ ఉంటుంది, CGTMSE అంటే క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అప్ టు 10 లాక్స్ వరకు CGFMU కింద కవరేజ్ చేస్తాం సార్. 10 లాక్స్ to 20 లాక్స్ వచ్చేసి CGTMSE కింద కవరేజ్ చేస్తారు. ఒక నామినల్ ఫీ ఉంటుంది, ఆ నామినల్ ఫీ అనేది బ్యాంకు ద్వారా మన గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటుంది, ఆ ఫీ అనేది కస్టమరే బేర్ చేయాల్సి ఉంటుంది సార్.
1: మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్లు వచ్చి దాదాపుగా చాలా సంవత్సరాలు అయ్యింది, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, మరి ఇంతవరకు మీరు ఈ రీజనల్ ఆఫీస్ అనంతపురంలో ఉంది, మీరు డిప్యూటీ మేనేజర్గా ఉన్నారు కదా, ఎంతమందికి ఇచ్చారంటారు?
0: సార్, చాలామందికి అది ఇచ్చాం సార్ లోను. మనం ఈ ఇయర్లో వచ్చేసి ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే ఇప్పటికి ఆల్మోస్ట్ 60 క్రోర్స్ ఇచ్చాం సార్ ఈ ఇయర్లో ఓన్లీ.
1: అంటే ఏ సెక్టర్లకు అంటారు?
0: డిఫరెంట్ సెక్టర్స్, అగ్రికల్చర్ కానీ బిజినెస్ MSME సెక్టర్స్లో కానీ రకరకాల సెక్టర్లో ఇచ్చాం సార్. రీసెంట్గా వచ్చేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ 90 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం సార్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఓన్లీ అనంతపూర్ జిల్లాలోనే 90 అప్లికేషన్ తీసుకున్నాము. విత్ ఇన్

0: 1 వీక్ లోపల అవన్నీ డిస్బర్స్మెంట్ చేస్తాం సార్.
1: సరేనండి. ఇప్పుడు ఫిషరీస్ అంటున్నారు కదా, ఇవి సంఘాలకు సంబంధించా?
0: సంఘాల ఏదో సంబంధం లేదు సార్, అవి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే సోర్స్ చేసి అప్లికేషన్ ఇచ్చారు మనకు. వాళ్ళ నుంచి మనం వాళ్ళ యూనిట్కి వెళ్ళేసి మనం ఇన్స్పెక్షన్ చేసుకుని లోన్ ప్రొవైడ్ చేస్తాం సార్. త్రూ డిపార్ట్మెంట్ వచ్చాయి సార్ లీడ్స్ అవి.
1: అంటే వాళ్ళకి ఎంతెంత అంటారు, ఏదైతే క్రెడిట్ లైన్ ఉంటుందో అది?
0: అది అమౌంట్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ యూనిట్ సార్, అది 50,000, 1 లాక్, 2 లాక్స్ అట్లా డిపెండింగ్ అపాన్ అమౌంట్ బట్టి ఉంటుంది సార్, అది వాళ్ళ యూనిట్ స్కేల్ బట్టి.
1: సరే మారుతిరెడ్డి గారు, యూనిట్ అంటున్నారు కదా, యూనిట్ స్కేల్ అంటున్నారు, అది గ్రూప్గా ఇవ్వాల్సి ఉంటుందా ఇండివిజువల్కి కూడా ఇస్తారా?
0: ఇండివిజువల్కి ఇస్తాం సార్. దీంట్లో ఎలా ఉంటారంటే ఇండివిజువల్కి ఇస్తారు, పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా వస్తారు. ఒకరిద్దరు ఉంటారు, ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కానీ, అంటే వేరే డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకతను స్కిల్ ఉంటారు, నాన్ స్కిల్ ఉంటారు, ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ లాగా ఏర్పాటేసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు పార్ట్నర్షిప్ ద్వారా ఇస్తాం. ఇండివిజువల్గా వచ్చినారనుకో ఇండివిజువల్గా ఇస్తాం సార్, దానికి ఏమైనా ప్రయారిటీ అలా లేదు.
1: అంటే ఇండివిజువల్గా రావచ్చు, లేకపోతే గ్రూప్గా రావచ్చు,
0: గ్రూప్గా రావచ్చు, పార్ట్నర్షిప్ ద్వారా రావచ్చు,
1: వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు.
0: ఎటువంటి ఇబ్బంది ఏముండదు సార్.
1: సరే మారుతిరెడ్డి గారు, ఈ ముద్రా లోన్లోకి సెక్యూరిటీగా క్రెడిట్ గ్యారంటీ ఫీ ఏమైనా ఉంటుందంటారా?
0: ఎస్ సార్, క్రెడిట్ గ్యారంటీ ఫీ 100% ఉంటుంది సార్. అది నామినల్ ఫీనే ఉంటుంది, అది మనము బ్యాంక్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తాం. అది ఒకవేళ ఎప్పుడైనా డిఫాల్ట్ అయినప్పుడు, నేచురల్ కెలామిటీస్ కానీ, చేంజెస్ ఆఫ్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఏమైనా కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ, డిఫరెంట్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, బిజినెస్ లాస్ అయినప్పుడు, ఒక దివాలా తీసినప్పుడు, జెన్యున్గా చేసినప్పుడు, వాళ్ళ తరపున కస్టమర్ తరపున అదైతే కంపెన్సేషన్ అయితే ఎంతైతే ఉందో అమౌంట్ ఆఫ్ లోన్లో, అంత అమౌంట్ ఏజెన్సీ వాళ్ళు పే చేస్తారు సార్. క్రెడిట్ గ్యారంటీ ఏజెన్సీ వాళ్ళు పే చేస్తారు మనకు.
1: సరే మారుతిరెడ్డి గారు, ఇప్పుడు శిశు లోన్ అన్నారు అప్ టు 50,000.
0: ఎస్,
1: ఏదైతే 50,000 మీరు ఇస్తున్నారు, అంటే ఫర్మ్కి కానివ్వండి ఇండివిజువల్గా కానివ్వండి, వీళ్ళు రీపేమెంట్స్ ఏ విధంగా చేసుకుంటారు
0: సార్? రీపేమెంట్ వచ్చేసి 5 ఇయర్స్ టు 7 ఇయర్స్ ఉంటుంది సార్, యూనిట్ బట్టి ఉంటుంది. శిష్యులో వచ్చేసి మనం మ్యాక్సిమం 5 ఇయర్స్ ఇస్తాము. అది ఇది రెండు రకాలుగా ఇస్తాం మామూలుగా మనం. ఒకటి వచ్చేసి టర్మ్ లోన్గా ఇస్తాము, సీసీగా ఇస్తాం. టర్మ్ లోన్ అంటే ఏదైనా ఒక మిషనరీ కొంటున్నారు, ఉదాహరణ ఒక కెమెరా కొంటున్నారు, ఒక కెమెరా కాస్ట్ ఒక 50,000 అనుకోండి, శిష్యుకి వచ్చేసి మార్జిన్ 100% పే చేస్తాం. 50,000 యూనిట్ అనుకో, మిషనరీ అనుకోండి, మనం 50,000 పే చేస్తాం డైరెక్ట్గా. ఆ 50,000 సెట్ అయిన 5 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్కి మనం డివైడ్ బై చేసుకొని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకొని మంత్లీ ఈఎంఐగా పే చేస్తాం. అదో రకము. రెండో రకం ఎలా ఉంటుందంటే, ఆ 50,000కి ఏమైనా స్టాక్ పర్చేజ్ చేస్తారు, కిరాణా షాప్ ఉంది, వాళ్ళ రకరకాల స్టాక్స్ ఉంటాయి మామూలుగా, ఒకటి మనం ఫైనాన్స్ చేయలేం, ఆ రకాల స్టాక్స్ అన్ని పర్చేజ్ చేసుకొని మంత్లీ కానీ వీక్లీ ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఉంటారు సార్. వాళ్ళు యాక్చువల్గా 50 లిమిట్ ఇస్తాం వాళ్ళకి 50,000, ఆ లిమిట్ వరకు వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. బిజినెస్ డెవలప్మెంట్ అయిందనుకోండి, ఎవ్రీ ఇయర్ దీన్ని రినివల్ చేస్తాం సార్. ఎవరు 50,000 ఇచ్చాం మనం, నెక్స్ట్ ఇయర్ బిజినెస్ బాగా డెవలప్ అయింది, అప్పుడు 2 లాక్స్ 3 లాక్స్ అట్లా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతుంటాం అనమాట.
1: సరే మారుతిరెడ్డి గారు, ఈ కిషోర్ అంటే అప్ టు 2 లాక్స్ అని ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా రీపేమెంట్
0: సార్? రీపేమెంట్ సేమ్ యాజ్ ఇస్ ఉంటుంది సార్, కిషోర్ కానీ తరుణ్ కానీ అంటే రీపేమెంట్ సేమే ఉంటుంది. డిపెండింగ్ అపాన్ స్కేల్ బట్టి మనం మారుతూ ఉంటాం సార్ అంతేను.
1: అంటే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్లా
0: సార్? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే బిలో 12% ఉంటుంది సార్. ప్రజెంట్ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేసి 10.6 అట్లా వస్తుంది. ఆల్మోస్ట్ 80 to 90 పైసా కన్నా ఎక్కువే ఉంటుంది సార్, తక్కువే ఉంటుంది.
1: ఇప్పుడు ఎవరైతే శిశు, కిషోర్ ఉన్నారో, తరుణ్,
0: ఎస్ సార్,
1: వారు ఎలిజిబుల్ ఫార్ తరుణ్ ప్లస్?
0: ఎస్ సార్.
1: మారుతిరెడ్డి గారు, మీరు లోన్స్ ఇస్తారు చాలామందికి, వాళ్ళు మీకు రీపేమెంట్ చేస్తూ ఉంటారు, ఈ క్రెడిట్ హిస్టరీ ఏ విధంగా మీరు చూడగలుగుతారు?
0: సార్, క్రెడిట్ హిస్టరీ వచ్చేసి మన సిబిల్ రిపోర్ట్ తీస్తాం సార్. కస్టమర్ ఏమైనా ప్రీవియస్గా ఏమైనా డిఫాల్టర్ అయ్యాడా, లేదంటే రీపేమెంట్ ఎలా పే చేస్తున్నాడు అని క్యాలిక్యులేషన్ చేసుకొని మనం అమౌంట్ ఇస్తాం సార్. క్రెడిట్ హిస్టరీ ఈజ్ మ్యాండేటరీ. స్పెసిఫిక్ సిబిల్ స్కోర్ అంటే ఏం లేదు, వాళ్ళ రీపేమెంట్ బట్టి మనం ఇస్తాము.
1: సరే మారుతిరెడ్డి గారు, ఎవరైతే మీ దగ్గరకు వచ్చి అప్లై చేసుకుంటున్నారో, అంటే ఎంత ఏది నుంచి ఎంతవరకు ఇస్తారు?
0: సార్, యాజ్ పర్ ముద్రా స్కీమ్ గైడ్లైన్స్ వచ్చేసి సార్, మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 65 ఇయర్స్ సార్.
1: 18 నుంచి 65 ఏళ్ళ లోపల ఎవరు
0: అప్లై చేసుకోవచ్చు సార్?
1: బాగుందండి. ఎం మారుతిరెడ్డి గారు, మీరు అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్లో డిప్యూటీ మేనేజర్గా ఉంటూ ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన ఏందో, ఇందులో ఎలాంటి లోన్లు ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు, ఆ లోన్లకి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, మరి బ్యాంకుకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.
2: మీరింతవరకు దార్శనిక్ భారత్లో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి అనంతపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం డెప్యూటీ మేనేజర్ శ్రీ ఎం మారుతిరెడ్డి గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

0: సందర్భంగా సాహితీ రంగంలో కలికితురాయి అబ్బూరి ఛాయాదేవి అనే అంశం గురించి శ్రీమతి ఎన్బి కామేశ్వరి గారి ప్రసంగం వింటారు.
1: జీవితంలోని ఒకనొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్ప నైపుణ్యంతో కళ్లకు కట్టినట్లు చూపించి, హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతితో నింపి పదే పదే చదవాలనిపింపచేసేది గొప్ప కథ. కథాసాహిత్యంలో పేరెనెక్కగన్నవారిలో అబ్బూరి ఛాయాదేవిగారు ఒకరు. ఛాయాదేవిగారు వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డెప్యూటీ లైబ్రేరియన్గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. మంచి కథారచయిత్రిగా, స్త్రీవాద రచయిత్రిగా పేర్గాంచిన వీరు రాజమహేంద్రవరంలో 1933 అక్టోబర్ 13 సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో వెంకటరమణమ్మ, మద్దాళి వెంకటచలం పుణ్యదంపతులకు జన్మించారు. వీరి భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత. వీరు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డెప్యూటీ లైబ్రేరియన్గా పనిచేశారు. ఛాయాదేవి 1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎంఏ చదివారు. 1953లో కాలేజీ మ్యాగజైన్లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటినుంచి ఛాయాదేవిగారు చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాశారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠీ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్సాయి బ్రతుకు, ప్రయాణం, ప్రయాణ సుఖాంతం, ఆఖరికి 5 నక్షత్రాలు, వుడ్రోజ్ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఆడపిల్లల పెంపకంలోనూ, మగపిల్లల పెంపకంలోనూ వివక్ష చూపిస్తూ ఆడవాళ్ల బ్రతుకుల్ని బోన్సాయి చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్సాయి బ్రతుకు. ఈ కథని 2000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972 ప్రచురింపబడింది. 1993 వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996 మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 తన మార్గం అనే కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన అవార్డు గెలుచుకున్నారు. తెలుగు సమాజంలో, సాహిత్య జీవితంలో స్త్రీ దృక్పథం, స్త్రీ చైతన్యం, స్త్రీవాదం 3 ప్రధాన దశలు అనుకుంటే, ఆ 3 దశల ద్వారా ప్రయాణం చేసిన ఒక రచయిత్రి స్వీయ సాహిత్య వికాసాన్ని మనం అబ్బూరి ఛాయాదేవి కథాప్రస్థానంలో చూడవచ్చు. దాదాపుగా 6 దశాబ్దాల కథాయాత్రలో అబ్బూరి ఛాయాదేవి కథలు స్త్రీ దృక్పథంతో మొదలై స్త్రీవాద దృక్పథంతో సంభాషించే దశ వరకు ప్రయాణిస్తాయి. మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల స్త్రీల జీవన చిత్రణ మొదలుకుని స్త్రీలు ఉద్యోగ వ్యవస్థలోకి, ప్రపంచీకరణ పరిణామాల్లోకి ప్రవేశించే వరకు పడే మానసిక, సామాజిక ఒత్తిళ్లను ఛాయాదేవిగారి కథలు సాధ్యమైనంత సమతౌల్యంతోనూ, సంయమంతోనూ చర్చకు తీసుకువస్తాయి. ఈ మొత్తం పరిణామాల మధ్య ఎక్కడా కూడా ఎటో ఒకవైపు తెగేదాకా లాగడం ఆమె ధోరణి కాదు. భిన్న దృక్పథాల మధ్య ఓ కొత్త వాస్తవికత వైపు వెలుగు ప్రసరించే మధ్యే మార్గం తనకు ఇష్టమని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆమె కథలు అందుకు ఉదాహరణ. ఈ 60 కథాజీవితంలో ఛాయాదేవి కథలు ఇతివృత్తంలోనూ, దృక్పథంలోనూ సాధించిన మార్పుని గమనిస్తే 3 ప్రధానమైన అంశాలు కనిపిస్తాయి. అవి స్త్రీపురుష సంబంధాల్లోని అసమత్వం, పట్టణ నగర జీవితాల్లో స్త్రీలు కొత్తగా ఎదుర్కొనే కుటుంబ సామాజిక ప్రభావాలు, ఉద్యోగ వ్యవస్థ, అది కల్పించే ఆర్థిక ఒత్తిళ్లు. ఇవి కాకుండా ఇప్పుడు స్త్రీవాద కథారచయిత్రులు ముఖ్యంగా చర్చిస్తున్న ప్రపంచీకరణ గురించిన ప్రాథమిక రూపాల్ని కూడా ఛాయాదేవిగారి కథల్లో చూడవచ్చు. ఛాయాదేవిగారి కథాయాత్రని అర్థవంతం చేసిన మరో ముఖ్యమైన అంశం 1965 రాసిన ప్రయాణం కథ. ఈ కథ నుండి ఇటీవలి కథలదాకా కథాకథనంలో, కథన దృక్పథంలో సాధించిన పరిణామం. ఫెమినిజం అన్న మాట తెలుగు సాహిత్య రంగంలో వినిపించడానికి ముందు నుంచే ఆమె తన కథల్లో

ఫెమినిజంని సున్నితంగా చూపించగలిగారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకున్నట్లు, ఫెమినిజాన్ని తీవ్రంగా సూటిగా చెప్పకుండా షుగర్ కోటెడ్ మాత్రలాగా చెప్పటం వల్ల ఆమె ఎక్కువ మంది పాఠకులకు దగ్గరయ్యారు. చాలామంది సాహిత్య విమర్శకులకు, కథాభిమానులకు ఆమె అభిమాన రచయిత్రి కాగలిగారు. ముఖ్యంగా ఆమె కథల్లో అందర్నీ ఆకట్టుకునేది చక్కటి భాష, తెలుగు నుడికారం, కథను సహజంగా నడిపించే తీరు. విద్యార్థి దశ నుండే కలం పట్టి తన అనుభవాల్ని, అనుభూతుల్ని కథలుగా చెప్పటం మొదలెట్టారు ఛాయాదేవి గారు. 1952లో రాసిన అనుబంధం కథతో ఆమె కథాప్రస్థానం మొదలైంది. కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉంటుందో, అందులోనే స్త్రీలు ఎలా ఆనందాన్ని వెతుక్కుంటారో ఆ కథలో చెప్పారు. ఆ తరువాత వైవాహిక జీవితంలోని మంచి చెడుల్ని విశ్లేషిస్తూ రాసిన కథ 1955లో తెలుగు స్వతంత్రలో అచ్చయింది. దాదాపు 10 ఏళ్లకు 1965లో ఆమె రాసిన ప్రయాణం కథ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. స్థూలంగా 60వ దశకంలో ఆమె రాసిన కథల్లో స్త్రీ దృక్పథం నుండి జీవితాన్ని సునిశితంగా పరిశీలించటం కనిపిస్తుంది. వాటిలో ప్రయాణం కథ ఇవాళ్టికీ నిత్యనూతనంగా ఉంటుంది. తల్లిదండ్రుల్ని ఎదిరించైనా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలన్న రమ వాల్తేరు వెళుతూ మధ్యలో రాజమండ్రిలో దిగి స్నేహితురాలింటికి వెళుతుంది. అక్కడ స్నేహితురాలి భర్త ఆమెపై అత్యాచారం చేస్తే ప్రేమించిన వ్యక్తి ఆమెతో పెళ్లికి వెనకడుగు వేస్తాడు. రామకృష్ణ మిషన్లో చేరిపోవాలి అనుకుంటున్న రమను శరీరం మలినపడటం అనే భావన ఎంత తప్పో వివరించి తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్న శేఖరం. 1960లో ఈ కథకు ఇచ్చిన పరిష్కారం అప్పట్లో స్త్రీకి కుటుంబం పట్ల, జీవితం పట్ల ఉన్న అవగాహనను చూపిస్తుంది. ఆ కథ ముగింపు స్త్రీ చైతన్యవంతం కావాలనడానికి ఓ సంకేతం. అయితే ఈ కథలో గొప్పతనం పరిష్కారం రమవైపు నుండి చూపించకపోవడం. పురుషపాత్ర నుండి అభ్యుదయ భావాన్ని, సంస్కారాన్ని చూపించటం వల్ల ఆనాటి పాఠకుల నుండి ఆ పరిష్కారం పట్ల ఎలాంటి నిరసన కాని, వ్యతిరేకత కాని ఎదురుకాలేదు. ఈ కథను ఛాయాదేవి గారు 90లో రాసి ఉంటే తప్పనిసరిగా అది రమ తీసుకున్న నిర్ణయంగా చూపించి ఉండేవారు. జీవితంలోని సంఘటనను తార్కికంగానే కాకుండా తాత్విక దృక్కోణం నుండి కూడా చూపటం ఆమెకున్న ప్రత్యేకమైన నేర్పు. మధ్యతరగతి కుటుంబ జీవితంలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు కుటుంబపరంగా, ఆర్థికపరంగా, సాహిత్యపరంగా ఎలా ఉంటాయో ఆలోచనాత్మకంగానే కాకుండా వ్యంగ్యంగా ఆవిష్కరిస్తాయి ఆమె కథలు. ఉపగ్రహం 1 కథలో పెళ్లి తరువాత భర్తే సర్వస్వం అనుకుని తనకంటూ సొంత ప్రపంచం లేకుండా మానసికంగా అతనిపై ఆధారపడి అతని చుట్టూ ఉపగ్రహంలా తిరగాల్సి రావడం ఎంత బాధాకరమో చూపిస్తారు. తన ఆఫీసు, తన స్నేహితులే తప్ప భార్య అనే మనిషి జవజీవాలతో, తనతో కలిసి ఇంట్లో కాపురం చేస్తోందన్న కనీస స్పృహ లేని భర్తతో కాపురం ఎంత నరకమో ఆమె ఈ కథ ద్వారా చెబుతారు. ఉద్యోగం చేయడం ఈ సమస్యకు పరిష్కారమేమో అనుకుంటుంది ఈ కథలో నాయిక. అయితే భార్య బయటకెళ్లి ఉద్యోగం చేసినా కుటుంబ జీవితంలో భార్య హోదాలో ఎలాంటి మార్పు రాదని చెప్తారు శ్రీమతి ఉద్యోగిని కథలు. స్త్రీల జీవితంలో సుఖనిద్ర ఎంత కరువో చివరకు నిద్రమాత్రలు మింగితే తప్ప ఆదమరచి కంటినిండా నిద్రపోవడం ఎలా సాధ్యం కాదో సుఖాంతం కథ చెబుతుంది. స్త్రీల జీవితాలు కుండీల్లో ఎదగకుండా కత్తిరించేసిన బోన్సాయ మొక్కల్లాంటివని, ఆడపిల్లలు మగపిల్లల పెంపకంలో తేడా వల్ల మగపిల్లలు స్వేచ్ఛగా తురాయి చెట్లలాగా ఎత్తుగా ఎదిగితే ఆడపిల్లలు బోన్సాయ మొక్కల్లా కుదించుకుపోయి ఉంటారని చెప్పే ఈ కథ ప్రపంచవ్యాప్తంగా మంచి కథగా గుర్తింపు తెచ్చుకుంది. స్త్రీలు కుటుంబం నుండి బయటకు కాలుమోపి ఉద్యోగం చేస్తున్నప్పుడు మగబాసుల నుండి, తోటి కొలీగ్స్ నుండి ఎదురయ్యే సమస్యలను చర్చకు పెడతారు కర్తా కర్మ క్రియా కథలు. సాహిత్యలోకంలో స్త్రీ పురుషుల మధ్య అసమత్వం ఎలా ఉంటుందో చెప్పే కథ సతి. భార్యాభర్తలిద్దరూ రచయితలైనప్పుడు దురదృష్టవశాత్తు భర్త చనిపోతే భార్యను కూడా సాహితీ సతి చేసే విధానాన్ని వేలెత్తి చూపుతూ పాఠకుల్ని ఆలోచింపచేస్తారు ఈ కథలు. ఛాయాదేవిగారి కథల్లో స్త్రీపాత్రలు కుటుంబంలోనూ, సమాజంలోనూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తాయి, వాటి గురించి ఆలోచింపచేస్తాయి. చివరకు

0: వాటితో రాజీ పడిపోతాయి తప్ప వాటికి ఎదురు తిరిగి నిలబడటం 80వ దశకం వరకు ఆమె రాసిన కథల్లో పెద్దగా కనిపించదు. స్త్రీలు తమ సమస్యల్ని తాము గుర్తించగలగడం, వాటి గురించి ఆలోచించటమే ఆనాటి స్త్రీ చైతన్యం కింద లెక్క. ఆ తరువాత రాసిన కథల్లో మాత్రం పరిస్థితులకు తలొగ్గకుండా ధైర్యంగా తాము నమ్మిన మార్గంలో ప్రయాణిస్తాయి ఆమె స్త్రీ పాత్రలు. తన మార్గం పరిధి దాటిన వేళ లాంటి కథలు అందుకు మంచి ఉదాహరణ. భర్త చనిపోతే కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో వెళ్లనక్కరలేదని, తన బతుకు తనిష్టం వచ్చినట్టు తాను బతకవచ్చని చెప్తారు తన మార్గం కథలో. ఛాయాదేవి గారు రాసిన చాలా మంచి కథల్లో ఇదొకటి. జీవితం పట్ల ఆమెకున్న సునిశితమైన అవగాహన, లోతైన పరిశీలన ఆమె కథల్లో మనకు స్పష్టంగా కనిపించే అంశం. ఒకప్పుడు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలకు అరుదుగా లభించేది తండ్రి స్పర్శ. పిల్లలపై ప్రేమ ఉన్నా గంభీరంగా కఠినంగా కనిపిస్తూ ఆమడ దూరంలో ఉంచే నాన్న ముసలి వయసులో ఆప్యాయంగా కూతురు చేయి పట్టుకున్నప్పుడు ఆ తండ్రి స్పర్శ ఎంత అపురూపంగా కనిపిస్తుందో ఆర్ద్రంగా మనసుకు హత్తుకునేలాగా చెప్పిన కథ స్పర్శ. ఈ కథే కాదు, తన తండ్రి తనకు రాసిన ఉత్తరాల ఆధారంగా ఛాయాదేవి గారు రాసిన మృత్యుంజయ కూడా ఉత్తమ రచనగా విలక్షణ ప్రయోగంగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే ఎక్కడా కూడా ఆమె కథల్లో స్త్రీ పాత్రలు హఠాత్తుగా స్త్రీవాద చైతన్యం తెచ్చుకుని తిరుగుబాటు చేసినట్టు కథనంలో కాని శిల్పరీత్యా కాని చూపించకపోవడం ఛాయాదేవి గారి ప్రత్యేకత. దృక్పథపరంగా ఆమెలో వచ్చిన మార్పుకు తార్కాణం 90ల నుండి ఆమె రాసిన కథలు. మొదటినుంచి జీవితాన్ని స్త్రీల దృక్కోణం నుండి ఆలోచించటం, విశ్లేషించడం, చైతన్యవంతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం వల్ల స్త్రీవాదం ఆమె ఆలోచనలకు మరింత పదును తెచ్చింది. దాంతో కథాయాత్రలో తన మార్గం ఏమిటో ఆమెకు స్పష్టం చేసుకోగలిగారు. అందుకే ఆమె ఆ తరం రచయిత్రులకు, నవతరం రచయిత్రులకు కూడా సన్నిహితం కాగలిగారు. ఆమె కథల్ని విశ్లేషించడానికి పెద్ద పెద్ద సాహిత్య గ్రంథాలు తిరగెయ్యక్కరలేదు. మధ్యతరగతి స్త్రీల జీవితం గురించి తెలిసి ఉంటే చాలు. ఆమె ఎక్కువగా తన కథల్లో పట్టణ మధ్యతరగతి స్త్రీల జీవితాన్ని తన జీవితానుభవంతో విశ్లేషించారు. స్వాతంత్ర్యానంతరం స్త్రీలు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రవేశించడంతో క్రమంగా వారి జీవన ఆలోచనల్లో, వారి జీవితాల్లో అంతర్గతంగా వచ్చిన మార్పుని పట్టుకుంటాయి ఆమె కథలు. అవి ఊహించి రాసినవి కావు, తన చుట్టుప్రక్కల ఉన్న సమాజం నుంచి తీసుకున్నవి. అందుకే ఆమె పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి. పాత్రలన్నీ మనింట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాయి. కథల్లో ఆమె చూపించిన ఈ సహజత్వమే ఆమెను ఉత్తమ రచయిత్రిని చేశాయి. కేవలం స్త్రీల సమస్యలపైనే కాకుండా జీవితంలోని ఇతర సమస్యలపై కూడా ఆమె కర్ఫ్యూ, ఆఖరి 5 నక్షత్రాలు లాంటి మంచి కథలు రాసి అందరి మెప్పు పొందారు. అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం తెచ్చారు. 2019 జూన్ 28న 85 సంవత్సరాల వయసులో వారు స్వర్గస్థులైన వారు రాసిన కథల ద్వారా వారు చిరాయులుగానే ఉన్నారు.
1: మీరింతవరకు తెలుగు కథారచయిత్రి అబ్బూరి ఛాయాదేవి జయంతి సందర్భంగా సాహితీ రంగంలో కలికితురాయి అబ్బూరి ఛాయాదేవి అనే అంశం గురించి శ్రీమతి ఎన్.బి. కామేశ్వరి గారి ప్రసంగం విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి

0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: వచ్చిందయ్యో అని పాట పాడుకుంటారట. సాడ్ గా ఉన్నప్పుడు మీరు పాడిన పాటే అదే మనసు గతి ఇంతే అనే పాట పాడుకుంటారంట. మనసున్న మనిషికి సుఖము లేదంటే నిజమే కదా, అలానే అనిపిస్తూ ఉంటుంది మనకి సాడ్ టైమ్స్ లో. వేదాంతం జానకి గారు నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, రాజశేఖర్ గారు ఆధోని నుంచి మెసేజ్ చేశారు, మౌనంగానే ఎదగమని అనే సాంగ్ వింటారట పాజిటివ్ గా, నెగిటివ్

రోజు అంటూ పంపించారు. అండ్ నెగిటివ్గా ఉన్నప్పుడు మై మల్లియలారా అనే పాట వింటారంట. ఓకే అండి వెంకటనారాయణ గారు. అండ్ విజయలక్ష్మి గారు కూడా ఆనందం ఆనందమాయే అనే సాంగ్ వింటారట. అండ్ ఉందిలే మంచి కాలం అనే సాంగ్ వింటారట బ్యాక్ టైంలో ఉన్నప్పుడు. వెరీ నైస్. మొత్తానికి మన హర్విల్లునే ఎండింగ్ ఇచ్చేద్దాం. సో చక్కగా హ్యాపీగా దసరాని ఎంజాయ్ చేయండి. అండ్ త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్ బాయ్. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ తో కనపడతిరాని. కాకినాడ కేంద్రంగా గోదావరి జిల్లాలో పెట్టుబడుల జోరు పెంచేలా నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో 4,256 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 14,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని వెల్లడించారు. దసరా పండుగ సందర్భంగా 5,261 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ జేఎండీ ఎం శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సొంతూళ్లకు వచ్చే వారి కోసం, 20 నుంచి 25వ తేదీ వరకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు ఏపీ పాలసీ 2026 ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీఎస్సీ 254 పోస్టులకు పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా గత రాత్రి 254 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోసమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర ఈరోజు ప్రారంభమవుతుంది. 70 రోజుల విరామం తర్వాత యాత్రను పునరుద్దరిస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ నిన్న అనుమతులు జారీ చేశారు. అనంతపురం నగరంలోని రైతు బజార్ ద్వారా తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన ఈ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నదేశ వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి టీటీడీ హంసవాహన సేవను నిర్వహించనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసౌరి కోరారు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాంకర్ సీఎండీ అజిత్ కుమార్ పాండాతో జమ్మూ కాశ్మీర్లో ఆయన నిన్న సమావేశమై మచిలీపట్నం పోర్టు ప్రాంతంలో లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు షెడ్యూల్ విడుదల చేయనుంది. 100 పుర నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ ఇవ్వనుంది. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా అమరాపాలి నియమితులయ్యారు. ఆమెతో పాటు పలువురు ఐఏఎస్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడంతో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: రాజూగినట్టు చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
1: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి సమయం చూసుకుంటే 11:17 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కవర్లు ప్రోగ్రామ్ లోకి. ఎస్, ఈ రోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో సినిమాల గురించి మనకున్నటువంటి ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా. అంటే మనం ఒక సినిమా చూస్తాం, ఆ సినిమాలో ఏదన్నా ఒక విషయాన్ని చూపించారనుకోండి, అది నిజమేనేమో అని నమ్ముతాం. లేదంటే అది ఒకవేళ మన లైఫ్ కి ఎక్కడైనా రిలేట్ అయితే దాన్ని మన లైఫ్ కి రిలేట్ చేసుకుంటాం, లేకపోతే పక్క వాళ్ళ లైఫ్ కి రిలేట్ చేసి చూస్తాం. ఇలా విభిన్న కోణాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. కానీ కొన్ని కొన్నిసార్లు కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ ఒకలాగా ఉంటుందన్నమాట. అయితే ఆ కథ ముందుకు అలా వెళుతున్న కొద్దీ మన అభిప్రాయాలే మారిపోతుంటాయి. అంటే అందులో మొదటగా మనకు తెలిసినటువంటి వ్యక్తుల వెనకాల తెలియని రహస్యాలు ఉండొచ్చు, సాధారణంగా కనిపించేటువంటి సంఘటనల వెనక ఎన్నో దాగుండొచ్చు. ఇలాంటి ప్రశ్నలతో ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టినటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి ఈ రోజైతే మనం మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

ఎస్, ఇలాంటి సినిమాలు అంటే మనకి ఇంట్రెస్టింగ్గా చాలా, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక అలా మనం చూస్తుంటాం కదా సినిమాని. సో అలాంటి సినిమాలు గురించి మనం అయితే తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఒక సినిమా గురించి అయితే మనం తెలుసుకుందాం. మనకి మామూలుగా దేవుడు అంటే మనకి భక్తి కదండి, చాలా పవిత్రంగా చూస్తాం. అండ్ ఇప్పుడు నవరాత్రులు కూడా నడుస్తున్నారు కాబట్టి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ, సో ఇంకా ప్రతి దేవుణ్ణి కూడా మనం భక్తితో కొలుస్తూ ఉంటాం అండ్ వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం కదా. అయితే ఒక దేవుడి విగ్రహం అంటే భక్తులకు ఎంత పవిత్రమైందైనా కూడా అలాంటి విగ్రహం చుట్టూ కొన్ని నేరాలు, కుట్రలు, రహస్యాలు అల్లుకుంటే మరి ఆ కథ ఎలా ఉంటుంది? అలా భక్తి, క్రైమ్, సస్పెన్స్లను కలిపి ప్రేక్షకులకు భిన్నమైనటువంటి అనుభూతిని అందించేటువంటి ప్రయత్నం చేశారు 1994లో రిలీజ్ అయినటువంటి గోవిందా గోవిందా చిత్రం ద్వారా. సో మరి ఈ సినిమాలోంచి ఒక చక్కటి పాట ఇది విన్న తర్వాత మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కవర్లు ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మనకి తెలియనటువంటి కథ కథ మారిపోతుంటుంది, అండ్ మనం సినిమాని చూసేటువంటి విధానం కూడా మారిపోతుంటుంది కొన్ని కొన్ని సినిమాల్ని అలా మనం చూస్తున్నప్పుడు. అండ్ అలాగే ఆ సినిమాలు మనలో ఒక రకమైనటువంటి ఉత్కంఠను పెంచేస్తుంటాయి. అండ్ ఇలా ఒక మనిషి ఉత్కంఠ భరితంగా చూడడానికి భయమే అవసరం లేదు. అంటే మనం ఏదైనా సినిమాని చాలా ఇంట్రెస్టింగ్గా చూడాలనుకోండి, సో దానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు అని నిరూపించినటువంటి కథ మరొకటి ఉంది. ఆ సినిమానే 1991లో రిలీజ్ అయినటువంటి క్షణ క్షణం. ఒక సాధారణ అమ్మాయి జీవితంలోకి అనుకోకుండా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? మరి ఆ సమస్యల్లోంచి బయటపడటానికి ఆ అమ్మాయి చేసేటువంటి ప్రయత్నాల్లో తనకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనేటువంటి స్టోరీ లైన్ చాలా ఆసక్తికరంగా చూపించారు ఈ సినిమా ద్వారా. మరి ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం, అండ్ అలాగే మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అర విరిసిన తలపులు కురిసెను కల కలిసిన మనసులలో పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: ఎదకొత్త రగ విసిరెను మధుపుల వల అదిరిన పెదవులలో జత కుదరగ ముసిరెను అలకల అలచిలకల.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: PCPNDT कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.

0: ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, భయం అవసరం లేనటువంటి అలాగే ఉత్కంఠను పెంచేటువంటి సినిమాల గురించి. అండ్ ఇంకొక సినిమా 1993లో రిలీజ్ అయినటువంటి మనీ. సో ఈ సినిమాలో కూడా డబ్బు కోసం ఆలోచించకుండా ఆలోచించడం అనేది తప్పు కాదు, కానీ అత్యాశతో ఆలోచించకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు ఉన్నాయి చూశారు, అవి కొన్నిసార్లు మనల్ని చిక్కుల్లో పడేస్తాయనేది ఈ సినిమా ద్వారా మనకైతే చూపించారు. అదే 1993లో రిలీజ్ అయినటువంటి మనీ సినిమా అనమాట. అండ్ ఈ సినిమా ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే, డబ్బు కావాలనుకోవడం తప్పు కాదు కానీ అత్యాశ ఉండకూడదు. అలాగే మరి డబ్బు కోసం ఇద్దరు యువకులు చేసేటువంటి ప్రయత్నం ఈ సినిమాలు మనల్ని కొన్నిసార్లు నవ్విస్తాయి, అలాగే ఆలోచింపజేస్తాయి కూడా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ మనీ.
1: చక్రవర్తికి విధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ.

0: भारती FM 101.3
1: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది. తను ఎలా తింటుంది చెప్పు.
2: మరేం చేద్దాం,
1: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
2: అదే ఎలా?
1: ఏముందోయ్, ఇడ్లీ దోశ ఎలాంటి టిఫిన్స్ లో క్యారెట్ బీట్రూట్ పుదీనా కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
2: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
1: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
3: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్, నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
4: స్టే హెల్దీ, బీ హ్యాపీ.

ఏంటి ఆనందిస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి. మరి అలాగే 1993లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలో అధికారం కోసం మనిషి తన విలువల్ని మర్చిపోతే చివరికి దాని ప్రభావం ఎవరిపై పడుతుంది అనేది కథాంశంగా గాయం ఈ చిత్రాన్ని నిర్మించారు. అండ్ అలాగే ఈ కథాంశం సాగుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకునేటువంటి వ్యక్తి చుట్టూ అల్లుకున్నటువంటి రాజకీయాలు, అధికార పోరాటాలు, నేర ప్రపంచం ఇవన్నీ అతన్ని ఎలా మార్చేశాయి? ఇలాంటి పోరాటాల్లో సాధారణ మనుషులు, కుటుంబాలు ఎలా ప్రభావితం అవుతాయో కూడా ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి మనం అయితే తెలుసుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

నైజాము పోరి నద్దికు చేరి నవ్వింది ఓసారి నాజంట కోరి నకరాల మారి వచ్చింది భయ ప్యారీ.

ఎస్, మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో, అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి అనమాట. మన శరీరంలో ఒక అవయవానికి సంబంధించినటువంటి వైద్య చికిత్స అనేది మానవ జీవితంలో ఇప్పుడైతే చాలా సర్వసాధారణం, అలాగే ఇవన్నీ కూడా మనకి ఒక కొత్త ఆశను కలిగిస్తుంటాయి కదండి. అయితే ఆ చికిత్స వెనుక ఏదైనా రహస్యం ఉంటే ఆ రహస్యం ఒకరి జీవితాన్నే మార్చేసేటువంటి విషయమైతే, ఇలా వైద్య ప్రక్రియలో జరిగేటువంటి ఇలాంటి రహస్యాలు ఉన్నటువంటి కథగా ఉత్కంఠకు కారణమైతే ఎలా ఉంటుందో మనకైతే చూపించారు 1990లో రిలీజ్ అయినటువంటి కోకిల చిత్రం ద్వారా. అండ్ మనకు తెలియని విషయం ఏదైనా మనకి ఎదురైతే వెంటనే భయపడాలా లేక నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలా అనేది ఆలోచించాల్సిన విషయం అంటూ

మనకైతే ఈ సినిమాలు చూపించారు. సో నిజమే కదా, అనుకోకుండా ఒక వ్యక్తి కన్ను కంటి చూపు పోతుంది అండ్ వేరే వాళ్ళ కన్నులని తనకి పెడతారనమాట. బట్ అతనికి చూసినప్పుడు ఎవరైతే ప్రీవియస్ ఓనర్ ఉన్నారో ఆ కళ్ళకి, సో అతన్ని చంపిన వ్యక్తులు అతనికి కనిపిస్తూ ఉంటారనమాట. సో ఇలాంటిది సైంటిఫిక్గా పాసిబుల్ అవుతుందా అంటే తెలీదు, బట్ సినిమా పరంగా మాత్రం పాసిబుల్ అయిందనమాట. అలాగే ఒక వ్యక్తి బయట కనిపించేటువంటి జీవితం వేరు, అతను దాచిపెట్టేటువంటి జీవితం వేరు, అతని ప్రపంచం వేరే ఉంటుంది. వాళ్ళ గతం, వృత్తి, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఢీకొంటే ఎలా ఉంటుందో చెప్పేటువంటి సినిమా 1992లో రిలీజ్ అయినటువంటి అంతం. అలాగే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు జరగాల్సిన అవసరం లేదండి. కొన్నిసార్లు ఒకే ఒక్క రోజులో ఒక్క రోజులో జరిగేటువంటి సంఘటనలే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని చూపించినటువంటి సినిమా 1997లో రిలీజ్ అయినటువంటి అనగనగా ఒక రోజు. పారిపోవాలని నిర్ణయించుకున్నటువంటి ఇద్దరు ప్రేమికులు ఒక్క రోజులో ఎన్ని సమస్యలను ఎదుర్కోగలరు? వాళ్ళు ఊహించని ప్రయాణం, అంటే వాళ్ళు ఊహించినటువంటి ప్రయాణం ఒక విధంగా ఉంటే మరి ఊహించని ప్రయాణం ఎలాంటి దిశలో సాగింది అనేటువంటిది చాలా ఉత్కంఠ భరితంగా మనకైతే చూపించారు. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి. మరి మీరు నేను చెప్పినటువంటి సినిమా లిస్ట్లో కనుక ఏవైనా సినిమాలు చూడకపోతే అండ్ మీరు కూడా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాలు అయితే చూడాల్సిందే. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి మనం మరిన్ని సార్లు ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. సో మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ప్రతి మీ అందుకోసం మరొక సూపర్ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అనగనగా ఒక రోజు.

ఒప్పుకోండి అంత, సైడు ఇవ్వకుంటే అంతే సంగతులంట. చుట్టుపక్కలేమి చూడదంట, దారి కడ్డు ఉంటే యాక్సిడెంటేనంట. పపజు పపజు పపజు పపజు పపజు పపజు పపజు.

365 మంది దివ్యాంగులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో శ్రీ కొత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా హాజరై ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జాతీయ సరస్ మేళా విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో ఈ మేళా జరగనుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి కొత్తగా నిర్మించిన 2.5 కిలోమీటర్ల బైపాస్ రహదారిని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ఈ రోజు ప్రారంభిస్తారు. దీంతో పాటు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దేశంలోని చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోందని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పీఎం వీధి విక్రేతల ఆత్మ నిర్భర్ స్వనిధి 2.0 కార్యక్రమం కింద వీధి వ్యాపారులకు 20 కోట్ల 40 లక్షల రూపాయల విలువైన చెక్కులు, క్రెడిట్ కార్డులను మంత్రి అందజేశారు. దసరా పండుగ సందర్భంగా 5261 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ జేఎండీ ఎం శివప్రసాద్ తెలిపారు. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు సొంతూళ్లకు వచ్చేవారి కోసం, 20 నుంచి 25వ తేదీ వరకు తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏపీఎస్సీ 254 పోస్టులకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా గత రాత్రి 254 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోసమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర ఈ రోజు ప్రారంభమవుతుంది. 70 రోజుల విరామం తర్వాత యాత్రను పునరుద్ధరిస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ నిన్న అనుమతులు జారీ చేశారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనమైతున్నాం. మీకు తెలుసా ప్రోగ్రాంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కేవలం దానం కాదు, అది మానవత్వానికి ప్రతీక. మన హిందూ సాంప్రదాయంలో ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా, సమస్త జీవులకు పోషణనిచ్చేటువంటి దైవ శక్తిగా అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాం. శివుడికి భిక్షను అందించినటువంటి తల్లి అన్నపూర్ణాదేవి అని పురాణాలు చెబుతున్నాయి. ఆమె చేతిలో అన్నపాత్ర, మరో చేతిలో గరిట ఉండే రూపం మనకు ఆహార ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మరి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు మరి ఎక్కడెక్కడ కొలువై ఉన్నారు, మరి ఆ వివరాలన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈరోజు మన

ఎస్, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ వారి మనమైతున్నాం, మీకు తెలుసాలో. అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు కదా, అండ్ అలాగే మనం ఈ అన్నపూర్ణాదేవిని ప్రతిరోజు మన ఇంట్లోనే చూడొచ్చు, మన అమ్మే కదండి. సో అన్నం తిన్నావా టైంకి, ఎందుకని అన్నం బాక్స్ కంప్లీట్ చేసి తీసుకురాలేదు అంటూ ఇంకోసారి, ఇలా నీకు కావాల్సింది ఏంటి చెప్పు చేసి పెడతాను అంటూ ఎప్పుడు కూడా మన ఆకలిని చూసేది అమ్మే కదండి. మరి అలా మన అమ్మలోకి ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని కూడా మనం సరిగ్గా గమనించాలి. అండ్ ఇంకా ఇంతే కాకుండా, మరి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారిని ఎక్కడ చూడొచ్చు అంటే, నేపాల్లో ఉన్నటువంటి ఖాట్మండు అసాన్లో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. అలాగే ఈ ఆలయం 3 అంతస్తుల సాంప్రదాయ పగోడా నిర్మాణ శైలిలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని ధాన్య సంపదను, ఆహార సమృద్ధిని ప్రసాదించే దేవతగా ఆరాధిస్తారు. అసన్ ప్రాంతం సందడిగా ఉండేటువంటి ఒక చారిత్రకమైనటువంటి మార్కెట్ అన్నమాట. అక్కడ మసాలా దినుసులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, వ్యాపారం, ఇలా ఎప్పుడు అంటే ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారం అయితే జరుగుతూనే ఉంటుంది. ఇలా ఇంతమంది జనసంచారం మధ్యలో అన్నపూర్ణాదేవి ఆలయం భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక గుర్తింపును కలిగి ఉంది. అలాగే మరి ఇంకా ఎక్కడున్నాయి అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మరి ఇలాంటి మరిన్ని ఆలయాల గురించి మరొక చక్కటి పాట అయితే వినొచ్చండి ప్రతి మీ అందరి కోసం. మరి అమ్మ అనగానే మరి మనకి అలా గోరుముద్దలు తినిపించేటువంటి అమ్మ గుర్తొచ్చేస్తుంది కదా. మరి అలా అమ్మ గుర్తు రాగానే యమలీల ఈ చిత్రం నుంచి పాట అయితే నాకైతే గుర్తొచ్చేసింది. అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్దది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. అధికారాన్ని సాధికారితగా మార్చడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ధి, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు

0: డిజిటల్ శక్తి కీలక చతురశక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
1: Is not just the ability to move ahead. It is also the ability to empower others to move ahead. Bharat ka manna hai, competition jaruri hai, lekin compassion bhi hona chahiye.
0: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నం అని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
1: पावर के पर्पज पर जो फोकस है, यही सोच गवर्नेंस में भी जरूरी है. सरकार के पास अथॉरिटी है, लेकिन इसका उद्देश्य ये नहीं होना चाहिए कि देश का नागरिक सिस्टम पर ही निर्भर हो जाए, बल्कि इसका मकसद ये होना चाहिए कि देश के नागरिक सक्षम हो, सशक्त हो. और भारत इसी रास्ते पर चल रहा है. इसी रास्ते पर चलते हुए भारत ने बीते एक दशक में 25 करोड़ लोगों को गरीबी से बाहर निकाला है.
0: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45%కి పైగా స్టార్టప్లో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్య దేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుదిఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27కి కోర్టు వాయిదా వేసింది.

ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడీపీ వృద్ధి అంచనా జూలైలోని 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ధి సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్ధికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రయల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో భుది గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ రేపు ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో

0: నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
0: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
0: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
0: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
2: पीसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
3: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी.
4: विंटनारो विविध भारती FM 101.3.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి అన్నపూర్ణ దేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఇంకా ఎక్కడెక్కడ దర్శించుకోవచ్చు అని, అలాగే మన దేశంలో కూడా అన్నపూర్ణాదేవి అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వారణాసిలో ఉన్నటువంటి కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు ఆహారాన్ని పోషణను అందించేటువంటి తల్లిగా పూజలు అందుకుంటారు. అలాగే దీపావళి తర్వాత వచ్చేటువంటి అన్నకూట్ పండుగ సమయంలో అమ్మవారికి ప్రత్యేక దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే కాశీ క్షేత్ర అధిదేవత అయినటువంటి అన్నపూర్ణాదేవి గొప్పతనం అనంతమైంది. శివుడు సృష్టి అంతా మాయ అని అన్నప్పుడు ప్రకృతి లేకపోతే జీవనం లేదని నిరూపించిన అమ్మవారు అంతర్ధానమైంది. లోకమంతా కరువుతో అల్లాడుతున్నప్పుడు అమ్మవారి ప్రాముఖ్యతను తెలుసుకున్నటువంటి ఈశ్వరుడు స్వయంగా వచ్చి అమ్మ ముందు జోలెపట్టాడు. అంటే భౌతికమైనటువంటి ఆహారం, ఆధ్యాత్మిక జ్ఞానం రెండు అమ్మ అనుగ్రహం వల్లే లభిస్తాయని దీని అర్థం. అందుకే ఇంట్లో వండే ప్రతి తల్లిని, పెట్టే ప్రతి ముద్దను అన్నపూర్ణ స్వరూపంగా భావిస్తాం. మరి ఇలాంటి మరిన్ని విషయాలు విశేషాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ టీన్ మార్.

ఎస్, మరి మన దేశంలో ఉన్నటువంటి అన్నపూర్ణ దేవి ఆలయాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం. అలాగే కర్ణాటకలోని చిక్కమంగళూరులో హోర్నాడులో అన్నపూర్ణేశ్వరి ఆలయం అయితే ఉంది. ఇక్కడ అమ్మవారు నిలుచున్న భంగిమలో పీఠం మొత్తం బంగారంతో చెక్కబడి అద్భుతంగా దర్శనమిస్తారు. ఈ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులెవరూ ఆకలితో వెళ్లకూడదనేటువంటి నియమం ఉంది. అందువల్ల ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భక్తులకు రుచికరమైనటువంటి భోజనాన్ని ఉచితంగా అందిస్తారు. అలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్రీ అన్నపూర్ణ మందిర్ ఉంది. అండ్ ఇది భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పురాతన దేవాలయాల్లో కూడా ఒకటి.

దేవాలయంలో వాస్తు శిల్పం దక్షిణ భారతదేశంలోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 4 భారీ రాతి ఏనుగులు విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ ఆలయ సముదాయంలో అన్నపూర్ణాదేవి ప్రధాన దేవత కాగా శివుడు, హనుమంతుడు, కాళికాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా నిరంతరం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బారక్పూర్ అన్నపూర్ణ ఆలయం, ఇది కోల్కతా సమీపంలో ఉన్నటువంటి ఆలయం. ప్రసిద్ధ దక్షిణేశ్వర్ కాళీ ఆలయాన్ని నిర్మించినటువంటి రాణి రసమణి కుమార్తె జగదంబాదేవి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం పూర్తిగా దక్షిణేశ్వర్ ఆలయ నమూనాల్లో అంటే నవరత్న శైలిలో నిర్మించబడి ఉంది. ఇక్కడ అష్టధాతువులతో చేసినటువంటి అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటుంది. అండ్ అలాగే బెంగాలీ సాంప్రదాయంలో ఈ అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవికి ఆలయాలు అనేటువంటి తక్కువగా ఉన్నప్పటికీ ప్రముఖ దేవీ క్షేత్రాల్లో అమ్మవారిని అన్నపూర్ణగా పూజిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని చూసుకోండి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకారంలో చేతిలో అక్షయ పాత్ర గరిటెతో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే భీమవరం సోమారామం పంచానామ క్షేత్రంలో ఒకటైనటువంటి భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో శివలింగానికి సరిగ్గా పై అంతస్తులో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి ఆలయంలో కూడా అమ్మవారు విశేషంగా మనకి దర్శనమిస్తారు. అలాగే వరంగల్ భద్రకాళి ఆలయంలో ఇక్కడ కూడా దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు చేస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తమ ఇళ్లలోని వంటగదిని అన్నపూర్ణ నివాసంగా భావించి పూజించడం అనేది ఒక విశ్వవ్యాప్త ప్రభావానికి నిదర్శనంగా మనం అయితే చెప్పుకోవచ్చు. మరి మరిన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
6: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
6: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
6: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
6: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
6: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
7: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. భారత రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తారు. రేపు సాయంకాలం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి లాంఛనంగా ప్రారంభిస్తారు.

మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జాతీయ సరస్ మేళా విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు పున్నమి ఘాట్ సమీపంలో ఈ మేళా జరగనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, గోదావరి, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానంపై చర్చిస్తారు. అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి కొత్తగా నిర్మించిన 2.5 కిలోమీటర్ల బైపాస్ రహదారిని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలం అని ఒక ప్రకటన

జాతీయ రహదారి నుంచి కొత్తగా నిర్మించిన 2.5 కిలోమీటర్ల బైపాస్ రహదారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ఈరోజు ప్రారంభించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని చిరు వ్యాపారులకు ప్రధానమంత్రి స్వనిధి పథకం ఆర్థికంగా అండగా నిలుస్తోందని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో పిఎం వీధి విక్రేతల ఆత్మ నిర్బర్ స్వనిధి 2.0 కార్యక్రమం కింద వీధి వ్యాపారులకు 20.40 కోట్ల విలువైన చెక్కులు, క్రెడిట్ కార్డులను మంత్రి అందజేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి మలయప్ప స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పోలవరం జిల్లా దేవీపట్టణం మండలం గండిపోసమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర ఈరోజు ప్రారంభమైంది. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ఎస్ ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఇప్పుడు అంటే ఈ రోజు అయితే మనం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గురించి ఇందాక మాట్లాడుకున్నాం. అలాగే ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా మనం ఆరాధిస్తున్నాం. అయితే అన్నపూర్ణాదేవిని ఆరాధించడం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమేనా? కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అన్నపూర్ణాదేవి అంటే అన్నం, ఆకలి తీర్చడం, పోషణకు ప్రతీకగా ఆ తల్లిని భావిస్తాం. ఒక్కసారి ఊహించండి, ప్రపంచంలో డబ్బుంది, బంగారం ఉంది, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, అత్యాధునిక సాంకేతికత ఉంది, కానీ తినడానికి ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. అప్పుడు మన సంపదకు విలువ ఉంటుందా? కాదు కదండి. అందుకే ఈరోజు అన్నపూర్ణ అంటే కేవలం అన్నం మాత్రమే కాదు, ఇంకా ఏంటో మనమైతే తెలుసుకుందాం మన ధీర ప్రోగ్రాంలో.

తినే ప్రతి ముద్ద వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. రైతు పంట పండిస్తాడు, ఆ ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొస్తే ఆహారాన్ని నిల్వ చేసి రవాణా ద్వారా దుకాణాల్లో విక్రయిస్తారు. అంటే మనం తినే అన్నం వెనుక ఎంతో మంది శ్రమ దాగి ఉంది కదా. అంటే మీరు ఒక ముద్ద అన్నాన్ని వృధా చేస్తే వీరందరి శ్రమను కూడా వృధా చేసినట్లే. అలాగే ఆధునిక మహిళలు వంట చేసేటువంటి నైపుణ్యాన్ని కేవలం ఇంటికి మాత్రమే పరిమితం చేయకుండా వాళ్ల ఆసక్తికి తగ్గట్లుగా చిన్న వ్యాపారంగా కూడా మార్చుకుంటున్నారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించి ఇతరులకు ఉపయోగపడేలా కూడా ఇలా మార్చుకోవచ్చు అని మనకైతే చూపిస్తున్నారన్నమాట. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు విషయాలైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీర ప్రోగ్రాంలో. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది, మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. వార్తల వివరాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి 67 నూతన బైపాస్ రోడ్డును ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బైపాస్ రహదారి అందుబాటులోకి రావడంతో ఆత్మకూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు. రవాణా సౌకర్యాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని రామనారాయణరెడ్డి పేర్కొంటూ,
1: అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద 2 కోట్లు 160 లక్షలు కలిపి ఈ రోడ్డు సెంట్రల్ డివైడర్ సెంట్రల్ లైన్ బ్యూటింగ్ చేయడంతో పాటు ఈ రోజు 8 కోట్ల 91 లక్షలతో ఈ పని

0: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 10 లక్షల రూపాయల నిధులతో 365 మంది దివ్యాంగులకు 540 సహాయ ఉపకరణాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ, రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామనాయుడుతో కలిసి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ, సాంకేతిక కారణాలతో ప్రభుత్వ పింఛన్లు అందని దివ్యాంగులకు సొంత నిధులు, దాతల సహకారంతో ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో చెన్నైకి కృష్ణా జలాల సరఫరా, గోదావరి కృష్ణా కావేరీ నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. అనంతరం విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ 2.0లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రాజధాని అమరావతిలోని ఉద్దండరాయనపాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది చేయనున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 11 ఎకరాల్లో ఈ భారీ జంట టవర్లను నిర్మించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: అమరావతి క్యాపిటల్ సిటీలో ముఖ్యమంత్రి గారు 1 50 ఎకరాల ల్యాండ్ ని క్వాంటమ్ వ్యాలీకి మార్చేసి దాంట్లో 8 టవర్లు కట్టేటట్టుగా ప్లాన్ చేశారు. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ మిషన్ పెట్టడానికి ఆల్రెడీ 50,000 చదరపు అడుగులతో ఒక బిల్డింగ్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అది ఫిబ్రవరి పూర్తయితే ఆ యొక్క బిల్డింగ్ లో ఆ మిషన్ యాక్చువల్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ విని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అనేక మంది ఐటీ ఉద్యోగస్తులకి అటు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మందికి ఉద్యోగాలు వస్తాయి.
0: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రపతి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్మేళ 2026ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు లఖపతి దీదీలతో కలిసి విందులో పాల్గొంటారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడలో అన్ని శాఖల సమన్వయంతో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అత్యంత నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని వారికి జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమావేశీ ఆజీవిక యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిందని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీన్దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ కింద అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 10,000 అత్యంత నిరుపేద కుటుంబాలను పేదరికం నుంచి బయట తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశ కార్మిక రంగ సంక్షేమం కోసం తీసుకువచ్చిన కార్మిక చట్టాలు 2025 గురించి ఈరోజు తెలుసుకుందాం. 29 పాత కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో దేశంలో 4 కొత్త కార్మిక చట్టాలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, కార్యాలయ భద్రతకు సంబంధించిన 29 కార్మిక చట్టాలను ఈ 4 చట్టాల పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో సంస్థలకు నిబంధనల అమలు సులభతరమై కార్మికులకు రక్షణ మరింత విస్తరించింది. ప్రతి కార్మికుడికి కనీస వేతనాన్ని చట్టబద్ధమైన ఒక్క గుర్తించడంతో పాటు గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకొచ్చారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలో 4 కొత్త కార్మిక చట్టాలు ఒకటే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: చార్ సరల్ లేబర్ కోడ్స్ మే బదలా గయా ఇస్సే హమారే శ్రమిక్ భాయ్ బహన్ న్యూనతమ్ సాలరీ రోజ్గార్ కి సురక్షా సామాజిక్ సురక్షా ఔర్ స్వాస్థ్య సురక్షా జసే విషయం పర్ ఔర్ సశక్త హోంగే నయే లేబర్ కోడ్స్ మే ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబర్స్ కి పరిభాషా కో భీ సుధారా గయా హై హమారే ప్రవాసీ శ్రమిక్ భాయ్ బహనో కో వన్ నేషన్ వన్ రాషన్ కార్డ్ జసి యోజనా సే భీ బహుత్ మదద్ మిలీ హై.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు రైతులకు వ్యవసాయ సేవలు అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, కొత్త భవనం అందుబాటులోకి వస్తే రైతులకు వ్యవసాయ సహకార సేవలు మరింత సులభతరం కానున్నాయని అన్నారు. గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ ప్రకృతి విపత్తుల ప్రభావ నియంత్రణ దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడంతో పాటు విపత్తుల పట్ల ప్రజల్లో అవగాహన, అప్రమత్తత పెంపొందించడమే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి 1989 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 13 తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2025 ప్రకారం జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని రూపొందించారు. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు, వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం విపత్తు నిర్వహణ ప్రణాళికలను అమలు చేస్తోంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ ఉదయం మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 5 తలల శేషవాహనంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కాగా ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మలయప్ప స్వామి హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ్ళలో శ్రీ కొత్తమ్మ తల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు, కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సారీ సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 3వ సారి ఈ జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటుదక్కడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందిస్తున్న బొలార్దు సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రి పి నారాయణ శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
3: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
2: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
3: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
2: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
3: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి అన్నపూర్ణాదేవి అంటే భోజనం మాత్రమేనా? కాదు. అండ్ ఇప్పుడున్నటువంటి ఏఐ, డ్రోన్స్, స్మార్ట్ ఫార్మింగ్, అలాగే వాతావరణాన్ని అంచనా వేయడం, మట్టిలో తేమను గుర్తించేటువంటి సెన్సర్స్, నీటిని గుర్తించడం, అలాగే పంటల్లో వ్యాధుల లక్షణాలను గుర్తించడం, ఇలా సాంకేతికత ఒక్కటే ఆకలిని పూర్తిగా తొలగించలేదు. కానీ మనం భవిష్యత్తులో తినేటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో అది పండించడంలో ఏఐ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనేది ఆధునిక సాంకేతికతలో కూడా మనం అన్నపూర్ణాదేవిని చూడగలగామన్నమాట. అలాగే భూమి మనకు ఆహారాన్ని ఇస్తుంది. ఆ భూమిని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. నీటిని వృధా చేయడం, నేలను కలుషితం చేయడం, పంటలను నిల్వ చేయడంలో నిర్లక్ష్యం, ఇలా అన్నింటి ప్రభావం కూడా ఆహార ఉత్పత్తిపైనే పడుతుంది. అంటే మనం ప్రకృతి పట్ల కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అని చెప్తుంది అన్నపూర్ణాదేవి. అండ్ ఇంకా చెప్పాలి అంటే మనం తినేటువంటి ప్రతి అన్నం ముద్ద వెనుక కూడా ఎంతోమంది శ్రమ దాగి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. అంటే రైతు పంట పండిస్తాడు, తర్వాత ఆ ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొస్తే అక్కడ ఆహారాన్ని నిల్వ చేస్తారు, తర్వాత రవాణా ద్వారా దుకాణాల్లో విక్రయిస్తారు, మరి అక్కడ నుంచి మన ఇంటికి తీసుకొచ్చి అంటే అది కూడా ఫ్రీగా ఏమివ్వరు కదా. సో మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బులతో మనం ఆ ఆహారాన్ని కొనుక్కొని మన ఇంటికి తీసుకొస్తాం. తెచ్చిన తర్వాత మనం అలా తెచ్చినటువంటి ఆ ఆహారాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలి. బట్ చాలామంది ఆహారాన్ని వృధా చేస్తున్నారు. అంటే ఆహారాన్ని మాత్రమే కాదండి, మనం వృధా చేసేది వీరందరి శ్రమను కూడా మనం వృధా చేస్తున్నట్టే కదా. అలాగా ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నపూర్ణాదేవి అంటే ఆకలి, భోజనం ఇదొక్కటే కాదు, అండ్ ఇంకా ఎన్నో విషయాలు మనకైతే నేర్పిస్తుంది ఆ మాత. మరి అవన్నీ కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీర ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, అన్నపూర్ణాదేవి అంటే అన్నం ఆకలి మాత్రమే కాదండి, భూమి. మనం తినేటువంటి భోజనం తయారుగా మనం ముందుకు రావాలి అంటే ఎంతోమంది శ్రమ. అలాగే ఇప్పుడున్నటువంటి ఏదైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా భవిష్యత్తులో మనం పండించబోయే మనం తినబోయేటువంటి ఆహారంలో వాటి పాత్ర. ఇలా ఇంట్లో భోజనం కూడా మనకి చాలా సహజంగా అలా అనిపిస్తుంది కదా, కానీ భోజనం తయారయ్యే వరకు ఒకరు సరుకులు తెస్తారు, కూరగాయలు శుభ్రం చేస్తారు, తర్వాత వంట చేస్తారు, వడ్డిస్తారు, మరొకరు పాత్రలు శుభ్రం చేస్తారు. ఇలా ఈ పనులన్నీ కూడా గుర్తింపు లేకుండా జరిగిపోతూనే ఉంటాయి. అన్నపూర్ణాదేవి భావాన్ని ఇక్కడ మనం అన్వయించుకుంటే కుటుంబానికి పోషణ అందించేటువంటి శ్రమను గౌరవించడం అనేది మనం నేర్చుకోవాలి. అన్నం మనకు జీవాన్నిస్తుంది. ఆహారాన్ని గౌరవించడం మన సంస్కృతి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఆకలిని అర్థం చేసుకోవడం అనేది మానవత్వం. మరి అలా ఆ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీరా ప్రోగ్రాంలో మరి నెక్స్ట్ ఖడ్గం ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంపై విత్ యువర్ ఆర్జీ సమత.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వతి రాజే సమత. మరి సమయం చూసుకుంటే 2 గంటల 33 నిమిషాల 36 సెకండ్లు అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. మరి మన లిజనర్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో వెల్కమ్ టు సందడి సందడి అంటూ. అండ్ అలాగే మరి నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్ కి మీరైతే ఆన్సర్స్ చెప్పడానికి ఎవరు రెడీగా ఉన్నారని అర్థమైపోతుంది. సో మరి మన ఇంకా సందడి సందడి లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో వింటూ ఉండండి. మరి ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లాడు, అది మనకందరికీ తెలుసు కదా. అయితే లంకకు తీసుకువెళ్లిన తర్వాత ఆమెని ఒక చెట్టు కింద ఉంచారనమాట. సో అంటే ఆవిడికి విడిగా రూమ్ అండ్ అంటే అకామిడేషన్ ఇంకా మంచిగా ఇచ్చినా కూడా ఆవిడ అదంతా ఏమీ యాక్సెప్ట్ చేయలేదు. సో ఆమెను అంటే సీతాదేవిని రావణుడు ఒక చెట్టు కింద అయితే సీతాదేవి ఉందన్నమాట. మరి ఇంతకీ ఆ చెట్టు ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సీతాదేవి లంకకు వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద ఎక్కువ సమయం గడిపింది, మరి ఆ చెట్టు ఏంటి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

ఎస్, మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఎస్, సాధన్ నుండి రాజేశ్వరి బాయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి వెల్కమ్ అంటున్నారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే చిన్ని గారు ఎలా ఉన్నారు అంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, సూపర్బ్. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తవ ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సునంద గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే లావణ్య గారు వనపర్తి రామానంతపురం, ఓకే రామానంతపురం అండి, ఓకే సో కరెక్ట్ ఆన్సర్ కాదు, సో మరొకసారి ఆలోచించి పంపించండి. అలాగే వర్ణిక దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుండి పంపించారనమాట, సో కరెక్ట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు నుంచి దొరవారి సత్రం తిరుపతి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయవాడ నుంచి కరుణా గారు కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమా మహేశ్వరరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. టి మోహన్ రావు గారు అచ్యుత్ లక్ష్మీనారాయణ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పేటే నుంచి హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నందిగామ నుండి తేజస్విని గారు విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపచర్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎలా ఉన్నారు అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నేనైతే బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండ్

0: మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాము ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
0: ఇంకా ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అనంత అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సారీ అండి. అలాగే నందిగామ్ నుండి పుష్పావతి గారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సుందరి గారు పెనంబలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బంగారరాజు గారు ఆదూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు అశోక్, సారీ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి గారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే రామకృష్ణ గారు రాంపురం సూర్యాపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గడ్డం మంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దామర్ల చిన్నమస్తానరావు గారు అలాగే దామర్ల పెద్దమస్తానరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దమోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీవాణి సౌమ్య శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చిత్యాల నుంచి. అండ్ అలాగే ఓకే, అండ్ అలాగే క్వశ్చన్ మరొకసారి అంటున్నారు కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు ఆకివీడు నుంచి. షూర్ అండి, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తాను. అండ్ ఫాతిమా జహీరా హాయ్ మామ్ ఎలా ఉన్నారు లంచ్ చేశాను అంటున్నారు, ఎస్ అయిపోయింది. అలాగే చేంబోరు సుస్మిత గారు సిడ్నీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసు రెడ్డి తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి షణ్ముఖి, ఓకే నో ప్రాబ్లం, నేనైతే క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అండ్ అలాగే దిల్షుక్ నగర్ హైదరాబాద్ నుంచి లిఖిత్ ప్రసాద్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

రావణాసురుడు సీతను అపహరించినప్పుడు ఆమెను లంకలో ఏ వనం కింద, అంటే ఏ చెట్టు కింద ఉంచాడు అని అడిగాను అనమాట క్వశ్చన్. సో హిందూ పురాణాల ప్రకారం రావణాసురుడు సీతను అపహరించినప్పుడు ఆమెను లంకలో ఉన్నటువంటి అశోక వనంలో, అంటే అశోక వనంలో అశోక చెట్టు కింద ఉంచారనమాట. సో అశోక వృక్షం కింద ఉన్నారు. అయితే మానసిక వేదనతో ఉన్నటువంటి సీతమ్మకు ఈ వృక్షాలు ఆశ్రయాన్నిచ్చి ఆమె దుఃఖాన్ని తగ్గించాయని నమ్ముతారు. అలాగే హనుమంతుడు కూడా సీతాదేవిని మొదటిసారిగా ఆ వృక్షం పైన కూర్చొనే చూశారట. అండ్ అలాగే అశోక వృక్షం అంటే అశోక అంటే దుఃఖం లేనిది, అలాగే దుఃఖాన్ని తగ్గించేది అని అర్థం.

అంతేకాదు, మన హిందూ మైథాలజీ ప్రకారంగా అలాగే ఆయుర్వేద పరంగా కూడా అశోక వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రేమదేవుడైనటువంటి మన్మధుడిని పూల బాణాలతో ఆయనకున్నటువంటి పూల బాణాల్లో అశోక పువ్వు కూడా ఒకటి. ఇది ప్రేమకు సంతానోత్పత్తికి చిహ్నంగా భావిస్తారు. అలాగే ఈ వృక్షంలో యక్షులు, గంధర్వులు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురుచూసేటువంటి మహిళలు ఉంటారో వారు ఈ చెట్టును

పూజిస్తారు. అలాగే ఆయుర్వేదం ప్రకారంగా కూడా అరటి ఈ అశోక వృక్షం యొక్క బెరడు, పువ్వులు, గింజలను ఔషధంగా విస్తృతంగా ఉపయోగిస్తారన్నమాట. సో లేడీస్కి వచ్చేటువంటి మెన్స్ట్రల్ డిజార్డర్స్ కానివ్వండి, ఆ తర్వాత అధిక రక్తస్రావం, ఇలాంటి సమస్యలను తగ్గించడంలో ఈ అశోక బెరడు అద్భుతంగా పనిచేస్తుందని, దీన్ని అశోకారిష్టం అలా తయారు చేస్తారన్నమాట. అలాగే గర్భాశయ కండరాలను బలోపేతం చేయడానికి, హార్మోన్ల సమతుల్యతను కాపాడడానికి వీటిని యూజ్ చేస్తారు. అండ్ అలాగే అశోక పువ్వులను కూడా చర్మం యొక్క రంగును మెరుగుపరచుకోవడానికి, చర్మంపై వచ్చేటువంటి మచ్చలు, మంటలు తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. అండ్ అంతేకాకుండా ఈ చెట్టులో ఉండేటువంటి ఈ బెరడు, పువ్వులు, మొక్కలు, సో ఇవన్నీ వీటిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన శరీరంలో వచ్చినటువంటి నొప్పులు, వాపులను తగ్గించడంలో కూడా సహాయపడతాయని నమ్ముతుంటారు. సో అయితే ఇవన్నీ కూడా ఈ ఆయుర్వేద ఔషధాల తయారీలో వాళ్ళకి ఒక విధానం అనేది ఉంటుంది. మనం ఏదో తెచ్చేసుకొని చెప్పారు కదా, సమదగారు చెప్పారు అశోక వృక్షం చాలా పవర్ఫుల్ అంట అని, అలా తెచ్చుకొని మాత్రం యూజ్ చేయకండి. బట్ ఏంటి అంటే మన హిందూ మైథాలజీ ప్రకారం, అలాగే ఆయుర్వేద పరంగా కూడా ఈ అశోక వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.

ఎస్ మరి మన సెకండ్ క్వశ్చన్ ఏంటి మన సందడి సందడిలో అంటే మనం తినేటువంటి ఆహారం ఉంటుంది కదా, సో ఈ ఆహారంలో మన శరీర కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం ఒకటి ఉంటుంది, అదేమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మనం తినేటువంటి ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇంకా ఇలాగ చాలా చాలా ఉంటాయి కదా. అయితే వీటిలో మన శరీర కణజాలాల నిర్మాణానికి అలాగే మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఎవరికైనా ఏదన్నా యాక్సిడెంట్ అయిందనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇలాంటి ఫుడ్స్ తినమని చెప్తారు. సో దానివల్ల ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కణజాలాలు అనేటువంటివి చక్కగా ఉత్పత్తి చెందుతాయి, అండ్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా అవి రిపేర్ చేసుకోగలుగుతాయి అన్నమాట. మరి ఇంతకీ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో మరి మీరైతే గెస్ చేస్తూ ఉండండి, అండ్ అలాగే మీ మెసేజ్ని వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 8 14. ఈ వాట్సాప్ నెంబర్కి మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జాతీయ రహదారి 67 నూతన బైపాస్ రోడ్ను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఆత్మకూరులో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాజధాని అమరావతిలోని ఉద్దనరాయనపాలెంలో క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగు నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,10,00,000 రూపాయల నిధులతో 365 మంది దివ్యాంగులకు 540 సహాయ ఉపకరణాలను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డితో కలిసి ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము రేపు ఎల్లుండి 2 రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రాష్ట్రపతి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుంటారు. 15వ తేదీ ఉదయం పున్నమి ఘాట్లో నిర్వహించే జాతీయ సరస్సు మేళా 2020ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు లఖపతి దీదీలతో కలిసి విందులో పాల్గొంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమవుతారు. అనంతరం విజయవాడలోని పున్నమ్మ ఘాట్లో నిర్వహించే విజయవాడ 2.0లో ముఖ్యమంత్రి విజయ్ పాల్గొని ప్రసంగిస్తారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు రైతులకు వ్యవసాయ సేవలు అందించడంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గోరీపట్నం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి అమిషన్ శంకుస్థాపన చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాలకి గర్వకారణమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు ప్రజలకు తాగునీరు రైతులకు సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కొట్టబొమ్మాళ్ళు శ్రీ కొత్తమ్మ తల్లి 101వ వార్షిక జాతర మహోత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి చెన్నాయుడు, కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సారే సమర్పించారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు.

0: Bharati FM 101.3. మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

ఎస్, మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఎస్, లిఖిత్ ప్రసాద్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నాగ లక్ష్మి గారు నంది వెలుగు నుంచి, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు. ఓకే, నో ప్రాబ్లం. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా రిపీట్ చేస్తాను కదా. అండ్ గాయత్రి గారు తిరుపతి నుంచి ఇందాక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు ఆన్సర్. ఓకే, అలాగే దక్ష అండ్ వెన్య విజయవాడ నుంచి వీ డోంట్ నో అక్క అంటున్నారు, నో ప్రాబ్లం. అండ్ అలాగే దేవక్కి దేవి హర్షిత మదనపల్లి నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్. అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి పంపించారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, బట్ కాదు. మాధవి ఆంజనేయులు గారు భూతాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. సునంద అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రొంపచర్ల నుంచి పంపించారు. ఓకే, అండ్ అలాగే ఆచార్య భారతి గారు కౌతళం కర్నూలు జిల్లా నుంచి కాల్షియం అంటున్నారు, బట్ యాక్చువల్గా ఏంటంటే కాల్షియం అనేది బోన్స్కి రిలేటెడ్ అండి, కణాలకు సంబంధించింది కాదు. బట్ ఎనీవే ఓకే, బట్ మరొకసారి ఆలోచించి చూడండి. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. కౌస్తుభ ఆత్మకూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి. ఓకే, దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారి కృప కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అంటూ పంపించారు. ఎస్, అండ్ అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి గారు పంపించారు ఆన్సర్ అయితే. ఓకే, కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు. విటమిన్స్ కాదండి. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎడమిల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీనాథ్ గారు రాంపురం సూర్యాపేట జిల్లా నుంచి పంపించారు. ఓకే, దగ్గరగా వచ్చారు. అండ్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్. గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నందిగామ నుంచి తేజస్విని గారు పంపించారు. అండ్ యాపిల్ ఏడే కీప్స్ డాక్టర్ ఏవేనా. ఓకే, బట్ కాదు ఆన్సర్ అయితే, వాళ్ళకు ఒకసారి థింక్ చేయండి. అండ్ అలాగే తాడువాయి మోహన్ రావు గారు అచ్యుత లక్ష్మీనారాయణ మార్కాపురం నుంచి పంపించారు. ఓకే, హైదరాబాద్ నుండి షణ్ముఖి పంపించారు. అండ్ అలాగే నిఖిల్ అలాగే గౌతమి, సో వీరిద్దరికి కూడా వెరీ బిగ్ హాయ్. ఓకేనా, అండ్ విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరి ఒక చక్కటి పాట అయితే విన్న తర్వాత మరి మీరు ఒకసారి మరి మళ్ళీ ఆలోచించి కరెక్ట్గా పంపించండి. మనం తినేటువంటి ఆహారంలో శరీర కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం ఏమిటి? మరి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపిస్తూ ఉండండి 08662488114 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: వచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: మరి ఇంకా మన లిజినెస్ పంపించేటువంటి ఆన్సర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. విజయ పరమేష్ గారు గుంతకల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రైట్ ఆన్సర్ పంపించారు సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. శంకర్ రాజేశ్వర్ అనంతపురం నుంచి పంపించారు. ఓకే, కరెక్ట్గా గెస్ చేశారు. అలాగే బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి పంపించారు ఆన్సర్. ఆదర్ నుండి రాజేశ్వరి బాయ్ గారు, ఎస్ ఓకే అండి, కరెక్ట్ ఆన్సర్. అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల నుండి దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మడి నుండి మహమ్మద్ జైనదీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి స్వరూప కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే చేంబోలు సుస్మిత సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కల్లూరు నుండి శ్యామ్ గారు, సత్తుపల్లి నుండి మిత్ర శ్రీకృష్ణ, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రియాజ్ నెల్లూరు నుంచి మురళి గారు, సో హాయ్ అండి. నార్కట్పల్లి నెమ్మాని నుండి పున్నం వెంకటేశం హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లావణ్య వనపర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ష్యూర్ తప్పకుండా కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు, ట్రై చేస్తానండి. అండ్ అలాగే కూర్నతల్ సునీల్ లక్కిరెడ్డిపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మహేష్ గారు బేతంచెర్ల గౌరీపేట నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ కరెక్ట్ అండి. అలాగే రేణుక దీప్తి ఆదిత్య అనుష గుంతకల్ నుంచి పంపించారు. అలాగే రాజల్ నుంచి మాదుగుండు రాజేష్ గారు, చరణ్ సౌమ్య అంజలి, సో పంపించారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీకాకుళం నుంచి కేవి రమణమూర్తి గారు పంపించారు ఆన్సర్. ఓకే, అండ్ అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, సో కరెక్ట్ ఆన్సర్ అండి. శేష సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నెల్లూరు జిల్లా కొవ్వూరు నుండి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం గారు అంజూర్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో.

మరి మన శరీరంలో ఆహారంలో ఉండేటువంటి శరీర కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషక పదార్థం ఏంటి అంటే ప్రోటీన్స్ అన్నమాట. సో ప్రోటీన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మన శరీర నిర్మాణానికి అలాగే కణజాల నిర్మాణానికి మరమ్మత్తుకు ప్రధానంగా కావాల్సినటువంటి ఇవి అన్నమాట పోషకాలు ఇవి. అండ్ అలాగే ప్రోటీన్స్ అనేవి మన శరీర కండరాల నిర్మాణానికి కాదు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా చాలా ముఖ్యమైనది. అండ్ మన రోజువారీ అవసరాలకు తగ్గట్లుగా ప్రోటీన్ సోర్సెస్ నుంచి ఖచ్చితంగా మనం చక్కగా ప్రోటీన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్

0: లేడీస్ కి సుమారు 40 నుంచి 50 గ్రాముల ప్రోటీన్ వరకు అవసరపడుతుంది. అలాగే పురుషుల్లో 50 గ్రాముల నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అనేది నీడ్ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రోటీన్ సోర్సెస్ ఏంటి అంటే పప్పు ధాన్యాలు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఇలాంటి పప్పులన్నిటిలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే శనగలు, బఠానీలు, వీటితో కూడా మంచిగా ప్రోటీన్ లభిస్తుంది. అండ్ సోయా బీన్స్, టోఫు, అంటే ఇలా మొక్కల ఆధారిత ప్రోటీన్లలో కూడా ఈ వీటిలో కూడా మనకి ప్రోటీన్ చక్కగా అందుతుంది. అండ్ ఇలాగే పాల నుంచి తయారైనటువంటి పన్నీర్ కానివ్వండి, సో వీటిలో ఏంటంటే కాల్షియంతో పాటు ప్రోటీన్ ఉంటుంది. అండ్ అలాగే నట్స్, సీడ్స్, బాదం, పిస్తా, వాల్నట్స్, సబ్జా గింజలు, సో వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. వీటితో పాటు రాజ్మా, కిడ్నీ బీన్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. అలాగే మరి మనం నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో తీసుకుంటే చికెన్ బ్రెస్ట్, ఎగ్స్, ఫిష్, తర్వాత పాలు, పాల ఉత్పత్తులు, సో వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రోటీన్ సోర్సెస్ అనేది మన శరీర కణజాల నిర్మాణానికి, మరమ్మతుకు చాలా ప్రధానంగా ఉపయోగపడేటువంటి పోషకం అనమాట. అందుకనే నేను ఇందాక ఒక క్లూ కూడా ఇచ్చాను, చాలామంది లిజనర్స్ కరెక్ట్గా గెస్ చేశారు. సో మనకి ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ ఇలా అయినప్పుడు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోమంటారు. ఎందుకు అంటే ఒకవేళ లోపల ఎముకలకు ఏమన్నా అయిందనుకోండి కాల్షియం తీసుకోమని చెప్తారు డాక్టర్స్. బట్ స్కిన్కి ఏదన్నా దెబ్బలు తగిలినా మనకి మళ్ళీ ఎక్కడన్నా స్కిన్ కానీ లేకపోతే కండరాలు కానీ మళ్ళీ డెవలప్ అవ్వాలి అంటే మాత్రం చక్కగా రోజు పాలు, గుడ్లు ఇలా తీసుకోండి అని సజెస్ట్ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోటీన్ సోర్సెస్ అనమాట. ఎస్, సో అది చాలామంది ఎగ్స్ ఇలా కూడా పంపించారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దంపూరు బలరామ్ రెడ్డి గారు, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనమనగుడి నుంచి కూడా పంపించారు. బట్ ఓకే, సో అదనమాట సంగతి. కాబట్టి మీరు కూడా మీ ఫుడ్లో ప్రోటీన్ ఎంత ఉంది అనేది సరిగ్గా చూసుకొని ప్రోటీన్ సోర్సెస్తో ఉన్నటువంటి మంచి ఆహారాన్ని తీసుకోండి. మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏముండబోతుంది, మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆడియో క్లిప్ అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఒక ఆడియో క్లిప్ అయితే వినిపిస్తాను, మరి ఈ పాట ఏ సినిమాలోది అనేది గెస్ చేయడానికి రెడీగా ఉండండి.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

మరి విన్నారు కదా, మరి ఈ ఆడియో ట్రాక్ ఏం పాట, పాట ఏంటి అని కానీ లేకపోతే మూవీ ఏంటి అనేది కానీ గెస్ చేసి, మరి హీరో హీరోయిన్స్ సో ఏదైనా సరే కరెక్ట్గా గెస్ చేసి మరి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వింటూ

0: भारती FM 101.3।
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
4: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
5: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
3: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
6: వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మరి నేను వినిపించినటువంటి ఆడియో క్లిప్ ఏ సినిమాలోది అని అడిగాను కదా, సో మరి చూసేద్దాం. మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ మనోజ్ గారు నెల్లూరు వడియపాలెం నుంచి పంపించారు, బట్ కాదండి. అండ్ అలాగే మంగళగిరి జయలక్ష్మి గారు నాకైతే ఒక 3 క్లూస్ 3 ఆప్షన్స్ ఇచ్చారు, చూస్ ద కరెక్ట్ వన్ అని. అంతేనండి? ఓకే, బట్ మీరు పంపించిన ఆన్సర్స్లో ఒక ఆన్సర్ అయితే ఉంది, సో కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కరెక్ట్గా గెస్ట్ చేశారు సాంగ్ కూడా, సూపర్. రాజోల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్

0: ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రేణుకా, దీప్తి, ఆదిత్య, అనూష గారు గుంతకల్ నుంచి. సో మీరు కూడా నాలాగే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఓకే, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. కౌస్తభ, ఆత్మకూరు, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మస్తాన్ వలి ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో కాదండి, ఆన్సర్ అయితే అది కాదు, కన్ఫ్యూజ్ అయ్యారు మీరు కూడా. సో బాలకృష్ణ గారివి అలాంటి సినిమాలు ఒక రెండు మూడు ఉంటాయి కదా, సో వాటిలో ఏది అనేది నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. మరి చూద్దాం ఒకసారి మన లిజనర్స్ కూడా ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారా అని అలా ఒక చిన్న ఆడియో క్లిప్ అయితే ప్లే చేశాను, బట్ చాలామంది కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, కొంతమంది మాత్రం మరి నా బ్యాచ్ అనమాట. అండ్ చూద్దాం ఇంకా మన లిజనర్స్ పంపించినటువంటి ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే జానకి రామ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు నందిగామ్ నుంచి. అండ్ నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి. సో మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారండి నాగలక్ష్మి గారు. అనంతనాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప, ముదునూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దోర్నల బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, సూపర్ కరెక్ట్ ఆన్సర్. అలాగే సాంగ్ కూడా కరెక్ట్గా గెస్ట్ చేశారు. అలాగే నార్కట్పల్లి, నెమ్మాలి నుండి పున్నా, వెంకటేశం, హేమలత గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దమ్మోజు వెంకటాచారి గారు నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ బేతంచెర్ల, గౌరీపేట్, నంద్యాల నుంచి మురారి మహేష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయవాడ, ఎనమలకుదురు నుంచి భార్గవరామ్, మోక్ష, శ్రీ, సత్య, రిచిత కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. మాధవి ఆచనల్ గారు భూదన పోచంపల్లి నుంచి, మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ సో సత్యభార్గవి గారు తాడిపత్రి, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి నాకు ఆప్షన్స్ ఇచ్చారు. ఓకే. అండ్ అలాగే సుబ్రహ్మణ్యం గారు అంజూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గద్దం అంకయ్య గారు బంద్రపల్లి నుంచి పంపించారు. ఓకే. అండ్ గుంటూరు జిల్లా దాసరపల్లి నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు కరెక్ట్గా గెస్ట్ చేశారు. కమర్తి శంకర్ గారు రాజోల్ నుంచి పంపించారు, బట్ కాదండి. మంగళగిరి నుండి యశోద గారు, ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు సాంగ్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్ గారు కరెక్ట్గా పంపించారు. అలాగే రాజోల్ మండలం నుంచి మాదుగుండూరు రాజేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, బట్ కాదండి మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. సో కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఒక నలుగురు ఐదుగురు ఉన్నారనమాట, పర్లేదు మనందరం ఒకటే బ్యాచ్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఎస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. మధు ప్రసాద్ గారు తలంపాడు నుంచి పంపించారు, సూపర్ సాంగ్స్ వేస్తున్నారు. అలాగే దసరా పండుగ శుభాకాంక్షలు అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. థ్యాంక్ యూ అండి. అండ్ బంగారరాజు గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ సూపర్ అంటూ కర్నూలు జిల్లా నుంచి ఫజల్ పవాస్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

అండ్ ఇంకా గౌతమ్ చౌడేపల్లి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దస్తగిరి సంధ్యా పొదురు కడప నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు సాంగ్ కూడా. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మదనపల్లి నుంచి నాగేంద్ర రెడ్డి, తహన్విక రెడ్డి, తన్విక రెడ్డియా, ఓకే సో పంపించారు. బట్ మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. ఆచార్య చిరంజీవి, రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ గా పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపచెట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆదాన్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ శశాంక్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ భువనేశ్వరి గారు ఎస్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు, యాక్టర్స్ ఎవరనేది. అలాగే వర్ణిక దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ అంటున్నారు వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ నుంచి, కొమ్మల పవన్ కుమార్ గారు బట్ కాదండి. అండ్ మురహరి యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారు.

కర్నూలు నుంచి సీను గారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా పొదుటూరు నుంచి కృష్ణ సంతోష్ కరెక్ట్గా గెస్ట్ చేశారండి. అండ్ అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నందిగావ్ నుంచి తేజస్విని, ఎస్ ఇచ్చిన ఆప్షన్స్లో అయితే కరెక్టే. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సునంద గారు అనంతపురం నుంచి పంపించారు, మీరు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ బట్ తంపులూరు బలరాం రెడ్డి గారు కాదండి. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు వేటపాలెం రామనగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాం పోచంపల్లి నుంచి, బట్ కన్ఫ్యూజ్ అయ్యారండి మాధవి గారు. గోపి పాటిబండ నుంచి పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నవీన్ అండ్ విద్య బెంగళూరు నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. రాజశేఖర్ గారు ఎన్వికే, ఓకే, బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే సోమనాథం జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండి, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో మరి తెలుసుకుందాం ఇంతకీ ఆ సాంగ్ ఏంటి అనేది.

మరి ఇందాక నేను వినిపించినటువంటి ఆడియో క్లిప్ అయితే నరసింహ నాయుడు ఈ చిత్రంలోని పాట అనమాట. సో నేను కూడా చాలాసార్లు ఇలా కన్ఫ్యూజ్ అయ్యాను, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అండ్ ఇలా సీమసింహం ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో బాలకృష్ణ గారు అండ్ సిమ్రాన్ గారు. సో ఈ యాక్టర్స్ మనకు కనిపిస్తుంటారు కాబట్టి స్టోరీ ఒక్కొక్కసారి ఒక స్టోరీలోంచి ఇంకో స్టోరీలోకి, ఒక పాటలోంచి ఇంకో పాటలోకి ఇలా అప్పుడప్పుడు జరుగుతుంది కదా. సో నో ప్రాబ్లం, మిగతా కొంతమంది లిజనర్స్ ఎవరైతే నాలాగే పొరపడ్డారో సో వారందరూ కూడా నో ప్రాబ్లం, ఇవంతా కామనే. మరి కరెక్ట్ ఆన్సర్ పెట్టినటువంటి లిజనర్స్ అందరికీ కూడా సూపర్ కంగ్రాట్స్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. సౌందర్య గారు నెగిటివ్ రోల్లో కనిపించినటువంటి సినిమా ఏంటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సౌందర్య గారు నెగిటివ్ రోల్లో అంటే విలన్ క్యారెక్టర్లో కనిపించినటువంటి సినిమా ఏంటి? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ అలాగే అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం మరి మీరందరూ కరెక్ట్గా గెస్ చేసినటువంటి నరసింహనాయుడు ఈ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, సుజాత వాయిస్లో మణిశర్మ గారు లిరిక్స్ అందించినటువంటి, మణిశర్మ గారు మ్యూజిక్ అందించిన, వెన్నెల కంటి గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ అయితే వినేద్దాం.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేద్దాం. ఎస్, పొద్దురూరు కడప నుంచి దస్తగిరి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్, అండ్ శ్యామ్ గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజుల నుంచి జయన్ గారు పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే రాజుల నుంచి రాజేష్ అండ్ చరణ్ సౌమ్య కరెక్ట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు, సౌందర్య గారిని విలన్ గా అసలు ఊహించలేమంటున్నారు, బట్ స్టిల్ షీ పేడ్ టూ సినిమాల్లో, అంటే రెండు సినిమాల్లో ఆవిడ ఒక సినిమాలో ఏంటంటే కొద్దిగా చిన్న క్యారెక్టర్ అనమాట, పెద్దగా విలన్ గా చేయలేదు, బట్ ఇంకొక సినిమాలో మాత్రం ఫుల్ బ్లెజ్డ్ విలన్ గా చేశారండి. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం నుంచి, రామకృష్ణ గారు సునీత రాజోల్ నుంచి, అండ్ ఇనమడుగు నుండి శ్రీ చేప్రోలు రామకృష్ణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అలాగే శ్రావణి భద్ర రాజుపాలెం నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి, ఓకే అంటే యాక్చువల్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ అనమాట, ఓకే బట్ ఫుల్ బ్లెజ్డ్ గా విలన్ రోల్ చేసిన సినిమా అయితే ఒకటే ఉంది. వరకాల వెంకటేశ్వర్లు గారు కరెక్ట్ ఆన్సర్, కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్, మాధవి అండ్ ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, చంద్రమోహన్ రెడ్డి లేఖన ధర్మవరం సత్యసాయి జిల్లా నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి యశోద గారు, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, సఫియా గొల్లపూడి నుంచి, కడప జిల్లా ముదునూరు నుండి అనంతనాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ భద్రేశ్వరాచారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి.

ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గాయత్రి తిరుపతి నుంచి, రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే మధుప్రసాద్ తలంపాడు నుంచి, సునంద అనంతపురం నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సూపర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఓకే అండి, విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి, అండ్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజు వెంకటాచారి గారు నల్గొండ నుంచి, అండ్ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, అండ్ అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరు పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, రేణుకా దీప్తి ఆదిత్య గుంతకల్ నుంచి, అలాగే తమకూరు జిల్లా కర్ణాటక నుంచి రవి గారు, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అలాగే రాజేశ్వరి సుదేష్ణ. సో పెదరాయుడులో కూడా చిన్న క్యారెక్టర్, ఓకే. అండ్ అలాగే గౌతమ్ చౌడేపల్లి నుంచి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు గారు, నీలాంబరి రాజేష్, అంబిక ప్రేమ్ సాయి సోలాపూర్ నుంచి, ధనుంజయ గారు అనంతపురం జిల్లా నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి గారు, అనంతపురం నుంచి చిత్ర గారు, అలాగే గౌస్ గారు పమిడి నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు, అండ్ ఇంకా దామోదర్ రెడ్డి జయలక్ష్మి గారు పంపించారు బుక్కాపురం. అలాగే కుసుమ గారు అంబటి నగర్ నుంచి, గురుస్వామి నాయుడు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రొంపచర్ల నుంచి, అలాగే అబ్దుల్ మన్నాన్ దుబాయ్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాములకోట నుంచి. శశాంక్ ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కర్నూలు నుంచి సీను గారు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వర్యంపేట నుంచి, అలాగే యనమల కుదురు నుంచి భార్గవ్ మోక్షశ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి, అలాగే నందిపేట నుంచి వెంకటేష్ గారు, బి గోపాల్ గారు మణిశర్మ, సారీ షేక్ తబలా మస్తాన్ భాషా గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే రాజర్ నుంచి చిన్నప్ప గారు, అండ్ సోమనాథన్ జనార్దన్ రావు గారు నెల్లూరు నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారండి. సో డి బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, సో ఈ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు సందడి సందడిలో. అలాగే సూరి సీను గారు ఐరాల నుంచి, అండ్ పోలంపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి, అండ్ అలాగే బిజిలి వెంకటేష్ గారు శ్యామల గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మురళి గారు, సో ట్రై చేస్తానండి. అండ్ ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజెస్ అండి. అలాగే భువనేశ్వరి గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే దామోదర్ రెడ్డి జయలక్ష్మి గారు, సో పంపించారు. అండ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. సో సౌందర్య గారు నెగిటివ్ రోల్ ప్లే చేసినటువంటి సినిమా నా మనసిస్తారా, అండ్ దీంతో పాటు ఇంకా 2 మూవీస్ చేశారు, పెదరాయుడు సినిమాలో, అలాగే ఎదురులేని మనిషి, ఈ మూవీస్లో సూర్యుడు. ఈ చిత్రాల్లో నెగిటివ్ రోల్ చేశారు కానీ అది చాలా షార్ట్ డ్యూరేషన్ అనమాట. బట్ నా మనసిస్తారా ఈ చిత్రంలో మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా విలన్ రోల్ అయితే చేశారు సౌందర్య గారు. అండ్ ఇదన్నమాట ఈరోజు మన సందడి సందడి ప్రోగ్రామ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఆ చిత్రం నుంచి, నా మనసిస్తారా ఈ చిత్రం నుంచి, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి FM పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి రహదారుల నిర్మాణం అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,91,00,000 రూపాయలతో వాయుపుత్ర మార్గం పేరుతో అభివృద్ధి చేసిన 4 లైన్ల బైపాస్ రహదారిని ఆయన ఈరోజు మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూడా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. స్థానిక ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట వెల్లడించారు. పోటీ చేసే అభ్యర్థులకు భద్రత ఇవ్వాలని రాజకీయ పక్షాలు కోరాయని చెప్పారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈరోజు 69 కుటుంబాలకు 63,79,000 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDR అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. అక్టోబర్ 15వ తేదీకి బదులు దీపావళి తర్వాత ఈ ఛార్జీల అమలు ఉంటుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ప్రకటించింది. దసరా దీపావళి పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 750కి పైగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం అవసరాన్ని బట్టి వాటి సంఖ్య పెంచుదామని పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF భారతదేశ వృద్ధి అంచనాలను పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధి రేటు సాధించనుందని వెల్లడించింది. దేశీయ డిమాండ్ బలంగా ఉండడం, సేవారంగంలో వృద్ధి, నిర్మాణాత్మక సంస్కరణలు ఇందుకు కారణాలుగా IMF వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,109 పాయింట్లు, నిఫ్టీ 358 పాయింట్లు లాభపడ్డాయి. భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్, షెఫాలి వర్మ ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్నారు. సెప్టెంబర్ 2026 ప్రకటించిన పురుషుల విభాగంలో గిల్ పురస్కారాన్ని 5వ సారి అందుకున్నారు. మహిళల విభాగంలో షెఫాలి 2వ సారి అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు.

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: Antifuel, scientifically researched, tested and proven safe. Government of India యొక్క oil marketing companies ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 4 గంటల 5 నిమిషాలు అయిపోయింది. మన స్టూడియోస్ లో టైం అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు అయితే వివిధ ప్రోగ్రామ్ లో మనం వినబోతున్నాం 1 లిరిసిస్ట్ సాంగ్స్ అనమాట. మరి ఇంతకీ ఎవరు ఆ లిరిక్ రైటర్ అంటే చంద్రబోస్ గారు. సో చంద్రబోస్ గారి కాలం నుంచి జాలువారినటువంటి అద్భుతం అనేటువంటి పాటలు అయితే మనం ఇప్పుడు వినబోతున్నాం. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: विविध भारती एफ एम 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: तेलुगु पाट अंटे अमृतम तागिनंत अनुभूति मन तेलुगु वारिकि
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ అలాగే మనం వింటున్నాం వన్ లిరిసిస్ట్ సాంగ్స్ అనమాట. సో మనం చంద్రబోస్ గారి కలం నుంచి జాలువైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు అయితే వినేస్తున్నాం కదా. అండ్ మరి మన కోసం మరిన్ని పాటలు మరి నేనైతే ప్లే చేస్తున్నాను. సో వింటూ ఉండండి అండ్ స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం.
1: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: BFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 4:50 అయితే కావస్తుంది. అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్తో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, సమయం 4:50 అయితే కావస్తుంది కదా. మరికొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెనెలా.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. పాటల పరవళ్ళు సినిమా పాటల కార్యక్రమం వింటూ ఈనాటి అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం ఇంకా అబూరి ఛాయాదేవి గారి జయంతి విశేషాలు వింటూ కొన్ని పాటలు వింటారు. ముందుగా పడి పడి లేచే మనసు చిత్రం కోసం అర్మాన్ మాలిక్ సింధూరి విశాల్ పాడుతున్న పాట వింటారు.

మీరు వింటున్నారు పాటల పరవాళ్ళు, సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం, కొన్ని విశేషాలు చూద్దాం. అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన నిర్వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల సంభవించే విపత్తుల ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక భూకంపాలు, వరదలు, తుఫాన్లు, కరువులు, కొండ చర్యలు విరిగిపడడం, అగ్ని ప్రమాదాలు సంభవించడం వంటి విపత్తులు ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. విపత్తులు సంభవించిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అవి సంభవించే ప్రమాదాన్ని ముందుగా గుర్తించి నష్టాన్ని తగ్గించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. విపత్తుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, సురక్షితమైన సమాజాల నిర్మాణానికి ప్రభుత్వాలు, సంస్థలు, ప్రజలు కలిసి పనిచేయడం దీని ప్రధాన లక్ష్యం. ఇక మరికొన్ని విశేషాలు వినబోయే ముందు బేబీ చిత్రం నుంచి దీపు పాడిన ఈ పాట విందాం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: మీరు వింటున్నారు పాటల పరవళ్ళు. వింటూ ఈనాటి అంశం అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం విశేషాలు కూడా వింటున్నారు. ఈనాటి 2026 సంవత్సరపు అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం యొక్క ఇతివృత్తం, ఇంటి నుంచే విపత్తులను తట్టుకునే సామర్థ్యం ప్రారంభమవుతుంది. రీసైలియన్స్ స్టార్ట్స్ ఎట్ హోమ్. ఇల్లు సురక్షితంగా ఉండటం, ప్రమాదాల గురించి కుటుంబ సభ్యులకు అవగాహన ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకోవడం ఈ వృత్తివృత్తం యొక్క ప్రధాన సందేశం. ఇంకా విపత్తుల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. మొదటిది, వాతావరణ శాఖ జారీ చేసే తుఫాను వరద హెచ్చరికలను గమనించుకుంటుండాలి. అలాగే అత్యవసర సమయంలో ఉపయోగపడే తాగునీరు, ఆహారం, మందులు, టార్చ్ లైట్ మొదలైన ముఖ్యమైన వస్తువులను, ఇతర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. భూకంపం వచ్చినప్పుడు భయపడకుండా సురక్షితమైన ప్రదేశంలో ఆశ్రయం పొందాలి. వరదల సమయంలో ప్రవహించే నీటిలో నడవడం లేదా వాహనాలతో వెళ్ళడం చేయకూడదు. ఇది చాలా ప్రమాదం. ఇంకా పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేయాలి. పాఠశాలలు, గ్రామాలు, పట్టణాల్లో విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంకా ఇళ్ల నిర్మాణంలో భద్రతా ప్రమాణాలను పాటించాలి. ప్రమాదకర ప్రాంతాల్లో నివాసాలు నిర్మించకుండా జాగ్రత్త పడాలి. విపత్తులను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా ముందస్తు ప్రణాళిక, సరైన సమాచారం, ప్రజల సహకారంతో ప్రాణనష్టం ఇంకా ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అందువల్ల విపత్తులు వచ్చిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా ముందుగానే సిద్ధంగా ఉండటం ప్రతి ఒక్కరికి బాధ్యత. విపత్తులను నివారించడానికి ముందస్తు జాగ్రత్తలే రక్షణ కవచం. ఇక

పాటల పరవళ్ళు వింటూ ఈనాటి అంశం అబ్బూరి ఛాయాదేవి జయంతి విశేషాలు ఇప్పుడు వింటారు. ప్రముఖ కవయిత్రి, తెలుగు కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారు 1933 అక్టోబర్ 13 రాజమండ్రిలో జన్మించారు. స్త్రీల జీవితాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సమస్యలను తన కథల్లో సున్నితంగా చిత్రించిన రచయిత్రిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక ఆమె జీవిత విశేషాలు గమనిస్తే, విద్యార్థి దశ నుంచే ఆమె రచనలు చేయడం ప్రారంభించారు. స్త్రీల భావోద్వేగాలు, కుటుంబాల్లో ఎదురయ్యే వివక్ష, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మగౌరవం వంటి అంశాలు ఆమె కథల్లో ప్రధానంగా కనిపిస్తాయి. ఆమె రచనా శైలి సరళంగా, సహజంగా ఉండేది. సాధారణ జీవితంలోని చిన్న చిన్న సంఘటనల ద్వారా లోతైన సామాజిక సందేశాలను అందించడం ఆమె యొక్క ప్రత్యేకత. ఆమె ప్రముఖ రచయిత అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి భార్య. ఆమె ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ విభాగంలో కూడా పనిచేశారు. మరిన్ని విశేషాలు ఈ పాట విన్న అనంతరం. గజని చిత్రం కోసం టిప్పు సుజాత పాడిన పాట విందాం.

ఊరి ఛాయాదేవి గారికి 1996లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం లభించాయి. ఆమె తన మార్గం అనే కథా సంపుటికి 2005 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం అందుకున్నారు. ఇక ఆమె రచించిన రచనల్లో ప్రముఖమైనవి తన మార్గం కథా సంపుటి కాకుండా జోన్వాయి బతుకులు, ఇది స్త్రీల జీవితాల్లోని పరిమితులను ప్రతిబింబించే కథలు, ఇక ప్రయాణం సుఖాంతం, ఇంకా వుడ్రోజ్ కథలు, అబ్బూరి ఛాయాదేవి కథలు, అనగనగా అనే పిల్లల కోసం జానపద కథలు, ఇవి ప్రముఖమైన రచనలు. ఆమె రచనల్లో స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించాలి, వారి వ్యక్తిత్వ వికాసానికి స్వేచ్ఛ ఇవ్వాలి అనే సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. మరిన్ని విశేషాలు వినిపోయే ముందు ఈ సినిమా పాట. నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడింది.

పాటల పరవళ్ళు సినిమా పాటలు వింటున్నారు. ఈనాటి అంశం అబ్బూరి ఛాయాదేవి గారి జయంతి విశేషాలు వింటున్నారు. అబ్బూరి ఛాయాదేవి గారు 1933 అక్టోబర్ 13న రాజమండ్రిలో జన్మించి 2019 జూన్ 28వ తేదీన హైదరాబాదులో కన్నుమూశారు. అయినప్పటికీ ఆమె రచనలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి. స్త్రీల జీవితాలను అర్థం చేసుకోవడానికి, సమాజంలోని వివక్షతను గుర్తించడానికి, మానవ సంబంధాల విలువను తెలుసుకోవడానికి ఆమె కథలు ఇప్పటికీ పాఠకులకు మార్గదర్శంగా నిలుస్తున్నాయి. అక్టోబర్ 13న అబ్బూరి ఛాయాదేవి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయులైన రచయిత్రిని స్మరించుకుంటూ తెలుగు సాహిత్యానికి ఆమె అందించిన సేవలను గౌరవంగా గుర్తు చేసుకుందాం. తర్వాత సీతయ్య చిత్రం కోసం విజయ్ యేసుదాస్ సునీత పాడిన ఈ పాట విందాం.

మీరు ఇంతవరకు పాటల పరవాళ్ళు సినిమా పాటల కార్యక్రమం, ఇందులో అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం, ఇంకా ఈనాటి అబ్బూరి ఛాయాదేవి జయంతి విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విశేషాల్లో చంద్రుడిపై భారత భవిష్యత్తు, చందమామ కథల నుండి చంద్రయాన్ ప్రయాణం వరకు విశేషాలు వింటారు. ముందుగా ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంలో ఉద్యోగ సమాచారం. ఏపీపీఎస్సీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు. నియామక సంస్థ పేరు ఏపీపీఎస్సీ, అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఉద్యోగం పేరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2. మొత్తం ఖాళీలు 97 ఉన్నాయండి. విభాగాల వారీగా ఖాళీలు చదువుతాను. శాఖ పేరు, ఖాళీల సంఖ్య. మొదటిది సాంఘిక సంక్షేమ శాఖలో ఖాళీలు 41 ఉన్నాయి. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ట్రైబల్ వెల్ఫేర్లో 23 ఖాళీలు ఉన్నాయి. ఇక వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, బీసీ వెల్ఫేర్ అంటాము, ఇందులో 33 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 3 విభాగాల్లో కలిపి 97 ఖాళీలు ఉన్నాయి. ఇక విద్యార్హతల విషయానికి వస్తే, గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి బీఈడీ లేదా డిఈడీ లేదా తత్సమానమైన అర్హతలు కలిగి ఉండాలి. అలాగే వయస్సు 18 నుంచి 44 సంవత్సరాలలోపు వారై ఉండాలి. అర్హులైన వారికి నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం వివరాలు: ప్రారంభ వేతనం 37,640 రూపాయల నుండి 115,500 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం సీబీటీ, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, చివరిగా సీపీటీ, అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే, ప్రాసెసింగ్ ఫీజు 250 రూపాయలు, పరీక్ష ఫీజు 80 రూపాయలు, మొత్తం ఫీజు 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పంపుకోవడానికి చివరి తేదీ ఈ నెల, అంటే అక్టోబర్ 29 తేదీ. వెబ్సైట్ చిరునామా psc.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి చదువుతాను, psc.gov.in. ఏపీపీఎస్సీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు ప్రకటన విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట.

చక్కని సినిమా పాట విన్నారు కదా. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశవాణి ప్రత్యేక ప్రసంగం చంద్రుడిపై భారత భవిష్యత్తు అంశం గురించి. చందమామ కథల నుండి చంద్రయాన్ వరకు. నమస్కారం ఆకాశవాణి శ్రోతలారా, రేడియో ట్యూన్ చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. ఒక్కసారి మీ చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకోండి శ్రోతలారా. అమ్మ చేతి గోరుముద్దలు తింటూ ఆకాశంలో వెలుగుతున్న చందమామను చూపిస్తూ కథలు విన్న రోజులు మీకు గుర్తుకు వస్తున్నాయా? చందమామ రావే జాబిల్లి రావే అంటూ మనం పాడుకున్న పాటలు కేవలం ఒక ఊహ మాత్రమే. చందమామ మనకు ఆనాడు అందుకోలేని ఒక అందమైన కళగా ఉండేది. కానీ ఈరోజు కాలం మారింది. భారతదేశ

సత్యం ఆ కలను నిజం చేసింది. నిన్నటి వరకు మనం కథల్లో చెప్పుకున్న చందమామపై ఈరోజు మన మేడ్ ఇన్ ఇండియా త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతోంది. అవును శ్రోతల్లారా, భారతదేశం చంద్రుడి వైపు కేవలం ఆశగా చూసే దేశం కాదు. చంద్రుడిని శాసించే అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికే దిక్సూచిగా మారిన అగ్రగామి దేశం. ఈరోజు మన ప్రత్యేక ప్రసంగంలో చంద్రుడిపై భారత భవిష్యత్తు మరియు దానికి పునాది వేస్తున్న మన శాస్త్రవేత్తల శ్రమ గురించి మాట్లాడుకుందాం. చంద్రుడిపైకి ఎన్నో దేశాలు వెళ్ళాయి, కానీ ప్రపంచంలో మరే దేశమూ సాహసించని అత్యంత కఠినమైన చంద్రుడి దక్షిణ ధ్రువం సౌత్ పోల్పై అడుగుపెట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం మన భారతదేశం. మన చంద్రయాన్-3 మిషన్ సాధించిన విజయం సామాన్యమైనదేమీ కాదు. ఈ ప్రయాణం ఈరోజుతో మొదలైంది కాదు శ్రోతల్లారా. భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ వేసిన పునాది ఇది. ఆ తర్వాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహానుభావులు దీనికి రెక్కలు ఇచ్చారు. మొదటి చంద్రయాన్ మిషన్ వెనుక కీలక పాత్ర పోషించిన మైల్సామి అన్నాదురై, చంద్రయాన్-2 సమయాన అహోరాత్రులు శ్రమించిన కె శివన్, ఇంకా చంద్రయాన్-3 ఘన విజయానికి సారథ్యం వహించిన ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, ప్రాజెక్టు డైరెక్టర్ వీరముత్తువేల్, వీరంతా నవభారత వైజ్ఞానిక వీరులు. ఒకప్పుడు మన అంతరిక్ష ప్రయోగాల కోసం రాకెట్ భాగాలను సైకిళ్లపై తీసుకెళ్లిన రోజులను చూసి ప్రపంచం నవ్వింది. కానీ అదే ప్రపంచం ఈరోజు భారత శాస్త్రవేత్తల ప్రతిభను చూసి లేచి నిలబడి చప్పట్లు కొడుతోంది. చంద్రయాన్-3 ల్యాండర్ దిగిన ఆ ప్రదేశానికి మనం పెట్టుకున్న పేరు శివశక్తి పాయింట్. అది మన సంస్కృతి సైన్స్ కలయికకు ప్రతీక. సరే, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యాం, మరి మన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఇస్రో ఇక్కడితో ఆగిపోవట్లేదు శ్రోతల్లారా. మన భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండబోతోంది. ఇస్రో ఇప్పటికే వరుస మిషన్లతో సిద్ధంగా ఉంది. అందులో మొదటిది చంద్రయాన్-4. ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన మిషన్ కాబోతోంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చంద్రుడిపై ల్యాండ్ అవ్వడమే కాదు, అక్కడ ఉన్న మట్టి ఇంకా శిలల నమూనాలను సేకరించి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావడం. దీనికోసం మన శాస్త్రవేత్తలు సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. ఇంకా రెండవ మిషన్ లుపెక్స్ మిషన్. ఇది చంద్రయాన్-5గా వర్ణిస్తారు. జపాన్ అంతరిక్ష సంస్థ అయిన జాక్సాతో కలిపి భారత్ చేపట్టబోయే సంయుక్త జాయింట్ వెంచర్ చంద్ర మిషన్. ఇది చంద్రుడి ఉపరితలంపై నీటి లభ్యత గురించి మరింత లోతుగా పరిశోధించడానికి ఒక భారీ రోవర్ను పంపనున్నారు. ఇక మూడవ మిషన్ గగన్యాన్, ఇంకా భారతీయ అంతరిక్ష స్టేషన్. చంద్రుడిపైకి వెళ్లే ముందు మన స్వదేశీ రాకెట్ ద్వారా భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే గగన్యాన్ మిషన్ శరవేగంగా సిద్ధమవుతోంది. అంతేకాదు, భవిష్యత్తులో మన సొంత భారతీయ అంతరిక్ష స్టేషన్ BASను కూడా నిర్మించబోతున్నాం. ఎంత గొప్ప విషయమో కదా ఇది. ఇక ఈ మిషన్ల ద్వారా చంద్రుడిపై లభించే Helium-3 వంటి అరుదైన మూలకాలను భూమికి తెచ్చి కాలుష్యం లేని ఇంధనాన్ని తయారు చేసే అద్భుతమైన పరిశోధనలకు భారత్ శ్రీకారం చుడుతోంది. ఇక యువతకు పిలుపు రేపటి తరం అంతరిక్ష వీరులు. రేడియో వింటున్న నా యువ మిత్రులారా, విద్యార్థులారా, ఈ మాటలు ముఖ్యంగా మీకోసమే. చంద్రుడిపై భారత్ సాధిస్తున్న ఈ విజయాలు కేవలం ఇస్రో ఆఫీసులకే పరిమితం కాదు. ఇది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. ఒకప్పుడు కేవలం ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ చదువులకే పరిమితమైన మన యువతకు ఇప్పుడు అంతరిక్ష రంగం అంటే స్పేస్ సెక్టార్ ఒక సరికొత్త కెరీర్ అవకాశంగా మారింది. భారతదేశంలో వందలాది ప్రైవేట్ స్పేస్ స్టార్టప్లు వస్తున్నాయి. మన యువ ఇంజనీర్లు సొంతంగా ఉపగ్రహాలను, రాకెట్లను కూడా తయారు చేస్తున్నారు. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ శాస్త్రవేత్తలకు ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. రాబోయే రోజుల్లో భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపడం, అక్కడ శాశ్వత భారత స్థావరాన్ని ఏర్పాటు చేయడం. రేపు

చంద్రుడి ఉపరితలంపై నడుస్తూ అక్కడ త్రివర్ణ పతాకాన్ని పాతే ఆ వ్యోమగామి బహుశా ఇప్పుడు ఈ రేడియో వింటున్న మీలో ఒకరు కావచ్చు. అందుకే యువతరం గుర్తుంచుకోవాలి, మన సంకల్పం బలంగా ఉంటే ఆకాశమే హద్దు కాదు, అంతకంటే పైనే మన గమ్యం. జై విజ్ఞాన్, జై అనుసంధాన్. శ్రోతలారా, ముగించే ముందు ఒక మాట. భారతదేశం అంతరిక్షంలో సాధించే ఏ విజయమైనా సరే అది కేవలం మన స్వార్థం కోసం కాదు. వసుధైక కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే గొప్ప భావనతో మానవాళి కళ్యాణం కోసమే భారత్ పరిశోధనలు చేస్తుంది. అత్యంత తక్కువ ఖర్చుతో ప్రపంచం ఆశ్చర్యపోయే టెక్నాలజీని మనం అందిస్తున్నాం. చంద్రుడిపై భారతదేశ ముద్ర శాశ్వతం. విక్రమ్ సారాభాయ్ కన్న కలల నుండి సోమనాథ్ నడిపిస్తున్న చంద్రయాన్ 4-5ల వరకు మన ప్రస్థానం ఎవరూ ఆపలేనిది. విశ్వగురువుగా భారత్ ఎదిగే ప్రయాణంలో అంతరిక్ష రంగం ఒక బలమైన పునాది. ఈ గొప్ప ప్రయాణంలో రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న మన ఇస్రో శాస్త్రవేత్తలందరికీ, నవభారత యువతకు ఆకాశవాణి తరపున హృదయపూర్వక సెల్యూట్ సమర్పిస్తున్నాం. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వింటూనే ఉండండి మీ ఆకాశవాణి FM 101.5.

0: ఇప్పుడు ఒక దేశభక్తి గీతం సుల్తాన్ చిత్రం నుంచి.
1: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కును జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ద్వారా, గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం ప్రతి శుక్రవారం రాత్రి 10:30 నుండి 11:00 వరకు ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్, గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం సాయంత్రం 6 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలోను ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రాష్టంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన విజయ్కు చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు స్వాగతం పలికారు. సమావేశంలో మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు తమిళనాడు రాష్ట మంత్రులు కూడా పాల్గొన్నారు. దక్షిణాదిలో నదులు అనుసంధానం

0: విధానంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారని, సముద్రంలోకి వృధాగా పోతున్న వేలాది టీఎంసీల నీటిని సద్వినియోగం చేస్తూ దక్షిణాది రాష్టాల రైతులకు మేలు చేసేలా గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రతిపాదించారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. మొత్తం 20 రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించామని, వారు చెప్పిన ముఖ్యమైన అంశాలను గుర్తించామని తెలిపారు. వారి సూచనలు సలహాలు పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్ట ప్రకారమే నామినేషన్ల స్వీకరణ, ఇతర అంశాలన్నీ ఉంటాయని, అందులో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయ పక్షాల ప్రతినిధులు ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు సహా సంబంధిత పత్రాల విషయంలో జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని అనిల్ చంద్ర వెల్లడిస్తూ,
1: 2-3 మంత్స్ నుంచి జిల్లాకి మేము రాసాము. ఇక్కడ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియాస్లో ప్రాపర్ పోలీస్ బందోబస్తు ఉండాలి. సో దీని కొరకు పోలింగ్ స్టేషన్స్ని ఐడెంటిఫై చేయాలి. అక్కడ స్పెషల్ పోలీస్ బందోబస్తు పెట్టాలని మేము అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని రిప్రజెంటేషన్స్ మా దగ్గర వచ్చినాయి పారామిలిటరీ ఫోర్సెస్ని పోస్ట్ చేయమని, అది మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించాము. వారు అసెస్ చేస్తారు.
0: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నగరానికి విచ్చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తదితరులు తమిళనాడు ముఖ్యమంత్రికి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని, గ్రామీణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు 8,91,00,000 రూపాయలతో అభివృద్ది చేసిన 4 వరుసల రహదారిని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా 6,31,00,000 రూపాయలతో రహదారి విస్తరణ పనులు చేపట్టామని, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు 2,60,00,000 రూపాయలతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టినట్లు ఉప ముఖ్యమంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోగుల అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో PMNDP కింద 61 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా రానున్న 22 కలిపి మొత్తం 83 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు పేదలకు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. ఇవి కాకుండా డాక్టర్ NTR వైద్య సేవా ట్రస్ట్ ద్వారా 170 కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 90 కోట్ల రూపాయల విలువైన డయాలసిస్ సేవల్ని రోగులు పొందారని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం, న్యాయపరమైన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం 2019లో ట్రిపుల్ తలాక్ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిని చట్టవిరుద్ధంగా ప్రకటించడంతో పాటు ఈ విధంగా విడాకులు ప్రకటించే భర్తకు శిక్ష విధించే నిబంధనలను ప్రవేశపెట్టింది. ముస్లిం

0: సమాజంలో తలాక్ ఏ బిద్దత్గా పిలిచే తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిలో భర్త వరుసగా 3 సార్లు తలాక్ ప్రకటించడం ద్వారా వివాహాన్ని తక్షణమే రద్దు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతి వల్ల మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా 2017లో షైరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్ పద్ధతిని చెల్లనిదిగా ప్రకటించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు చేపట్టింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లుకు పార్లమెంటు, ఆ తర్వాత రాష్ట్రపతి నుండి ఆమోదం లభించడంతో ఈ చట్టంలోని నిబంధనలు 2018 సెప్టెంబర్ 19 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
1: కుచ్ ముస్లిం బహనోనే అదాలత్ మే అప్నే హక్కో కి లడాయి లడి, చునావ్ అప్నీ జగా పర్ హోతే హై, రాజనీతి అప్నీ జగా పే హోతీ హై, లేకిన్ హిందుస్తాన్ కి ముస్లిమాన్ ఔరతో కో ఉన్కా హక్ దిలానా, భారత్ కే సంవిధాన్ కే తహత్ దిలానా, యే సర్కారో కి ఔర్ సమాజ్ కి జిమ్మేవారీ హోతీ హై. ఇస్ దేశ్ మే ముస్లిం బహనో కో భీ 3 తలాక్ కహ కర్కే బర్బాద్ కర్నే వాలా లోగో కో భీ ఆజ్ కే యుగ్ మే బర్బాద్ కర్నే కా మౌకా నహీ దియా జా సక్తా, ఇన్ మాతా ఔర్ బహనో కి రక్షా హోనీ చాహియే.
0: కడప అమీన్ పీర్ దర్గాలో ఏటా జరిగే ఉర్సు ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్గా ప్రతినిధులు ఆహ్వానించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కలిసి ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు కడప అమీన్ పీర్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వారు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఉర్సు ఉత్సవాలను ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని దర్గా ప్రతినిధులకు ఆయన సూచించారు. హిందూ ముస్లిం ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావం మన సమాజ బలమని, ఆ విలువలను మరింత బలోపేతం చేసే వేదికగా అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు నిలవాలని ఆకాంక్షించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రైతులకు 157 ట్రాన్స్ఫార్మర్లు అందజేశారు. ఇప్పటికే 4 విడతల్లో 554 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేశామని, మిగిలిన 184 మంది రైతులకు త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈరోజు సమావేశమయ్యారు. ప్రభుత్వ విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. రహదారుల బలోపేతంతోనే గ్రామాల అభివృద్ది సాధ్యమని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల రాష్ట్రంలో కొత్తగా మరో 22 డయాలసిస్ కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ వైశ్విక అనిశ్చితతానాం మధ్యేపి భారతస్య ఆర్థిక వికాసః సుదృఢతయా ప్రతిష్ఠితః. अत्रावसरे नवदिल्ल्यां ब्लूमबर्ग आर्थिक मंचम असौ संबोधितवान्. दीपावली पर्वणः अनन्तरं चयनितेषु पीट्वेम व्यवहारेषु एमडीआर शुल्कं प्रवर्तिष्यते. लद्दाखः भारतस्य अभिन्नमंगम, चीनस्य प्रत्याख्यानेन न परिवर्तते यथार्थमिति नवदिल्ल्याः दृढ़ प्रतिपादनम्. अन्ताराष्ट्रिय मुद्राकोषेण 2000तमस्य 26-27 वर्षाय భారతస్య ఆర్థిక వికాసానుపాతః 7% యావత్ వర్ధితః. అపి చ అంతరాష్ట్రీయ క్రికెట్ సమిత్యా సితంబర్ మాసస్య మాసోత్కృష్ట క్రీడక పురస్కారాయ శెఫాలీ వర్మా, శుభమన్ గిల్ ఇత్యేతౌ చితౌ. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ కేంద్ర సర్వకారేణ స్వకీయ శాసన దృష్టికోణే कार्य संस्कृतौ च सशक्तिकरणाय सामर्थ्यम् इति सिद्धान्तः अंगीकृतः. नवदिल्ल्यां ब्लूमबर्ग न्यू इकोनॉमी फॉर्म इति आर्थिक मंचं संबोधयता प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् जागतिक अनिश्चिततानां मध्येपि भारतस्य आर्थिक प्रगतिः अतीव

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు, ఈరోజు సాయంత్రం, రేపు ఉదయం మేము ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం 6:35 స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాల కార్యక్రమం వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:30 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్ల వినియోగం, వెస్ట్ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్న మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా హంస వాహనోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:40 చిత్రమంజరి ఫిలిం గీతాలు వింటారు. ఈనాటి

కార్యక్రమంలో అంశం కందికొండ యాదగిరి ప్రముఖ సినీ రచయిత అయిన ఈయన జయంతి విశేషాలు వింటూ ఆయన నటించిన క్షమించాలి ఆయన రాసిన కొన్ని చిత్రాల్లోని గీతాలు వింటారు. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:30కు స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30కు అల్లానాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ సినిమా పాటల కార్యక్రమం. దీనికి మీరు మా రేడియోకు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 0859622393. రాత్రి 10 గంటలకు హరికథ విజయవాడ కేంద్రం నుంచి, 11 గంటలకు హిందీలో వార్తలు, 11:05కు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు తిరిగి 7 గంటలకు దేశభక్తి గీతం, 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజనిలో మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళిలో గురుకృప వ్యాఖ్యానం శ్రీ పివి సీతారామమూర్తి గారు. 6:35 రైతులకు సందేశం, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుంచి, 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక రేపు ఉదయం 7:30 ఉదయ కిరణాలు కార్యక్రమంలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం వివరాలు, తర్వాత రాయలసీమ సాహిత్యానికి ఇతర ప్రాంతాల సాహిత్యానికి ఉన్న సారూప్యత, ఈ అంశం గురించి శ్రీ జి వెంకటకృష్ణ గారితో పరిచయం వింటారు. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 మనసు పలికే వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం, 9:30 మార్కాపురం మహారాణులు ప్రత్యక్ష ఫోనింగ్స్ కార్యక్రమం, 10:00 విజయవాడ వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న ఈ పాట శ్రీరామదాసు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నారు.

స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి శైలజా బృందం పాడుతున్న పాట.

స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రీమంతుడు చిత్రం కోసం సూరజ్ సంతోష్ రెణినారెడ్డి పాడుతున్న పాట.

0: మహిళల్లారా, మీ మనసులో మాట చెప్పాలనుందా?
1: మీ ఆలోచన మాతో పంచుకోవాలనుందా?
0: మరి ఆలస్యం ఎందుకు? మీ కబుర్లు, మీ అనుభవాలు, అభిప్రాయాలతో సాగిపోయే ఒక సరికొత్త మహిళల ప్రత్యేక కార్యక్రమం సోమ శుక్రవారాల్లో అతివలు అభిప్రాయాలు.
1: మరి మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచేందుకు ప్రతి బుధవారం మార్కాపురం మహారాణులు ప్రత్యేక గేమ్ షో వింటారు.
0: మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 08596223393.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 12వ తేదీ నుండి, అంటే నిన్నటి నుండి, ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే సినిమా పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, మీ ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కు పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది, కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నెంబర్ మరొకసారి 8332905037. తెలుగులో 8332905037. గమనిక విన్నారు. కార్యక్రమంలో స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి శ్రీరామ రాజ్యం చిత్రం కోసం అనిత, కీర్తన కలిసి పాడుతున్న పాట.

మీరింతవరకు స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం. ఇప్పుడు ఆరోగ్యం ఆహారం కార్యక్రమం వింటారు. శ్రోతలారా నమస్తే. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆహారం ఆరోగ్యానికి మీకు స్వాగతం. ఈరోజు ఆరోగ్యం ఆహారం శీర్షికలో ఒక చిన్న గింజ మన ఆరోగ్యానికి ఎంతటి రక్షణ కవచంగా మారుతుందో తెలుసుకుందాం. అదేంటో కాదండి, ఈ మధ్యకాలంలో సూపర్ ఫుడ్గా బాగా పాపులర్ అయిన చియా సీడ్స్, చియా విత్తనం. చూడటానికి మన సబ్జా గింజల్లాగే చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటిలో ఉండే పోషకాలు మాత్రం కొండంత. మధ్య అమెరికాకు చెందిన ఈ గింజలను పూర్వకాలంలో అజెక్ అజ్టెక్ మాయన్ తెగల ప్రజలు

తమ శక్తి కోసం ఆహారంగా తీసుకునేవారంట. చియా అంటే మయాన్ భాషలో శక్తి అనే అర్థం. అవును, నిజంగానే ఇందులో బోలెడంత శక్తి ఉంది. కేవలం 2 చెంచాల చియా సీడ్స్ తీసుకుంటే మన శరీరానికి కావలసిన ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ చియా సీడ్స్ వల్ల మనకు కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దామా? బరువు తగ్గడానికి అద్భుతంగా ఇది పనిచేస్తుంది. నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఒబెసిటీ, అంటే అధిక బరువు. చియా సీడ్స్ను నీళ్ళలో నానబెట్టినప్పుడు అవి తమ బరువు కంటే 12 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని జెల్లాగా మారతాయి. వీటిని తిన్నప్పుడు పొట్ట నిండినట్లు అనిపించి ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇది బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక గుండె ఆరోగ్యం. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఇక ఎముకల బలం. మనలో చాలామందికి పాలు తాగడం ఇష్టం ఉండదు, కానీ ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం కావాలి కదా. చియా సీడ్స్లో పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు, పండ్లను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను దూరం చేసి జీర్ణ వ్యవస్థను క్లీన్గా ఉంచుతుంది. ఇక మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అదుపు చేయడంలో సహాయపడుతుంది. ఇంతకీ వీటిని ఎలా తినాలి? చాలా సింపుల్ అండి. వీటికి ప్రత్యేకమైన రుచి అంటూ ఏమీ ఉండదు, కాబట్టి వీటిని మనం దేనిలోనైనా కలుపుకోవచ్చు. 1 చెంచా చియా సీడ్స్ను 1/2 గ్లాసు నీళ్లలో కనీసం 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత వాటిని మీరు తాగే మజ్జిగలోనో, నిమ్మరసంలోనో, బ్రేక్ఫాస్ట్ స్మూతీస్లోనో, ఓట్స్ లేదా పెరుగులోనో కలుపుకొని హ్యాపీగా తినేయచ్చు. అయితే ఒక్క చిన్న మాట, ఏమైనా సరే అమితంగా తింటే అమృతం కూడా విషమే అవుతుంది. కాబట్టి రోజుకు 1 నుండి 2 చెంచాల కంటే ఎక్కువ చియా సీడ్స్ తీసుకోకండి. అలాగే ఇవి తిన్నప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజంతా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. కాబట్టి శ్రోతలు, ఇవాల్టి నుంచే మీ ఆహారంలో ఈ చిన్ని చియా సీడ్స్ను భాగం చేసుకోండి. నిండు నూరేళ్ల ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. మరో చక్కటి ఆరోగ్య సమాచారంతో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత మెరుగైన సన్నద్ధతను కోరుతున్నాయని తెలిపారు. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని పేర్కొన్నారు. జాతీయ భద్రత కేవలం సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారం

రాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ

0: మార్పు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా తో శక్తి కా సంతులన్ బన్తా హై ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కే స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోం మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: ఆతంకవాదియో ఉన్కే సహాయకో అపరాధిక్ నెట్వర్క్ విత్తీయ ఛానల్ ఔర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత్ తథా కార్రవాయి యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అనితా ఆనంద్ భేటీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనిందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి

0: ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలీ వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో 5వసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసన్వాణి కార్యక్రమంలో పశుసంపదపై ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, పశు సంపదపై ఎల్నినో ప్రభావం.

0: సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం.
1: రై సోదరులందరికీ కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం ఎల్నినో సమయంలో పశువుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. మనం గమనిస్తూ ఉన్నాం ఒక రకమైనటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీన్నే శాస్త్రవేత్తలు ఎల్నినో అని చెప్తున్నారు. మనమే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఒకసారి విపరీతమైన వర్షాలు పడితే అలానే ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మనమే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు నోరులేని మూగ జీవాలు అలాగే పశువులు విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో పశు పోషకులు కానీ అలాగే పాడి చేసుకుంటున్నటువంటి రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో ఆకాశవాణి స్టూడియోస్లో డాక్టర్ పి ఆశాలత గారు ఉన్నారు. నమస్కారం మేడం.
2: నమస్తే అండి.
1: మేడం, మీరు ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్లో ఎల్పిఎం లైవ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ విభాగంలో ఉన్నారు కదా మేడం, ప్రొఫెసర్గా. రైతు సోదరులందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది ఎల్నినో అంటే ఏమిటో. ఎల్నినో సమయంలో పశువుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా పశువుల్లో ఈ ఎల్నినో సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎండ దెబ్బ తగులుతుందని అన్నారు. మామూలుగా మనకంటే తెలుసు ఎండ దెబ్బ ఎలా ఉంటుంది, ఏం చేయాలని. పశువుల్లో ఈ ఎండ దెబ్బ గురించి ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి మేడం.
2: సో ఎల్నినో అంటే ఏంటంటే మహాసముద్రంలో ఉష్ణోగ్రత నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటామండి. దీని వలన ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి, అట్లాగే అధిక ఉష్ణోగ్రత పెరుగుతుందన్నమాట. అంటే భూమి యొక్క ఉపరితలం బాగా వేడెక్కడం వల్ల ఏంటంటే ముఖ్యంగా పశువులు ఏంటంటే ఈ యొక్క పెరిగిన ఉష్ణోగ్రతని తట్టుకోలేవు కాబట్టి వాటి మీద ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఉష్ణోగ్రతని కాపాడుకునే శక్తిని కోల్పోతాయి పశువులు. అలాగే ఈ అధిక ఉష్ణోగ్రతతో పాటు ఏంటంటే గాలిలో తేమ కూడా ఎక్కువగా ఉండటం వల్ల పశువులకి మరింత హాని ఎక్కువ కలిగిస్తుంది అన్నమాట. దాన్నే మనం ఏమంటామంటే ఎండ దెబ్బ అని అంటాం అన్నమాట. పశువులు సహజంగా ఏంటంటే 18 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతని సమర్థవంతంగా ఉంటాయండి. అంటే ఆ టైంలో ఏంటంటే పాల ఉత్పత్తి కానీ అలాగే పునరుత్పత్తి ఇది కానీ బాగానే ఉంటుంది అన్నమాట పశువుకి. అయితే ఈ 35 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఏంటంటే మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతారు, అలాగే పశువులు కూడా. ముఖ్యంగా ఇవి జీవాలు ఎక్కువ తట్టుకోలేవు కాబట్టి చిన్న జీవాలు, షీపు, గోటు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అయితే దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే తీవ్రమైన వేసవికాలం. ఎల్నినో అంటే మామూలు వేసవికాలం కన్నా ఎక్కువ ఎండలు ఉండటం అనే దాన్ని తీవ్రమైన వేసవికాలం కింద పరిగణించవచ్చు. అలాగే వాతావరణంలో అధిక తేమ ఎక్కువగా ఉండటం. ఈ యొక్క పరిస్థితుల గురించి తెలియక ఏంటంటే రైతులు ఎక్కువగా ఈ పశువుల్ని ఎండలో మేపుతూ ఉంటారన్నమాట. అది కూడా ముఖ్య కారణం అవుతుంది. అలాగే తగినంత నీరు లభ్యత లేకపోవటం. అంటే ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఏంటంటే పశువులు తాగటానికి కానీ చెరువుల్లో కానీ కుంటల్లో కానీ నీళ్లు లేకపోవటం వల్ల ఏమవుతుంది, పశువులు ఈదటానికి కానీ లేకపోతే ఉష్ణ తాపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు ఉండవన్నమాట. అలాగే తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కూడా రైతులు కొంతమంది పెడుతూ ఉంటారండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే గాలిలో తేమ ఎక్కువవుతుంది, సరి అయిన వెంటిలేషన్ కూడా లేకపోవటం వల్ల ఏంటంటే ఆ ప్రభావం అంతా కూడా పశువు మీద పడుతుంది అన్నమాట. ఇలాంటి ఎఫెక్ట్ ఎక్కువగా వేటిలో ఉంటుందంటే దూడలు, గొర్రెల్లో ఎక్కువగా ఉంటుందండి. అలాగే మేకపిల్లల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. చూడు పశువులు, పాలు ఇచ్చే పశువులు, అలాగే నలుపు వన్నే ఉన్న పశువులు అన్నమాట. అంటే ముఖ్యంగా గేదెలు. గేదెలు ఎక్కువగా నల్లగా నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఆ పశువుల మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సరే, దీనివల్ల ఏమైతుందంటే పశువుల ఈ యొక్క ఉష్ణోగ్రత నియంత్రించుకోకపోవటం వల్ల శరీరం ఉష్ణోగ్రత 107 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడు పశువు ఏమవుతుందంటే మేత తినకుండా బలహీనంగా తయారవుతుందండి. నోరు తెరిచి చొంగ కార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఆయాసంగా నాలుకను బయటకు పెట్టడం, అలాగే పాల ఉత్పత్తి ఏంటంటే 50% వరకు పడిపోతుందన్నమాట. శ్వాసక్రియ రేటు కూడా కొంచెం పెరిగి గుండె కొట్టుకునే రేటు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందండి. అంటే ఇవన్నీ కూడా రైతు గనక అబ్జర్వ్ చేయకపోతే ఏంటంటే ప్రసూ స్పృహ తప్పి ఏంటంటే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ రైతు ఉష్ణోగ్రత పెరిగింది అనగానే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాధికారిని సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఏది పాల ఉత్పత్తి తగ్గినా తీసుకోవాలి, లేకపోతే చొంగగార్చడం జరిగినా చూసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయాలి. అలాగే హార్ట్ బీట్ పెరిగిందా, లేకపోతే ఈ శ్వాస ఎక్కువగా తీసుకుంటుందా పశువు, ఆయాస పడుతుందా, ఇలాంటి లక్షణాలన్నీ కూడా రైతు గమనించి ఆ యొక్క లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క ఎండ దెబ్బ యొక్క లక్షణాలండి.
1: మేడం, ఇప్పుడు ఈ ఎండ దెబ్బ లక్షణాలు గమనించారనుకోండి రైతు సోదరులు, ఎటువంటి చికిత్స మనకు అందుబాటులో ఉంది, పశు వైద్యులు ఎటువంటి చికిత్స అందిస్తారు మేడం?
2: మామూలుగా ఏంటంటే కొంచెం శరీర ఉష్ణోగ్రత నార్మల్ కన్నా కొద్దిగా పెరిగినప్పుడు ఏం చేస్తామంటే శరీరాన్ని నీటితో తడిపితే సరిపోతుందండి. అలాగే పశువుల శాలలు ఏమైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా గోనె సంచులు దొరికితే వాటిని తీసుకొని, లేదంటే కొనుక్కునైనా సరే రైతులు తెచ్చుకోవాలండి. వాటిని తడిపేసి పాకల చుట్టూ కట్టినా కూడా పశువుకి చల్లటి వాతావరణం అందుతుంది అన్నమాట. చల్లటి

0: గాలి అందిస్తాము. అలాగే ఏంటంటే ఒకవేళ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే సెలైన్లు పెడతారండి, అంటే డాక్టర్ గారిని సంప్రదించి సెలైన్లు ఎక్కించుకోవాలి. అలాగే 10 లీటర్ల వరకు చల్లని ఎనీమా ద్వారా చల్లటి నీళ్లు ఇవ్వటం వల్ల పశువు ఏంటంటే ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. అంటే ఈ ఎనీమా ఎప్పుడు చేస్తారంటే అది ఉష్ణోగ్రత అనేది శరీర ఉష్ణోగ్రత మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో అన్నమాట. అలాగే ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సిలు, అలాగే బి కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ఏంటంటే పశువు యొక్క ఇమ్యూనిటీని పెంచుతాయి అన్నమాట. అలాగే రైతులు ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. అంటే ఒక 20 లీటర్ల నీటిని ఎలక్ట్రోలైట్స్ తయారు చేసుకోవాలి అంటే సోడియం క్లోరైడ్ ఒక 160 గ్రాములు, అలాగే పొటాషియం క్లోరైడ్ 20 గ్రాములు, అంటే 4 స్పూన్ల వరకు పడుతుందండి. కాల్షియం క్లోరైడ్ 10 గ్రాముల వరకు కలపాలండి. అలాగే ప్రొపిలిన్ గ్లైకాల్ 300 ml, ఇవన్నీ కలిపి కూడా తయారు చేసుకున్నట్లయితే రైతు ఇంట్లోనే, అంటే ఒక్కోసారి ఏంటంటే పశు వైద్యాధికారి అందుబాటులో ఉండకపోవచ్చు, అప్పుడు ఇంట్లోనే వాటికి పశువులకు తాగించవచ్చు అండి. అలాగే ఒకవేళ దూడలు ఉంటే, చిన్న దూడలు ఉన్నట్లయితే ఈ సోడియం క్లోరైడ్ 5 గ్రాములు, పొటాషియం క్లోరైడ్ 1 గ్రాము కలపాలండి. సోడియం ఎసిటేట్ అని ఉంటుంది 5 గ్రామ్స్, అలాగే డెక్స్ట్రోజ్ అంటే ఇమ్మీడియట్గా శక్తి రావడం కోసం 10 గ్రాములు, వీటినన్నింటిని కూడా కలిపి చిన్న చిన్న దూడలకు ఇవ్వచ్చు అండి.
1: డాక్టర్ ఆశారత్ గారు, ఇప్పుడు ఎండ దెబ్బ తగిలిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఎండ దెబ్బని మనం నియంత్రించడానికి ఏం మార్గాలు ఉన్నాయి, దానికి చేయాల్సినటువంటి యాజమాన్యం ఏ విధంగా ఉంటుంది ఒకసారి వివరించండి.
0: అంటే ముఖ్యంగా ఈ యొక్క పశువుల పాకలు నిర్మించుకునేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా ఎండ పడేటట్టుగా కూడా పాకలు నిర్మించుకోకూడదండి. అంటే ఒకవేళ పశువుల పాకల నిర్మాణం స్థితిలో ఉన్నప్పుడే డైరెక్ట్ గా ఎండ పడకుండా చూసుకోవాలండి. అలాగే ఈ ప్రతి పాకలో కూడా గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించేటట్లు చూసుకోవాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్లు పాకల చుట్టూ ఏంటంటే పెద్ద చెట్లు నాటారనుకోండి, ఆ చెట్లు కూడా ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రతని తగ్గించి చల్లటి గాలిని పశువుల పాకలో వీచేటట్లుగా తోడ్పడతాయండి. అలాగే పశువుల పాకల చుట్టూ కూడా ఏంటంటే గోను సంచులను కట్టి ఆ గోను సంచులను తడుపుతూ ఉన్నప్పుడు కూడా ఏంటంటే చల్లటి వాతావరణాన్ని పశువుకి అందించినట్లు అవుతాం. అలాగే స్ప్రింక్లర్స్ ఒకవేళ రైతుకి పశువు పాక మీద కొంచెం పెట్టాలి అనుకున్నప్పుడు, అంటే డబ్బు పెట్టగలడు అనుకున్నప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే స్ప్రేయర్స్ దొరుకుతాయండి చిన్న చిన్నవి, అవి కానీ లేదంటే ఫ్యాన్లు, కూలర్లు ఇలాంటివి అంటే అందుబాటులో ఏముంటే అవి వాటిని వాడి ఆ యొక్క పశువుల పాక యొక్క ఉష్ణోగ్రతను తగ్గించినట్లయితే పశువు శరీర ఉష్ణోగ్రత కూడా పెరగకుండా చూసుకోవచ్చు అండి. అట్లాగే ఏంటంటే మేత మేపేటప్పుడు కూడా మనం కొంత జాగ్రత్త తీసుకోవాలండి. అంటే ఉదయం పూట 6 నుంచి 10 సమయంలో మాత్రమే బయటికి వదలాలండి. అలాగే సాయంత్రం పూట అయితే 4 గంటల నుంచి 6 గంటల సమయంలో మాత్రమే పశువుని బయటకు తీసుకెళ్ళినట్లయితే ఎండ తీవ్రత అనేది పశువు మీద పడకుండా ఉంటుందండి, అది ముఖ్యంగా చూసుకోవాలి. అలాగే రైతుకు గనక సమీకృత దాణా అందుబాటులో ఉన్నట్లయితే ఆ సమీకృత దాణా అంటే ఏంటంటే ఈ మినరల్ మిక్సర్స్, అట్లాగే కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటామండి, ఇవి వీటితో పాటు ఈ ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ కూడా అందించినట్లయితే పశువు యొక్క రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా ఈ యొక్క ఎల్నినో బాధ నుండి, అంటే ఎండ దెబ్బ నుంచి కానీ అధిక ఉష్ణోగ్రత నుంచి కానీ పశువుని కాపాడుకోగలిగిన వారం అవుతాడు. అలాగే ఏంటంటే రాత్రిపూట కుదిరితే ఏమిటంటే ఎండుగడ్డి పెట్టేసి పగటిపూట పచ్చిగడ్డి పెట్టినట్టయితే కూడా దీని వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతను తగ్గించిన వాళ్ళం అవుతాము. ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ పశువుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గనక మనము రవాణా చేయాలి అనుకుంటే చల్లని టైంలో మాత్రమే, అంటే పొద్దున్నే కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ మాత్రమే ఆ రవాణాని చేపట్టాలండి. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గేదెలు లేదా ఆవుల పెంపకాన్ని చేపట్టాలండి. గేదెల్లో ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి అంటే వాతావరణాన్ని బట్టి కూడా మార్చుకోవచ్చు, బట్ అదేంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది మాత్రమే చేపట్టుకోగలుగుతారనమాట. అలాగే వేడి వాతావరణ పరిస్థితులను తట్టుకునే దేశవాళీ ఆవుల్ని మనం పెంచుకుంటే ఇంకా మంచిదండి, అంటే అది రైతు యొక్క దీన్ని బట్టి మనం పెంచుకోవాలండి.
1: మేడం, ఇప్పుడు ఎల్నినో పరిస్థితుల్లో వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా, అంటే స్థానిక వ్యాధులు ఎలాంటివి, అలాంటివి వచ్చినప్పుడు మనం నియంత్రణ ఏ విధంగా చేపట్టుకోవాలో కూడా చెప్పండి మేడం.
0: అంటే ఈ ఎల్నినో పరిస్థితులు ఏంటంటే ముఖ్యంగా సమతుల్య ఆహారం మనం అందించకపోయినా, ఖనిజలవణ మిశ్రమాలు మనం అందించకపోయినా, ప్రోబయోటిక్స్, ఇమ్యూన్ సప్లిమెంట్స్ మనం ఇవ్వకపోయినా ఏంటంటే ఎక్కువగా ఏంటంటే కీటకాలు కానీ గోమారులు, ఈగలు ఇలాంటివి ఎక్కువగా ప్రబలి రకరకాల వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయండి. దీనికి ఏంటంటే పరిశుభ్రమైన దాణాని పశువుకి పరిశుభ్రమైనటువంటి తొట్టెల్లో మాత్రమే అందించాలండి. బూజు పట్టిన దాణా కానీ బూజు పట్టిన గడ్డిని కానీ ఉపయోగించకూడదండి. అలాగే పశువు తాగే పాత్రలు కానీ తర్వాత తొట్టెలను కానీ రోజు శుభ్రపరచాలండి. ఆ తర్వాత త్రాగునీటి నిల్వలను ఏర్పాటు చేసుకోవాలి, ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో నీరు లభ్యత

0: లేకపోతే ఏమవుతుందంటే, పశువుకి సరైన టైంలో నీరు అందించకపోయినా, అలాగే పశువులు కడగటానికి కానీ స్ప్రింక్లింగ్ చేయటానికి కానీ నీరు లభ్యత లేకపోయినా కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుందన్నమాట. అలాగే సకాలంలో మనం టీకాలను అందిస్తూ ఉండాలన్నమాట. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల ఏంటంటే రకరకాల వ్యాధులకు గురి అయ్యే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టీకాలను మనం అందించాలండి. ఆ యొక్క టీకాలు ఏంటంటే గవర్నమెంట్ సప్లై ఉంటుందండి, ఎఫ్ఎండి అంటారు లేకపోతే హెచ్ఎస్ అంటారు. ఈ యొక్క వ్యాక్సిన్స్ అనేవి త్రూ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఇస్తారు. కాబట్టి ఆ యొక్క వ్యాక్సిన్స్ అనేవి పశువులకు మనం అందించాలండి. అలాగే ఏంటంటే ఒత్తిడి పశువుకి ఎక్కువగా గురవుతుంది కాబట్టి అధిక వేడి సమయంలో పశువుల్ని మనం ఇందాక చెప్పినట్లుగానే రవాణా చేయకూడదు. బలహీనమైన పశువులు ఏమన్నా ఉన్నా లేకపోతే ప్రెగ్నెంట్ యానిమల్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా మనం రవాణా చేయడాన్ని ఆపేయాలండి. తర్వాత ఆకస్మికంగా ఆహారము లేదా డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా అలాంటి పశువులను ఏంటంటే ఈ రవాణా చేయడానికి కూడా ఆహారం తినకుండా ఉన్న పశువులను కూడా ఆపేయాలండి రవాణా చేయటం అనేది. సరే, ఈ యొక్క రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఏం చేయాలంటే మనం ముఖ్యంగా పోషకాహారం సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా సమతుల్య ఆహారాన్ని పశువుకు అందించాలండి. అలాగే ప్రతి ఆహారంలో ప్రతి రోజు కూడా ఈ యొక్క ఎలక్ట్రోలైట్స్ మినరల్ మిక్సర్స్ అనేవి అందుతున్నాయా లేదా అనేది చూసుకోవాలండి. అలాగే సకాలంలో ప్రతి పశువుకి కూడా డీవార్మింగ్ ఏజెంట్స్ మనం వాడుతూ ఉండాలండి. అలాగే ఎల్నినో పరిస్థితులు ఏంటంటే పునరుత్పత్తి మీద కూడా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయన్నమాట. అంటే పునరుత్పత్తి సమయంలో ఏంటంటే పశువు సరిగ్గా ఎదక రాకపోవడము, ఈ ఎక్కువగా ఒత్తిడికి గురైన పశువు ఏం చేస్తుందంటే సైలెంట్ హీట్ వస్తుందన్నమాట. అంటే ఎద లక్షణాలు రైతు గుర్తించలేకపోతాడండి. దీనికి కారణం కూడా ఏంటంటే సమతుల్య ఆహారం పశువుకి దొరకపోవడం అండి. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ యొక్క బాడీలో రిజర్వ్స్ ఏమైతే ఉంటాయో పశువులు అవన్నీ కూడా నార్మల్ మెయింటెనెన్స్ కోసం వాడటం వల్ల నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది పశువుకి కదులుతుందండి. దానివల్ల ఏంటంటే ఈ యొక్క బరువు తగ్గటమే కాకుండా సరైన సమయంలో పునరుత్పత్తి లక్షణాలను కూడా అది ప్రదర్శించలేకపోతుంది. ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏంటంటే మెదడులోని పునరుత్పత్తి హార్మోన్లు స్రావాన్ని తగ్గిస్తాయి అన్నమాట. అంటే సకాలంలో అది ఎదక రాకపోవడము, ఎద లక్షణాలు కనబడకుండా ఉండటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే అండం సరిగ్గా వృద్ధి చెందకపోవడం, అండోత్పత్తి ఆలస్యం కాగటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలండి. హార్మోన్ ఇంజెక్షన్స్ తో పాటు వాటికి సమతుల్య ఆహారం, మెయిన్ గా చూడాల్సింది మినరల్ మిక్సర్ సరిగ్గా అందుతుందా లేదా. అందులో కంప్లీట్ మినరల్స్ ఈ పశువుకి ఏమైతే కావాలో, చిన్నవైనా చిన్న జీవాలైనా సరే పెద్ద పశువులకైనా ఏం కావాలి అనేది ఆ మినరల్ మిక్సర్స్ లో ఉంటాయి. కాబట్టి పశువుకి అందిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలండి.
1: మేడం గారు, ఇప్పుడు రైతు సోదరులు గేదెలు ఆవుల మీద ఆధారపడేది పాల ఉత్పత్తి కోసం. ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఈ గేదెలు కానీ పశువులు కానీ ఒత్తిడి గురైనప్పుడు పాల ఉత్పత్తి మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా?
0: తగ్గుతుందండి. అలాంటి తగ్గకుండా ఉండాలంటే ముఖ్యంగా యాజమాన్య పద్ధతులు ఇందాక చెప్పినట్టుగానే అంటే చల్లని వాతావరణంలో పశువులను కట్టేయటము, అలాగే చల్లని సమయంలోనే అంటే పొద్దున్న 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం పూటేమో 4 నుంచి 6 గంటల వరకు పశువుని మేతకమై తీసుకెళ్ళడం, బయట వనరులు లేవు, మేపు వనరులు లేవు అంటే ఇంట్లోనే కట్టేసేసి కాన్సన్ట్రేట్ ఫీడ్, సమతుల్య ఆహారం ఇవ్వడము, అలాగే ఆ సమతుల్య ఆహారంతో పాటు మినరల్ మిక్సర్స్ ఇవన్నీ అందిస్తే ఏంటంటే మనం కొంత శాతం అన్న అంటే 50% తగ్గినా కూడా ఒక ఇంకో 20% అన్న మనం పెంచుకునే అవకాశం ఉంటుందండి.
1: మేడం, మరొక ప్రశ్న, ఈ ఎల్నినో సమయంలో పశువులకి పరాన్న జీవుల నుంచి రక్షించడం ఏ విధంగా మేడం?
0: సరైన మేపు వనరులు లేకపోవడం వల్ల పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అన్నమాట. తద్వారా ఏంటంటే రకరకాల పరాన్న జీవులు, పొట్ట జలగ కానీ, కార్జపు జలగ కానీ, బెబీషియా, రకరకాల జలగలు పశువుల్లో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందండి. అలాగే గొర్రెలు మేకల్లో కూడా ఏంటంటే కాక్సిడియా వంటి పరాన్న జీవులు, పేలు పిరుదులు ఇలాంటివన్నీ కూడా పశువుని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంటుందన్నమాట. సరే, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే వీటికి సక్రమంగా ప్రతి నెల, అలాగే చిన్న చిన్న పశువులకైతేనేమో పుట్టిన వెంటనే 15 రోజులకి, తర్వాత 4 రోజులకి, తర్వాత ప్రతి నెల కూడా డీవార్మింగ్ అనేది అందించాలండి. అది పశువు యొక్క బాడీ వెయిట్ ని బట్టి వైద్యాధికారిని సంప్రదించి మనం అందించాలండి.
1: రైతు సోదరులు ఎటువంటి సందర్భంలో వెంటనే పశు వైద్యాధికారిని కలవాలి మేడం? ఎటువంటి లక్షణాలు కనిపించినప్పుడు, అంటే కొన్నిసార్లు మనమే చూసుకోవచ్చులే పశువులు అనుకుంటారు, అలా కాకుండా ఎటువంటి తీవ్రమైన లక్షణాలు కనపడినప్పుడు పశు వైద్యాధికారిని కలవాలి?
0: అంటే ముఖ్యంగా ఏంటంటేనండి, శరీర ఉష్ణోగ్రత 107 కన్నా ఎక్కువ పెరిగినప్పుడు, 107 ఉందంటేనే ఇంకెక్కువైనట్టండి. సో అలాంటి సమయంలో పశు వైద్యాధికారిని సంప్రదించాలి. ఒక్కోసారి అంటే ఒకవేళ ఉష్ణోగ్రత నార్మల్ గా ఉన్నా కూడా పశువు మేత మేయలేకపోవడం, లేదంటే సొంగ కార్చటం, లేదంటే ఊపిరి ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి, అంటే కొంచెం ఎక్కువ టైమ్స్ తీసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా మనం పశువు

0: గారిని సంప్రదించినట్లయితే దానికి తగినటువంటి అంటే అసిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే చేయగలుగుతారండి. అంటే ఏదైతే రైతు చెప్తారో దాన్ని బట్టే పశు వైద్యాధికారి తగు నివారణ చర్యలు తీసుకుంటారు.
1: మేడం, ఇప్పుడు మేతకు వచ్చినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పచ్చిగడ్డి దొరికే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి.
0: అవునండి,
1: కాస్త వాళ్ళు ఎత్తుపెట్టుకుంటే ఎండుగడ్డి లభ్యత ఉంటుంది.
0: ఇటువంటి
1: సందర్భంలో ఈ మోతాదు ఎలా చూసుకోవాలి మేడం? పచ్చిగడ్డి అందుబాటులో లేదు, ఎండుగడ్డి మాత్రమే ఉంది, వాటికి ఎటువంటి గడ్డి అందుబాటులో తేవాలి?
0: గడ్డి అందుబాటులో అంటే ఏంటండి, జనరల్ గా కరువును తట్టుకునే కొన్ని పశుగ్రాసాలు ఉంటాయండి, హైబ్రిడ్ నేపియర్ అని, అలాగే ఇంకోటి పారాగ్రాస్. పారాగ్రాస్ ఏంటంటే వన్స్ ఒకసారి వేస్తే ఎక్కువగా అట్లాగే ఒకవేళ వరిగడ్డి మాత్రమే ఉందనుకోండి, దాని యూరియాతో సుపోషకం చేసి కూడా అందించవచ్చండి. అంటే మనం వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి అనుకున్నప్పుడే రైతు నిల్వల్ని ఏర్పాటు చేసుకోవాలండి, అలాగే సైలేజ్ అనేది తయారు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే పశుగ్రాసాలు ఎక్కువ ఉన్న సమయంలో రైతు తగు చర్యలు చేపట్టి స్టోర్ చేసుకుంటే ఉపయోగపడుతుందండి. అలాగే ఎండుగడ్డి మామూలుగా హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే దొరుకుతుంటుంది, దాన్ని స్టోర్ చేసుకుని ఈ వర్షాభావ పరిస్థితుల్లో వాడుకున్నట్లయితే ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని కాన్సన్ట్రేట్ ఫీడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి రైతు గనక పశువు మీద వెచ్చించగలరు అనుకుంటే ఈ యొక్క కంప్లీట్ దాణాన్ని తయారు చేసుకోవచ్చు, లేదంటే బయట కొనైనా సరే పశువుకి అందించాల్సిందే అండి. అందిస్తేనే దాని యొక్క పునరుత్పత్తి కానీ ఉత్పత్తి కానీ మనం పెంచగలిగిన వాళ్ళం అవుతాం, లేదు పెరగకపోయినా పశువు దాని మెయింటెనెన్స్ వర్క్ అన్నా సరే అది ఉంటుందండి. అది
1: మేడం, డాక్టర్ అశాలత గారు చివరిగా ఈ ఎల్నినో సమయంలో పశు పోషణలో రైతు సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్పండి మేడం.
0: ముఖ్యంగా సమతుల్య ఆహారం పశువుకు అందుతుందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే ఎండుగడ్డి రాత్రిపూట పెట్టడం, పచ్చిగడ్డి దొరికినప్పుడు పచ్చిగడ్డి పగటిపూట పెట్టినట్లయితే ఆ యొక్క శరీర ఉష్ణోగ్రత పెరగకుండా మనం పశువుని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. అలాగే సమతుల్య ఆహారం ఏదైతే దొరుకుతుందో, అంటే కాన్సన్ట్రేట్ ఫీడ్ ఏదైతే దొరుకుతుందో, ఆ ఫీడ్లో ఏంటంటే ఈ యొక్క మినరల్ మిక్సర్స్ కానీ అలాగే వైటమిన్స్ కానీ యాడ్ అవుతున్నాయా లేదా, లేదంటే కొంచెం ఎక్కువ ఖర్చు ఉన్నా కూడా కొంచెం యాడ్ చేసినట్లయితే పశువు యొక్క రోగ నిరోధక శక్తి పెంచటమే కాకుండా తగ్గించిన వాళ్ళం అవ్వమన్నమాట. అంటే రోగ నిరోధక శక్తి పెరిగితే ఏమవుతుంది, ఇలాంటి వర్షాభావ పరిస్థితులే కానివ్వండి, లేదంటే మేత దొరకని పరిస్థితులే అవనివ్వండి, లేదు ఎక్కువ ఉష్ణోగ్రత ఎండదెబ్బను కూడా పశువు కాపాడుకోగలుగుతుందండి.
1: ధన్యవాదాలండి డాక్టర్ పి ఆశాలత గారు. ఈరోజు రైతు సోదరులకి ఎల్నినో సమయంలో పశువుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పశువులు రోగాలు బారిన పడకుండా వాటికి ఎటువంటి మేత అందించాలి, అలాగే వాటి యొక్క షెడ్లు ఎలా నిర్మాణం చేపట్టుకోవాలి, అలాగే వాటికి నీటి లభ్యత, ఈ విషయాలన్నీ చక్కగా తెలియజేశారు. రైతు సోదరులందరూ ఈ విషయాలు గుర్తుంచుకుని పశువుల్ని ఈ ఎల్నినో సమయంలో జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిద్దామండి. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ.
2: పశు సంపదపై ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు. కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి ఆశాలత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వివిధ పంటల్లో సరైన మొక్కల సాంద్రత వల్ల అధిక దిగుబడులు ఎలా సాధించవచ్చో తెలుసుకుందాం. వివిధ పంటల్లో ఎక్కువ దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో సరైన మొక్కల సాంద్రత ముఖ్యమైనది. మొక్కలు నీరు, నేలలోని పోషకాలు, వెలుతురు వీటిని సద్వినియోగం చేసుకోవాలంటే సరైన సాంద్రతలో మొక్కలు ఉండాలి. నిర్ణీత విస్తీర్ణంలో ఎన్ని మొక్కలు కలిగి ఉండాలో తెలిపేదే మొక్కల సాంద్రత. ఏ పంటలో అయినా మొక్కల సాంద్రత మూడు ముఖ్యమైన అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవి విత్తన బరువు, సాళ్ల మధ్య దూరం, ఒకే సాలలో మొక్కల మధ్య దూరం, మొక్క ఎదుగుదల, మొక్క యొక్క విస్తీర్ణం, పంటకాలం, నీటి సదుపాయాన్ని బట్టి మొక్కల సాంద్రత పంట పంటకి మారుతూ ఉంటుంది. సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత ఎక్కువైనా తక్కువైనా పంట సరిగా ఎదగకుండా దిగుబడులు తగ్గుతాయి. ఈ విషయాల మీద రైతు సోదరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మొక్కల సాంద్రత తక్కువగా ఉండి దిగుబడుల మీద దీని ప్రభావం చూపిస్తుంది. ముందుగా మొక్కల సాంద్రత తక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే తక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, విత్తనంలో మొలక శాతం తక్కువగా ఉండడం, విత్తన శుద్ధి చేయకపోవడం, మొలక దశలోనే పురుగులు, తెగుళ్ళు, వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్కలు చనిపోవడం, నేల సమతలంగా లేకపోవడం వల్ల సరిగా మొలవకపోవడం, నేలలో సరిపడా తేమ లేక సరిగా మొలవకపోవడం, విత్తనం లోతుగా పడ్డం వల్ల మొలకెత్తకపోవడం, కూలీలు సరైన దూరంలో విత్తనాన్ని నాటకపోవడం, ఎద్దుల గొర్రె మీద విత్తనాలను నైపుణ్యం లేని మనుషుల చేత విత్తించటం, కొన్ని రకాల పంటల్ని వెదజల్లే పద్ధతిలో విత్తటం, ఉదాహరణకి వరి మాగాణిలో అపరాలను వెదజల్లడం, ఇంకా విత్తడానికి ఆధునిక వ్యవసాయ యంత్రాలను వాడకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత

0: తక్కువగా ఉండడానికి కారణాలు. ఇక మొక్కల సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాల్ని గనక మనం చూసినట్లయితే, ఖాళీలు ఏర్పడే దిగుబడి అదేవిధంగా తగ్గుతుంది. నీరు, వెలుతురు, ఎరువులు, పురుగు మందులు పూర్తిగా సద్వినియోగం కావు. నేల వినియోగం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగి కలుపు నివారణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలని గనక మనం చూసినట్లయితే, సిఫారసు కంటే ఎక్కువ మోతాదులో విత్తనాన్ని వాడడం, సాళ్ల మధ్య, సాళ్లలో, మొక్కల మధ్య తక్కువ దూరంలో విత్తడం, అధికంగా ఉన్న మొక్కల్ని తొలిదశలో తీసివేయకపోవడం, ఇవన్నీ కూడా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడానికి కారణాలు. ఇక ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టాలని గనక మనం చూస్తే, మొక్కలు వెలుతురు కోసం పోటీపడి పొడవుగా పెరిగి లేదా పొట్టిగా మరీ బలహీనంగా తయారవుతాయి. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती

0: ಕಿಸಾನ್ವಾಣಿ ಪ್ರಾಯೋಜಿತ
1: లడ్డు ఇవ్వండి.
2: పావు కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే బిఎస్బిడి అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్ బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: ఆర్బిఐ అంటుంది బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్.
5: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

0: చేస్తున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
1: నమస్తే సార్.
0: ముందుగా ఈ వాన నీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాన నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలని చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేసాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.0లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జి మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫాడ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫాడ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేప పిల్లల్ని, ఒక 2,000 చేప పిల్లల్ని దానిలో వదలడం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వివి రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakhs మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
0: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
1: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12, 15x15 ఇలాంటి పాంపాండ్స్ సైజ్ చేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ, కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మనం వేసికర్స్ని మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కూస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్నీ మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
0: ఈ ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
1: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. ఎస్టిమేషన్స్లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
0: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి, ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు?
1: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్లోని ప్రతి విలేజ్లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోని ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా

0: 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫండ్ అన్నమాట. సో పామ్ ఫండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్, మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట, అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1000 పామ్ ఫాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2-2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈరోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించి వచ్చారు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గానీ ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాళ్ళు వేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాలపరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియనా?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే

0: ఈ వర్షం నీళ్ళంతా ఒడిసిపట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం మూలన, తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండే రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెల్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
4: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకటాచలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీవెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి, జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణ ధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనాన్నికి విహరిస్తూ ఉంటే ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము

జలజాక్షుణి దివ్య సుజాత జనున్ నిలయంబుగ వెంకట నిత్య విభున్ విలయన్ కనుగొందురు వేడుకతోన్ అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను, కాంతిని. రథవాహన రథివాహన కాంతులతోన్ మహారథములు, ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో, దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళాబృందములన్నీ కూడా, నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాబృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చొని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధులలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు, గజరాజులు, హయరాజులు ఠీవిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ, రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు. తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియొసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు, భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము అని అంటే, అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధజల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని, రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతీదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు, చంద్రవంకలు, భుజకీర్తులు, అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ, ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే, ఆ సప్త తంత్రులు సప్త నాడులకు ప్రతీకలై, అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై, అవి ఆ స్వామి ఏ విధంగా అయితే మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను నిలిచి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత సుజాత ధనున్నని అన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొందినటువంటి వాడు అని. ఉత్తమ జన్మ ఏమిటయ్యా అనంటే మానవ జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం అని అంటారు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో. ఎన్నో జన్మల యొక్క పుణ్యము పరిపక్వమైతే తప్ప మానవ జన్మ లభించదట. అలాంటి ఆ మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవచ జన్మకోటి సుకృతై

వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించినప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదార విందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు కటస్థ దాహ ఉచ్యతే పాపదహనాతేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యానంటే అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడై

దహనాదేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యానంటే అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడైనటువంటి పరంధాముడు తానే భక్తుల వద్దకు తన చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ కటాక్షింపజేస్తూ చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించి తరించండి అని చెప్పి తాను చక్కటి ఆభరణముల యొక్క కాంతితో గజపుష్పమాలల యొక్క శోభతో హంసవాహనాన్ని అధిరోహించి చేత వీణను ధరించినటువంటి వాడై ఆ కమలనేత్రుడైనటువంటి పరమాత్మ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా వేడుకతోన కనుగొందురు విలయన్ భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యానంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవిందనామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద, పరమానంద, ఆశ్రితానంద, నువ్వు తప్ప అనుగ్రహించేటటువంటి వాడెవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అని అన్నారు. ఆ భక్తి మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుజ్యానికి మనల్ని తీసుకెళ్తుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనంటే వెన్నెలవన్నెమై మెరుపు వెళ్ళని వల్వలు వీణదాల్చియున్ వెన్నెల చల్వ చూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్ వెన్నెల వంటి కీర్తినిల విద్యలు నేర్చిన వారికి చుచున్ వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడీ. ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టుపుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా వీణయుదాల్చియున్, చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే అది ఏడు తంత్రులు కలిగినటువంటిది. ఆ సప్త చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమల గిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను జ్ఞానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే వెన్నెల చల్వ చూపులన్, చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని, హాయిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయో తన చల్లని చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యానంటే సమస్త జీవకోటిని కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహమట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వారిని అహం దూరదస్తే పదాంభో

युग्मं प्रणामेच्छयागत्य सेवां करोमि सगृत्सेवया नित्य सेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेंकटेश अनि प्रार्थन चेस्तारु. అయ్యా, నేనెక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలో నీ కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే చాలట, తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాంభోజ యుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా. ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే ఆయన సకలములైనటువంటి ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు. వెల్లువగొల్పు కృపారసంబున, తన యొక్క కృపా ప్రవాహం చేత భక్తకోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే, ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము. ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో, తనను నమ్మినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని, తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని, తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట. ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అనంటే, ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు. తన భక్తుడు ఆర్తితో పిలిచాడని భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధాముడు, మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చిత అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ ఏం చేస్తుందయ్యా అనంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి, నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అదంటే, అక్కడ స్థలములందు, దుర్గములందు, జలములందు, ఆకాశమునందు, గర్భమునందు, అరణ్యమునందు, చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు, గోవింద అని ఆర్తితో అంటే చాలట, ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అనంటే, ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాదవయ ప్రధాన సమయార్తార్తి నిర్వాపణాత్ ఔదార్యాదగ శోషణాదగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతామభవత్యేతే సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః. ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు, అహల్య, ధ్రువుడు ఏ విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో, వాత్సల్యాత్ అన్నారు, దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని. తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అన్నాడు, వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు, విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు, స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి
ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు.

మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థం ఏమిటయ్యా? చదువులు నేర్చినటువంటి వారు, ఆ చదువులు అంటే ఏమిటి అని అంటే చాలా చక్కగా ప్రహ్లాదుడి మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అని అంటే చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు గురుకులానికి, అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడు ఆయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్, చదువుగవలయును జనులకు చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అనంటే పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడు ఆయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అనంటే సదసద్వివేక చతురత గలుగున్, సత్ అసత్ ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా? పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని నిర్వహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వా విద్యా దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అనంటే కోరిన వారికి కోరిన విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు, పరంధాముని యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై వెన్నెల వేళ చక్కగా ఈ శరద్ ఋతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. శరద్ఋతువు స్వచ్ఛమైనటువంటి రాత్రివేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచానన్నారు. ఇక్కడ సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందోత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండలరాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణా దృక్కులను భక్తకోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతిజ్ఞను తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా, ఆ హంస స్వరూపం ఏమిటి అనంటే దోషహీనత్వాద్ హం సారత్వాత్ సహా అని అన్నారు. ఉపనిషత్తులు ఆ పరమేశ్వరునే హంసగా కీర్తిస్తున్నాయి. మనం నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అదే హంస అన్నారు. మరి ఆ హంస జపం ఎలా చేయాలి అనంటే ఇంద్రియముల నిగ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంసయనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవలయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అనంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అనంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా? చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అనంటే అది భగవన్నామస్మరణ. కలియుగం

0: అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది. అలాంటి ఆ భగవన్నామస్మరణ చేత గోవింద గోవింద గోవింద అని ఆర్తితో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని నిరంతరం కూడా మనన చేస్తూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి కూడా పారిపోకుండగా అది నియంత్రించబడుతుందట. అలా మనస్సును నియంత్రించి ప్రాణములన్ శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణమును నడిపేటటువంటి వాడు ఎవడయ్యా? పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి? ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహ, ఇవే హంస జపము, అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు, హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయో, నిరంతరము కూడా అది మనస్సు ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. హంస జపం చేస్తూనే ఉంటాం, కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘన వెంకటపతి ఎవరయ్యానంటే సప్త సముద్రాలు, సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మతత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను, జ్ఞానమేదో అజ్ఞానమేదో సారమేదో నిస్సారమేదో ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంసవాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు అంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవచానన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా? కోరికలతో ఉన్నటువంటిది. కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను వేడుకుంటూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూత దయయు తాపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామస్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రం అంతా కూడా. అలాంటి పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవలు, హంసవాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముని యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటినీ మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం. ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏవైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద. ఆపద మొక్కుల వాడ అనాథరక్షక గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం

0: చెప్పినారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటచలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడిపి వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. వార్తల వివరాలు. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో మొబైల్ డేటా లభ్యతతో విద్యార్థులకు డిజిటల్ విద్య, చిన్న వ్యాపారులకు కొత్త కస్టమర్లను చేరుకునే అవకాశాలు, యువతకు ఆన్లైన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు భారత్ సరైన గమ్యస్థానం అవుతుందని, డిజిటల్ నైపుణ్యాలు భారత్కు కీలకంగా నిలుస్తాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ బలమైన పునాదులపై భారత్ ఆర్థిక అభివృద్ధి కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు 7.8% నమోదైందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: బ్లూంబర్గ్ ఎకనామిక్ ఫోరం కి థీమ్ దునియా మే ఉభర్తి నయీ పవర్స్ పర్ కేంద్రిత హై. హర్ యుగ్ మే పవర్ కే అప్నే స్రోత రహే హై, అప్ని పరిభాష రహీ హై. లేకిన్ 21వీ సదీ మే, ఖాస్ కర్ తీసరే దశక మే ఏక్ బడా బదలావ్ హో రహా హై. లేకిన్ సాథియో, అస్లీ సవాల్ యహ నహీ హై కి పవర్ కిస్కే పాస్ హై.
0: లడాక్ భారతదేశంలో అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. చైనా వైపు నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఈ వాస్తవాన్ని మార్చలేవని పేర్కొంది. లడాక్పై చైనా ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా సమావేశంలో ఎదురైన ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. లడాక్ కేంద్రపాలిత ప్రాంతంలోని 28 ప్రాంతాలకు సంబంధించిన ప్రామాణిక స్థలనామాలు, భౌగోళిక విశేషాల పేర్లను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో గుర్తించినట్లు హోంమంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. లడాక్ ప్రాంతానికి చెందిన అధికారులు స్థానిక భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ చర్య చేపట్టినట్లు వెల్లడించింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించని జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. బిమ్స్టెక్ దేశాల్లో ఉగ్రవాదులకు

0: శ్రేయం దొరకకుండా సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను దాచడం, వారికి శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి కార్యకలాపాలకు బిమ్స్టెక్ దేశాల్లో ఎలాంటి అవకాశం ఉండకూడదని చెప్పారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి బిమ్స్టెక్ దేశాల హోంమంత్రుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య పరస్పర నమ్మకం, సహకారం ఉంటేనే ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయగలమని తెలిపారు. ఒక దేశ భద్రతా వ్యవస్థ మరో దేశ భద్రతకు కూడా ఉపయోగపడేలా పనిచేయాలని సూచించారు. ఉగ్రవాదం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో అన్ని దేశాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలని అమిత్ షా పేర్కొంటూ,
1: ఏక్ సదస్య దేశ్ కీ సురక్ష పూరే క్షేత్ర కీ సురక్ష కో మజబూత్ కర్తీ హై. ఇస్ మంత్ర కే సాథ్ భారత్ ఏక్ శాంతిపూర్ణ సురక్షిత్ ఔర్ సమృద్ధ బంగాల్ కీ ఖాడీ క్షేత్ర కే లియే సభీ సదస్య దేశో కే సాథ్ విశ్వాస్ సన్మాన్ ఔర్ సహయోగ్ బడానే తథా ఇస్ బైఠక్ కే ఠోస్ పరిణామ్ ప్రాప్త్ కర్నే కే లియే ప్రతిబద్ధ హై.
0: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. శ్రామిక కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన తాను ప్రధానమంత్రి నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో పనిచేసే అవకాశం లభించడం తన జీవితంలో అత్యంత గొప్ప గౌరవమని మురుగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. క్షేత్రస్థాయికి తిరిగి వెళ్లి పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ 2029 లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. శాస్త్రీయ సంస్థలు, సాయుధ దళాల మధ్య సన్నిహిత సహకారం జాతీయ భద్రతకు కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 66వ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సు అధ్యాపకులు, శిక్షణార్థులతో సమావేశమైన సందర్భంగా రాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రత, సాంకేతిక రంగాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఫలితంగా సంక్లిష్టమైన కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆధునిక యుద్ధ తంత్రాలు సంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా సైబర్ భద్రత, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ వంటి రంగాలకు విస్తరించాయని, ఈ నేపథ్యంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
2: 66th నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్స్. ఐ ఎమ్ హ్యాపీ టు అడ్రస్ దిస్ గెదరింగ్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్. ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ద సెక్యూరిటీ అండ్ టెక్నాలజికల్ ల్యాండ్స్కేప్స్ ఆర్ చేంజింగ్ ర్యాపిడ్లీ, బ్రింగింగ్ న్యూ అండ్ కాంప్లెక్స్ ఛాలెంజెస్. దీస్ అడ్వాన్స్మెంట్స్ కాల్ ఫర్ గ్రేటర్ ప్రిపేర్నెస్, స్ట్రాటజిక్ foresight and the ability to adapt to changing circumstances. I extend my best wishes to each one of you for success in your future endeavors.
0: భారత్ 2027 7% జీడీపీ వృద్ధి సాధిస్తుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనాను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ కుదుర్చుకున్న పలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాటు సరఫరా వ్యవస్థల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ఇంధన, ఆహార ధరలు పెరుగుతుండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తీవ్రతరం కావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తట్టుకునే సామర్థ్యం క్రమంగా బలహీనపడుతోందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా భారత్ వృద్ధిపై ఐఎంఎఫ్ సానుకూల అంచనా వ్యక్తం చేసింది. ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే పర్సన్ టు మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ వెల్లడించింది. పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని యూపీఐ సేవల స్టీరింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్పీసీఐ తెలిపింది. ఈ విధానం అమల్లోకి వచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం విపక్షాలు, విద్యార్థి, పౌర సంఘాలు ఏకతాటిపై నిలబడి ఐక్య పోరాటం చేస్తున్నాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన తన నివాసంలో ఇమ్డి కూటమి నాయకులకు, పౌర విద్యార్థి సంఘాల ప్రతినిధులకు ఈరోజు తేనీటి విందు ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ఓటు చోరీకి బాధ్యులైన వారిని కోర్టు ముందు నిలబెట్టడమే ప్రతిపక్షాల లక్ష్యమన్నారు. జంతర్ మంతర్ను డీనోటిఫై చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రజలంతా తమతో ఉన్నారని, దేశ భవిష్యత్తు కోసమే తాము పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన

లక్ష్యంగా యువత ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన దేశవ్యాప్త సామాజిక మాధ్యమ ప్రచార కార్యక్రమం జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ ఈరోజు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, 55 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మై భారత్ వాలంటీర్లు, నేషనల్ క్యాడెట్ కోర్ క్యాడెట్లు, నియమిత క్లాస్ 1 అధికారులు ఈ ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం, వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స పొందేలా చూడడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యాలు. అలాగే క్షయవ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షను తగ్గించడం, చికిత్సను మధ్యలో నిలిపివేయకుండా పూర్తి చేసేలా ప్రోత్సహించడం ద్వారా ముఖ్యంగా బలహీన అణగారిన వర్గాలకు సహాయం అందించనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ కనెక్టివిటీ భారత్లో నూతన అవకాశాలను చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ 0 టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. భారత్ 2027లో 7% జీడిపి వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: చిత్రమంజరి ఫిలిం గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి చిత్రమంజరిలో తెలంగాణ గేయ రచయిత శ్రీ కందికొండ యాదగిరి గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఆయన రాసిన కొన్ని గీతాలు ఈరోజు మనం విందాం. ఆయన పరిచయం. తెలంగాణ గేయ రచయిత శ్రీ కందికొండ యాదగిరి గారు 1973 అక్టోబర్ 13వ తేదీన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నావుళ్లపల్లిలో జన్మించారు. తెలుగు సినిమా పాటలతో పాటు తెలంగాణ జానపద బతుకమ్మ ఉద్యమ గీతాల రచయితగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక ఆయన జీవిత విశేషాలు చెప్పాల్సి వస్తే, చిన్నతనం నుంచే సాహిత్యం పాటల రచనపై ఆయనకు ఆసక్తి ఉండేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు మరియు రాజకీయ శాస్త్రాల్లో ఉన్నత విద్యను ఆయన అభ్యసించారు. తెలుగు సినిమా పాటలలో సందర్భోచిత గీతాలపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఇక సినీ గేయ రచయితగా సంగీత దర్శకుడు చక్రితో పరిచయం అయిన ఆయనకు సినీ జీవితానికి మార్గం వేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రంలోని మల్లికూయవే గువ్వా అనే పాటతో సినీ గేయ రచయితగా గుర్తింపు పొందారు. ఇక ఆయన రాసిన కొన్ని ప్రసిద్ధమైన పాటలు ఇప్పుడు మనం వింటూ ఆ పాటలు గుర్తు తెచ్చుకుందాం. ఫస్ట్ మీరు వినబోతున్న ఈ పాట ఇడియట్ చిత్రం కోసం. చూపులతో గుచ్చి గుచ్చి చంపకి అనే పాట ప్రసారం చేస్తున్నాను. ఈ పాట పాడినవారు శంకర్ మహదేవన్, గేయ రచయిత కందికొండ, సంగీతం చక్రి. వినండి.

చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. అలాగే ఈరోజు తెలంగాణ గేయ రచయిత శ్రీ కందికొండ యాదగిరి గారి జయంతి సందర్భంగా ఆయన రచించిన కొన్ని పాటలు వింటూ ఆయనను గుర్తు తెచ్చుకుంటున్నాం. సినిమా పాటలతో పాటు ప్రైవేట్ ఆల్బంలు, భక్తి గీతాలు, జానపద గేయాలు కూడా ఆయన ఎన్నో రచించారు. ఆయన పాటలో తెలంగాణ మట్టి వాసన, పల్లె జీవితం, ప్రజల భావోద్వేగాలు ప్రతిబింబించేవి. ముఖ్యంగా బతుకు పాటలు తెలంగాణ ఉద్యమ గీతాల ద్వారా ఆయన ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తెలంగాణ యాసలో సరళమైన పదాలతో మనసును తాకేలా రాయడం, పాటలు రాయడం ఆయనకు ఉన్న ప్రత్యేక లక్షణమని చెప్పవచ్చు. తర్వాత వినండి. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం కందికొండ రాసిన పాట చెన్నై చంద్రమ మనసే చేజారి. ఈ పాట పాడినవారు చక్రి.

చిత్రమంజర్లో ఫిలిం గీతాలు వింటున్నారు. ఈరోజు కందికొండ యాదగిరి గారి జయంతి సందర్భంగా ఆయన రాసిన కొన్ని గీతాలు వింటున్నాం. తర్వాత వినండి పోకిరి చిత్రం కోసం. నిహాల్ పాడుతున్న పాట సంగీతం చక్రి, రచన కందికొండ యాదగిరి. గలగల పారుతున్న గోదారిలా, జలజల పారుతున్న గోదారిలా,

తెలుగు సినిమాలతో పాటుగా తెలంగాణ జానపద బతుకమ్మ ఉద్యమ గీతాల రచయితగా కూడా కందికొండ ఎంతో గుర్తింపు పొందారు. అయితే ఆయన 2022 సంవత్సరం మార్చి 12వ తేదీన హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మరణించినప్పటికీ ఆయన రచించిన పాటలు తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. కందికొండ జయంతి సందర్భంగా ఆయన సాహిత్య సేవలను, తెలంగాణ సంస్కృతికి చేసిన కృషిని మనం స్మరించుకోవాలి. సినిమా పాటల నుంచి బతుకమ్మ గీతాల వరకు తన కలంతో ప్రజల జీవితాలను పలికించిన ఆయన తెలుగు గేయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతారు. పాటలో తెలంగాణ యాసను పలికించిన కవి కందికొండ, ఆయన గీతాలే ఆయనకు చిరస్థాయి గుర్తింపు. చివరిగా వినండి సత్యం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడుతున్న పాట మధురమే మధురమే మధురమే.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM శ్రోతలకు స్వాగతం. ఈనాటి అలనాటి మధురాలు, గోల్డెన్ ఓల్డ్ మెలోడీస్, పాత సినిమా పాటలు, ప్రత్యక్ష ఫోనిన్ సినిమా పాటల కార్యక్రమం వింటున్న అందరికీ మీ ఆకాశవాణి ఎఫ్ఎం మార్కాపురం స్వాగతం పలుకుతుంది. ముందుగా తొలి శ్రోతను పలకరిద్దాం. ఒకవేళ మీరు మా రేడియో కేంద్రానికి ఫోన్ చేయదలుచుకుంటే మీకు ఇష్టమైన పాత పాటల కోసం ట్యూన్ చేయండి 101.5 FM. కాల్ చేయండి 0859622393. శ్రోతను పలకరిద్దాం. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: గుడ్ ఈవినింగ్ సార్.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. నరేంద్ర రెడ్డి గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: ఏం పని చేస్తుంటారు మీరు?
1: సార్, వ్యవసాయం చేస్తాం సార్.
0: వ్యవసాయం ప్రస్తుతం ఎలా ఉంది మీకు?
1: ఇప్పుడే 1 మంత్గానే సార్ వానలు పట్టని, దాని ముందు లేదు సార్ వానలు.
0: ఎల్లినో నడుస్తుంది కదా.
1: అవును సార్, అవును సార్.
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి ఈరోజు?
1: సార్, జయసింహ.
0: జయసింహ,
1: అవును సార్. ఈనాటి ఈహాయి అనే పాట సార్.
0: జయహన్ చంచి ఈనాటి ఈహాయి.
1: అవును సార్. ఎన్టీ రామారావు సినిమా సార్ అది.
0: వచ్చేస్తుందండి మీరు అడిగిన పాట.
1: ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. గుడ్ నైట్.
1: థ్యాంక్ యూ సార్.

0: వెల్కమ్ టు అల్నాటి మధురాలండి.
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ నుంచి ఎం మురారిని మాట్లాడుతున్నాను.
0: మురారి గారు బాగున్నారండి?
1: బాగున్నారు సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నా అండి. ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు?
1: ఖైదీ కన్నయ్య చిత్రం నుంచి సార్.
0: ఖైదీ కన్నయ్యలో ఏ పాట అండి?
1: ఈ నిజం తెలుసుకో.
0: ఖైదీ కన్నయ్య నుంచి ఈ నిజం తెలుసుకో. ఇది పిబి శ్రీనివాస్, ఎస్ జానకి పాడారు.
1: అవును సార్.
0: వచ్చేస్తుందండి, మీకోసం వినేద్దాం మరి.
1: నా సోదరులందరికి, రిలేటివ్స్ సోదరులందరికి
0: ఓకే అండి.
1: సార్ చెప్పండి సార్.
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
1: థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.

0: వెల్కమ్ టు అల్నాటి మధురాలండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే సార్, నంద్యాల జిల్లా బాన్ముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్.
0: సర్దార్ గారు బాగున్నారండి?
1: దేవుని దయవల్ల బాను సార్, మీ కార్యక్రమాలు కొత్తదనాన్ని చూపిస్తున్నారు, చాలా సంతోషం. మా స్నేహితులు 200 మంది ఉన్నారు, అందరూ కూడా మన కార్యక్రమాల మీద అభిప్రాయము. మీ రికార్డింగ్ చేసి మాకు కర్నూలు బ్రహ్మయ్య అని ఉన్నారు సార్,
0: ఓకే,
1: వాళ్ళు మీ రికార్డింగ్ మొత్తం రోజు అందరికి పంపిస్తున్నారు, చాలా సంతోషం సార్.
0: బాగున్నాయి మా ప్రోగ్రామ్ అన్ని వింటున్నందుకు సంతోషం అండి. మీరు
1: చాలా బాగున్నాయి సార్, చాలా స్పెషల్ సార్. ఒక్క మాట చెప్తా సార్,
0: చెప్పండి చెప్పండి సర్దార్ గారు.
1: ఎఫ్ఎమే నా జీవితం, ఎన్నడూ నే మరవను, ఎన్నిసార్లు విన్నగానే తనివి తీరదు. మార్కాపురం ఎఫ్ఎం కార్యక్రమాలు మన స్టేషన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, నేరం నాది కాదు ఆకలి పాట వినిపిస్తే మీకు వింటున్న శ్రోతలందరికి ధన్యవాదాలు.
0: నేరం నాది కాదులో పాట చెప్పండి.
1: మనిషిని సమాధి చేస్తారా, మనుషులు చేసే పనియేనా.
0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, పాట వచ్చేస్తుంది, వినేద్దాం మరి.
1: ఓకే సార్, నమస్తే సార్,
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

0: హలో,
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు అలనాటి మధురాలు.
0: సార్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడనుండి మహమ్మద్ జైనుద్దీన్.
1: జైనుద్దీన్ గారు బాగున్నారా?
0: చాలా బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
1: బాగున్నాం అండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
0: ఈరోజు సార్ కదలడు వదలడు.
1: కదలడు వదలడా?
0: అవును సార్.
1: అందులోంచి ఏ పాట అండి?
0: అందులో బుల్లమ్మ సౌఖ్యమ.
1: బుల్లెమ్మ సౌఖ్యమ ఘంటసాల పీసూసులో పాడారు, వచ్చేస్తుంది, వినేద్దామా?
0: సార్ ఒక మాట సార్.
1: చెప్పండి
0: సార్. వాట్సాప్ ఫోటో స్టార్ట్ అయినాయి నిన్నటి నుంచి, కానీ నేను పంపాను కానీ రాలేదు సార్ నాది.
1: అది మార్నింగ్ ఫోటో అండి, అది వాళ్ళు వాళ్ళు చూస్తారు సార్. వాళ్ళు రేపు మార్నింగ్ చేయండి ఒకసారి. అది ఉదయం మీరు 8 లోపల పెట్టేసేయాలి, 8:30కే ప్రోగ్రామ్. నంబర్ చూడండి ఒకసారి, 8332905037. ఆ నెంబర్కి పంపించండి, 8 లోపల పంపించండి, ప్రసారం చేస్తారు. ఉదయం 8 లోపలే పెట్టాలి, అరగంట ముందు చేయాలి. పాట వచ్చేసి వినేసేయండి.

0: హలో హలో నమస్తే సార్. సార్ హలో సార్ హలో హలో సార్
1: చల్లా వెంకటేశ్వర్ గారు, వినపడుతుందా అండి?
0: సార్ సార్
1: మీ వాయిస్ గుర్తుపట్టాను, చెప్పండి. వినపడుతుంది
0: సార్. ఈరోజు గండికోట రాశారు సార్.
1: గండికోట రహస్యం, అందులోంచి
0: మరదల పిల్ల ఎగిరి పరికిన సాంగ్ సార్.
1: మరదలు పిల్ల.
0: అవును సార్.
1: మరదలు పిల్ల వచ్చేస్తుందండి ఆ పాట. ఘంటసాలగా పీసుల
0: సార్. సార్ మిత్రుడు జయనుద్ర గారి కోసం ఇస్తారు ఈ పాట సార్.
1: వచ్చేస్తుంది పాట. మీరు మీ ఫ్రెండ్స్ అందరి కోసం, మీ బ్యాచ్ అందరి కోసం.

0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి, అలనాటి మధురాలు.
1: సార్, మా కడప జిల్లా మైదుగూరు సార్.
0: మీ పేరండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మా పేరు భాస్కర్ రెడ్డి సార్,
0: భాస్కర్
1: కడప
0: రెడ్డి గారు
1: జిల్లా.
0: బాగున్నారండి?
1: బాగున్నాం సార్.
0: ఓకే అండి,
1: చూసిన ట్రై చేస్తే కానీ దొరకలేదు సార్ లైన్.
0: ఓకేనండి. శ్రోతలు చాలామంది ట్రై చేస్తుంటారు కదా, నైట్ టైం అందులో ఖాళీగా ఉంటారు.
1: అవును సార్,
0: ఏ చిత్రం నుంచి పాట కావాలండి మీకు ఈరోజు?
1: మాకు బురిపాలెం బుల్లోడు నుంచి కావాలి.
0: బురిపాలెం బుల్లోడు కృష్ణాది పాట అండి.
1: అల్లు రామలింగయ్య పాట సార్, ఇందులో మాయదారి సత్యనారాయణ.
0: మాయదారి సచ్చినాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రమేష్, రమోల పాడారు. భాస్కర్ రెడ్డి గారు మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినే చేయండి మరి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్
1: అలాగే
0: అండి.
1: సార్, ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

మీరింతవరకు అలనాటి మధురాలు పాత చిత్రాల నుండి మెలోడీ గీతాలు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హరికథా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్వాంజలు. ఈనాటి సత్కథ భక్త అంబరీష. పురుషులలో పుణ్యపురుషుడు, భక్తాగ్రగణ్యుడు, నిరంతర హరినామామృత పానమత్త చిత్తుడు, నాభాగ మహారాజ గర్భ సుక్తి ముక్తాఫల నందనుడు అంబరీషుడు.

హృదయంలో ధర్మాన్ని నాలుగు పాదములను తూచా తప్పక ప్రజలను కన్నబిడ్డల కంటే మిన్నగా చూస్తూ సమస్త లోకాలకు శాంతిని కలుగజేస్తూ రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నాడు అంబరీషుడు.

అంబరీషుడు మీనాక్షి అనేటువంటి కన్యను కళ్యాణమాడాడు. ఒకరోజు అర్ధాంగి అయిన మీనాక్షిని చూసి, దేవి, రాజ్యభోగాలను చాలా కాలంగా అనుభవించి విసిగి వేసారిపోయాను. మన కుమారునికి రాజ్యాభిషేకాన్ని, రాజ్య పట్టాభిషేకం జరిపించి నేను విష్ణుప్రీతి కొరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అన్నది నా ఆకాంక్ష, నా అభిలాష. అందుకు మరి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఆ మాట విని వినగానే ఒక్కసారిగా

మీరు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించగలనా? నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి, నేను మీ సేవ చేసుకుంటూ నా జన్మ పునీతం చేసుకుంటాను. సతికి పతియే దైవమని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయే, నా మనవి మన్నించండి, నా కోరిక నెరవేర్చండి అని అర్థించగానే అర్ధాంగి మీనాక్షిని హృదయానికి హత్తుకొని ఆనందించిన అంబరీషుడు ఒక చక్కని సుముహూర్తంలో కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాన్ని చేరి చక్కని కుటీరాన్ని ఏర్పరచుకుని

సహవాసంతో ఒకనొక సమయంలో ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాడు. వత్సర కాలము ఆ యొక్క వ్రతము పరిపూర్ణంగా కొనసాగింది. ఆ తర్వాత

ఇలా ద్వాదశీ వ్రతం సాగిస్తున్నాడు. ఘనాపాఠీలు వేదాలు చదువుతున్నారు. ఒక ప్రక్క తర్క వితర్క వ్యాకరణాలను వాదిస్తున్నారు. సూర్య నమస్కారాలతో, యాజక శ్రేష్ఠులతో, అతుల తపో నిష్ఠా గరిష్ఠులతో, తత్వజ్ఞాన పరాయణులతో ఆశ్రమమంతా శ్రీహరి నామామృతంతో కళకళలాడుతోంది. నారాయణ ప్రీతికరమైన వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంబున క్రూర బుద్ధితో దూర్వాసుడు అనేటువంటి మహర్షి ఎట్లాగైనా ఆ వ్రత భంగం చెయ్యాలి అనేటువంటి దుష్టబుద్ధితో ఒకనాడు ఆశ్రమానికి ఏతెంచి, నాయన అంబరీష, లోక కళ్యాణార్థం మంచి వ్రతానికి నాంది పలికావు, నా ఆశీస్సులు నీకు ఎల్లవెళ్ళలా ఉంటాయి. అయితే ఆకలి బాధతో బొగలుచున్నానయ్యా, కాస్త ఆతిథ్యం అందించగలవా అని అడిగాడు. ఆహా, అతిథి దేవోభవ, తప్పక ఆతిథ్యమిస్తాను అన్నాడు. సరే, శుచిగా స్నానం చేసి వస్తాను అని చెప్పి దూర్వాసుడు కాళింది అనే నదిలో మునిగి దాగున్నాడు. ఎంతసేపటికి ఆయన రావకపోవడం చేత అంబరీషుడు అంతర్మధనం కొనసాగించాడు. ఇటు చూస్తే ద్వాదశి వ్రత పారణ ఘడియలు ముంచుకొస్తున్నాయి, అటు చూస్తే అతిథి ఇంకా రాలేదు. అతిథికి ఆతిథ్యం పెట్టకుండా ముందు తాను స్వీకరించకూడదు, అలా అని పరగడుపున వ్రతపారణ పూర్తి చెయ్యకూడదు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చెయ్యండి అని అక్కడి వేద పండితులను అడుగగా వాళ్ళందారు ముక్తకంఠంతో, నాయనా,

అతిథి రాక కోసం ఆలస్యం చెయ్యకుండా సలిల భక్షణంబు అన్ని విధాల సమ్మతంబు అన్నారు. వెంటనే సలిల భక్షణం చేశాడండి అంబరీషుడు. అగ్గి మీద పడ్డ గుగ్గిలల్లో భగ్గుమన్నాడు. దూర్వాసుడు పరుగు పరుగున వచ్చి, ఓయే అంబరీష, ఓ అరి దురాత్మ, ఓ అరి దురాత్మ, కుచ్చమతి నోడక కఠినాత్మ కుండవై పారడ చేసి

తన జడను మంత్రించి విసిరాడు. ఒక భయంకరమైనటువంటి ఘోర శక్తి ఉద్భవించింది. దాని ఆకారం చూసి అక్కడ ఉన్నవారందరూ కూడా భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు. ఎట్లా ఉంది దాని యొక్క ఆకృతి? అభ్రం లిహాదభ్ర

ఆ భయంకరమైనటువంటి ఘోర శక్తిని చూసి అందరూ గజగజ వణికిపోతున్నారు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరిని మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా అంబరీషుడు వేడుకుంటున్నాడు. స్వామి,

పరంధామ, నా ద్వాదశి వ్రత పారణ ముగిసిన పిదప, నేనేమైనను నాకు చింత లేదు. నిశ్చింతతో నీ చెంత చేర్చుకో స్వామి. ధర్మ నిర్ణయం చేసిన పెద్దలు చెబితేనే కదా సలిల భక్షణం చేశాను. నిన్ను మనసారా మదిలో నమ్మి ఈ ప్రయత్నం చేశాను. నన్ను పాలముంచినా నీటముంచినా నీదే భారం. నేను నిమిత్త మాత్రుండి సర్వకాల సర్వావస్థల యందు నిన్ను నమ్మి సేవించిన భక్తుని కాపాడకున్ననిక జనులందరూ నాస్తికులై ఆర్ష సంస్కృతి సంప్రదాయాలు ఆశికత్వం నశిస్తుంది. దేవ మహానుభావ దీనబాంధవ జనార్దన జగద్రక్షక సర్వసర్వం సహాచక్రమేలే పరమాత్మని నమ్మిన వాడనే దేవ, నాపై నీకెందుకింత కినుక?

అని అంబరీషుడు శతవిధాల సర్వాంతరయామిని త్రికరణ శుద్ధిగా ఎలుగెత్తి పిలిచాడు. స్వామి, తన భక్తులకు ఎటువంటి ఆపద కలిగినా చూస్తూ ఉండడు, అందుకే సుదర్శన చక్రానికి పని కల్పించి ఆ చక్రాన్ని సంధించారు స్వామి. ఆ చక్రం ముందుగా ఆ ఘోర శక్తిని రూపుమాపి అంబరీషుని అనుగ్రహించి దూర్వాసుని వెంట తరిమి బాధిస్తోంది. ఆ చక్రజ్వాలలను ఆపడం ఎవరి తరం కాదు. ముందుగా దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి దూర్వాసుడు శరణు వేడాడు. అంతా తన యొక్క అనుభవాన్ని ఇంద్రుడు దూర్వాసునికి తెలియచేస్తున్నాడు. ఏమయ్యా, నీలాగే నేను కూడా అహంకారంతో కన్ను మిన్ను గానక ఒకనాడు ఏం చేశానో తెలుసా? యాదవులందరూ గోపూజ చేస్తూ గోవర్ధన గిరికి మొరుక్కుతున్నారు. అప్పటిదాకా నన్ను సేవించేవారందరూ ఒక్కసారిగా గోవర్ధన గిరికి మొరక్కడం నేను చూసి సహించలేక మేఘాలను పిలిపించి ప్రళయాన్ని సృష్టించమన్నాను. ఆ మహాప్రళయం ఎలా ఉంది?

ఆలయ కాలం విదేయని తలంచువారు అశనరిద్రల నెరుగక ఎడరువారు అనుచు కృష్ణుని వేడిరి.

ప్రకృతి ప్రళయ తాండవం చేస్తోంది. ఆ వికృత రూపాన్ని చూసి యాదవులందరూ కూడా భయభ్రాంతులై ప్రాణాల మీద ఆశ వదిలిన వారై చేయునదినేక ఆనందనందనుని యశోదాసుతుని ఇట్లు ప్రార్థించసాగారు.

ఆ నందాది యాదవులు ఇట్లా వేడగా, దేవేంద్రుని పన్నాగమని ఎంచినటువంటి పరమాత్మ తన కేలను గోవర్ధనగిరిని ఎత్తి యాదవులనందరినీ కూడా కాపాడడం జరిగింది. ఆ సమయంలో నాకు గర్వభంగం జరిగిందయ్యా. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఆయన సుదర్శన చక్రానికి ఎదురు వెళ్ళగలను? నేను ఆయన ప్రియ స్నేహితుణ్ణి, మా స్నేహానికి భంగపాటు కలిగించకు, కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు దేవేంద్రుడు. ఇక చేసేది లేక అక్కడ నుండి బ్రహ్మ నిలయానికి చేరుకున్నాడు దూర్వాసుడు ప్రాణ భయంతో. అప్పటికే ఈ విషయాన్నంతా కూడా గ్రహించినటువంటి సృష్టికర్త విధాత, ఏమయ్యా దూర్వాస, వేద వేదాంగములలోని రహస్యాన్ని గ్రహించిన జ్ఞానివి, నీవు చేయదగిన పని ఇదేనా? అందరికీ చెప్పవలసిన వాడవు, నీకు నేను చెప్పాలా? ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. అహంకారంతో కన్ను మిన్ను గానక ఈనాడు ప్రాణ భయంతో వణికిపోతున్నావు. నేను నీలాగే హరి ఎదుట అహంకారంతో ప్రవర్తించి హిన్నుడనయ్యాను. అది ఎలాగందువా? ఒకనొక సమయంలో గోవులను గోప బాలకులను రహస్య మందిరంలో నేను బంధించాను. ఈ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఎట్లా ఛేదించగలడా అని నేను ఆలోచించాను. కానీ నా గర్వాన్ని పటాపంచల చేసే విధంగా ఆ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఛేదించి గోవులను గోపకులను అందరినీ సురక్షితంగా వారి నెలవులకు చేర్చాడు. ఆ రకంగా నాకు గర్వభంగం జరిగింది. ఆ చక్రజ్వాలలను ఆర్పడం నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి మరొక్కదారి చూసుకో అనగానే చేసేది లేక భిన్నవదనుడై అక్కడ నుండి కైలాసానికి పరుగులు తీస్తూ ఉన్నాడు.

ஈஸ்வரா, பரமேஸ்வரா, கைலாச நிவாசி, உமாமகேஸ்வரா, நந்திவாகனா, நாகாபரணா அంటూ శంకరుని పాదాలు పూలతీగలు అల్లుకుపోయాడు దూర్వాసుడు. ఆ విషయాన్నంతయో గమనించి, నాయన దూర్వాస, ఎంత వాడవు, ఎందుకయ్యా నీకిటువంటి దుష్టబుద్ధి దుర్బుద్ధి? సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నావు. నిన్ను రక్షించడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా ఎలాంటి వారైనా గర్వంతో ప్రవర్తిస్తే తలక్రిందులవుతారన్న విషయం నీకు తెలియదా? ఒకనొక సమయంలో నేను కూడా హరిచేతుల్లో పరాభవించబడ్డాను. ఆ కథ ఏమందువా వినునాయన అని తన యొక్క అనుభవాన్ని దూర్వాసునికి వెల్లడి చేస్తున్నాడు శంకరుడు. ఒకనొక సమయంలో నన్ను దర్శించడానికి శ్రీమన్నారాయణుడు కైలాసానికి ఏతించగా నేను గర్వంతో ఆనాడు ఆడుదానివై అసురులకు అన్యాయం చేసి అమరులకు అమృతాన్ని పంచావు. నేడు నీ ప్రజ్ఞ చూపించి నన్ను భ్రమింపజేయగలవా అని నేను మీసం మెలేశాను అంత వనజాక్షుడు నవ్వుతూ ఏమన్నాడో తెలుసా?

శంకర, నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావా? సరేనయ్యా, నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చూద్ది గాని నా యొక్క ప్రజ్ఞ నా పాఠం. పైగా మీసం మెలేసి పౌరుషవాక్కులు మాట్లాడుతున్నావు. సగము మగవాడవీవో, సగము మాత్రమే మగవాడవైన నీవు మీసం మెలేసి నన్ను ఎగతాళి చేస్తున్నావా? సగము మగవాడవీవో, మీసము దువ్వీ

అని పలికి వనజాక్షుడు వైకుంఠాన్ని చేరాడు. నేను ఆ మాటలు పూర్తిగా మరిచిపోయాను. ఒకనొక సమయంలో విశ్రాంతి కొరకై వనభూముల జరించుచుండగా నాకు ఒక మృదు మధుర మంజుల స్వరరాగం వినిపించింది. ఆహా, ఆ కంఠస్వరం ఎవరిది అని ఆ వనమంతా వెతకగా ఒక సుందరీ లలామ కనిపించింది. ఆహా, అది వసంత ఋతువు. ఆ వన సౌందర్యం చాలా శృంగార భరితంగా ఉంది. ఆవనిన్ వసంత లక్ష్మి ఆవహించరా, ఆవనిన్ వసంత లక్ష్మి.

అటువంటి సుందర నందనోద్యాన వనమధ్యంబున చంద్రకాంత శిలావేదికపై అందాల సుందరిలా అపరంజి బొమ్మలా ముద్దుగుమ్మలా ముసిముసి నవ్వులతో తన్మయత్వంతో చక్కగా పాటలు పాడుకుంటోంది ఆ త్రిజగన్మోహన సుందరి లలామా.

ఇలా గానం చేస్తున్న ఆ రమణీ లలామను చూసి శంకరుడు ఆశ్చర్య చకితుడై, ఆహా, ఏమి ఈమె సోయగం! యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత అని పుష్పం చుట్టూ తుమ్మిద తిరుగుతున్నట్లుగా ఆమె చుట్టూ పచారులు చేస్తూ ఉన్నాడు. సుందరి, నీ అందం చూస్తుంటే అది నా ముందరకాళ్ల బంధంగా మారింది. నిన్ను వీడి ఒక్క క్షణమైనా నేను జీవించగలనా అని ఆమె అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు.

ఆమె అందచందాలు ఒక్కొక్కటిగా వర్ణిస్తూ నేను మాట్లాడుతూ ఉండగా, దూర్వాస ఏం జరిగిందో తెలుసా? అనుచునే బల్కుచుండ క్రొవ్వాడి వాల్చూపు గాలమునందగును కొన్న నా మనోవీనం జప్పున పైకి లాగి తన మిటారంపు గబ్బి గుబ్బ చెక్క వలకు విండునర్చి జారిపోనీయనట్లు ఆరంభగా పయ్యద సర్ది

చాలు నీ మాటల సరసమని ఎగతాళి చేయు గమరికల కీల్జడు కుచ్చులు దూగాడ. నీవా మన్మధుని జయించినావని ఈ సడించుగతి చిరునవ్వు నన్మూతి విరచి సరిసరి జగద్గురుండ ఇది యాని ఆత్మజ్ఞానమని నిరసించిన నాగులం జట్టలం జరిగి బాగుబాగు నిక్కముగ నిండు మగవాడవైన నన్ను దిక్కించుకోమన్నట్లు చెంగున కురంగ మూల దాటి పరివిడుచు నిన్గూడక మానరని భీరంపు పల్కుల వెంట దరుమునన్ మాటి మాటికి బెదురు చూపుల వెందిరిగి చూచుచు బంతంబున వేగంబు రెట్టించి ఇది దొరికితివి దొంగయని సమీపించు నా చేతి కందీయందని లాగునం నక్క చిక్కులం బరివిడుచు ఆడుదాని పాటి పరివిడు లేకుండెనేయని చిన్నతనంబున దొర్లింటి పగరెట్టించి సమూలంబుగ మధైర్యం గబలించి మదిల్చి మిల్చి భూతపతినయ్యునం వీడించు మహోగ్రగ్రహ గ్రహోగ్రతందలంచి మిక్కిలి భయంబును రాళ్ళప్పలు గట్టుపుట్టలు మిర్రు పల్లంబులనక ఇట్టి కుసుమ కోమలు ఎట్లు నన్ను అతిక్రమించి పరిగెత్తుచున్నది దేవాయయోయని ఆశ్చర్యము ముప్పిరుగునుడెందంబున నీ తారశిల్లిని గొలది తాదూరమగుచు తుదకు వేల్పు సానులు కొల్వ నిండు కొల్వున్న పార్వతీ సమీపంబుడాసి యో సోదరీ పరికిల్తు ఎంత వాడెట్లు భ్రమింపనోయని నిలుచున్నదరి నీ కామాంధుడనై ఎరులుంట ఎరుంగక అప్పుబోడిన్ కౌగిటన్.

అంత పరమశివుణ్ణు సిగ్గుపడి నారాయణునికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి మన్నించి వైకుంఠం చేరాడు. ఈ కథా విధానాన్ని శంకరుడు దూర్వాసునికి తెలియచేసి, నిన్ను రక్షించగలిగినవాడు సర్వజగద్రక్షకుడైన ఆ మహావిష్ణు ఒక్కడ తప్ప అన్యులు అనర్పులు, నీవు వైకుంఠవాసునే శరణు వేడు అనగానే వైకుంఠానికి పరుగులు తీశాడు దూర్వాసుడు.

దేవాదిదేవ దివ్య ప్రభావ శరణు శరణు అంటూ ఒక దివ్య సౌధాంతరమున అచ్చరుల సొరటీలు విసర భాగవతోత్తముల బరాబరులు సేయ శేషశయ్యను చతుర్భాహయుక్తుండై నీలనీరద శ్యాముండై కోటి కందర్పతుల్య ప్రభాదివ్య దేహుండై వజ్ర వైఢూర్య మాణిక్య భాస్వత్ కిరీటుండై రమాసహితుడై ఉన్న శ్రీహరి దివ్య పాదారవిందాలను దూర్వాసుడు కూలతీగల అల్లుకుపోయాడు. స్వామి, తుచ్చ బుద్ధిని భక్తుని దూరి వెంట తెచ్చుకొల్టిని.

భక్తుని దూరి వెంట తెచ్చుకొల్టిని పెండొచ్చు దేవా దేవా. చచ్చిపోవచ్చు నాడనయ్య చచ్చి.

మహాపరాధానికి ఒడిగట్టానయ్యా. ఇంకెప్పుడు నీ భక్తులకు హాని తలపెట్టను. నా అపరాధాన్ని మన్నించి నన్ను చరితార్థుని చేయవలసినదిగా నిన్ను అర్థిస్తున్నారు. ఆ చక్రజ్వాలలను ఆర్పివేయండి, నాకు ప్రాణరక్షణ కల్పించండి. ప్రాణదాత ప్రభో అంటూ జగద్రక్షకుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, లీలా మానుష విగ్రహ స్వరూపుడైన ఆ సర్వాంతర్యామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు దూర్వాసుడు. శరణన్న శత్రువునైన కాపాడే ఉదారుడు స్వామి, నాయన నీరు పల్లల్లో నిలువ ఉన్నట్లుగా నేను భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాను. సుదర్శనాన్ని సంధించడమే జరిగింది, దాని ఉపసంహారం నా చేతులలో లేదు. అది నా భక్తుడైన అంబరీషుని అధీనంలో ఉన్నది. కాబట్టి నీవు అతనిని శరణు వేడడమే మంచి పని అని పలికి అంబరీషుని కడకు దూర్వాసుని పంపించాడు మహావిష్ణువు. తన భక్తునికే అగ్రస్థానమిచ్చారు. సరే, పరుగు పరుగున వచ్చి అంబరీషుని యొక్క పాదములపై పడి కన్నీళ్లతో అంబరీషుని యొక్క పాదాలు ప్రక్షాళన చేసి తాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దూర్వాసుడు. నాయన, నీవు భక్తాగ్రగణ్యుడవు, మహావిష్ణువు హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించావు. నీ భక్తి అమోఘం, నీ శక్తి అనిర్వచనీయమైనది. నీవు చేసేటువంటి ఆ వ్రతానికి భంగం కలిగించాలి అనేటువంటి దుష్టబుద్ధితో నా సర్వనాశనాన్ని నేనే కారణమయ్యాను. కాబట్టి నీవు ఆ సుదర్శనాన్ని మళ్ళా యథాస్థానంలో ఉంచి నన్ను అనుగ్రహించవయ్యా అంబరీష అని ప్రార్థించేసరికి ఎదురుగా వస్తున్నటువంటి సుదర్శనానికి భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఇలా ప్రార్థించసాగాడు అంబరీషుడు.

ఇలా ఎప్పుడైతే అంబరీషుడు సుదర్శనానికి సంస్కారంగా నమస్కారం చేసి ఆ సుదర్శనాన్ని కీర్తించాడో, సు అంటే మంచి, దర్శనం అంటే చూడడం, మంచిని మాత్రమే చూస్తుంది, చెడును ఖండిస్తుంది, అది దాని సహజ స్వభావం. చక్కగా అంబరీషుని యొక్క మాటలు ఆలకించి ఆనందంగా వైకుంఠాన్ని చేరింది సుదర్శనం. దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించమని అర్థించి తాను ఆటంకం కలిగించినటువంటి వ్రతాన్ని తాను దగ్గర ఉండి పూర్తిగా వించి తన యొక్క మహాపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంబరీషుడు ఆ వ్రతాన్ని పరిసమాప్తి గావించి విష్ణు ప్రీతిని చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన శుభాశీస్సులు అందుకుని స్వామివారి యొక్క వైకుంఠధామాన్ని చేరి తరించాడు భక్తాగ్రగణ్యుడైనటువంటి కృతయుగ భక్తుడు అంబరీషుడు. అలా స్వామి సన్నిధానంలో స్వామివారిని కీర్తించసాగాడు. జయ జయ నారాయణ.

సర్వసుఖ శాంతులు కలుగుతాయి, అందరి మనోభీష్టం సిద్ధిస్తుంది. అఖిల లోకాల వారు అఖిల లోకాలు కన్నటువంటి ఆది దంపతులైన ఆ లక్ష్మీనారాయణులకు ఈ విధంగా మంగళహారతులు సమర్పించారు.

అలా ప్రసన్న హృదయుడై స్వామిని మనసార కీర్తించాడు. ఈ కథాసుధను హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించారు. ఈ కథ విన్నటువంటి భక్తులకు అకాల మృత్యువు తొలగి

0: posti.
1: మీరింతవరకు భక్త అంబరీష హరికథాగానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి భాగవతారిణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.
2: नमस्कार. आकाशवाणी समाचार के साथ मैं अमन यादव. प्रधानमंत्री नरेंद्र मोदी और कनाडा के प्रधानमंत्री मार्क कार्नी ने द्विपक्षीय संबंधों में सकारात्मक गति को आगे बढ़ाने